ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై 102 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 56 నిమిషాల 26 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం అరుణారుణ పదయుగళ. గీతరచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. సంగీతం శ్రీ డి నిశ్చల్.

0: సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు చింతని వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్కే శర్మ.
2: మనిషిలోని ప్రేమ, సుకుమారత్వం, జాలి, విశాలత్వం మిత్రత్వాన్ని పెంచుతాయి. మనిషిలోని కోరిక, పోటీతనం, ఈర్ష్య, అసూయలు శత్రువుగా మారుస్తాయి. సమైక్యత మిత్రత్వం వలన వ్యక్తులకు, తద్వారా సమాజానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ శత్రుత్వం వలన వ్యక్తులు నష్టపోవడమే కాకుండా తద్వారా సమాజం కూడా ప్రభావితమవుతుంది. గీతాచార్యుడు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సోపజాయితే అని పలికిన శ్లోకం లోక విదితమే. లోకంలో మనం ఏ వ్యక్తులను గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, పరిచయం పెంచుకుంటామో, వాళ్లపై మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి బలపడితే కొన్ని కోరికలు పుడతాయి. అవి కొన్ని నెరవేరుతాయి, కొన్ని విఫలమవుతాయి. దానివల్ల ఇతరులపై క్రోధం అనగా కోపం కలుగుతుంది. క్రోధం అజ్ఞానాన్ని పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది. ఆవేశపరుడైన వాడు తనకు తాను మరిచిపోతాడు. మంచి చెడులు లేకుండా మాట్లాడి చెడ్డ పనులు చేస్తాడు. అందువలన వ్యక్తులతో యోగ్యాయోగ్య విచక్షణ లేకుండా పరిచయం కలిగించుకోవడం మంచిది కాదు. సమస్యకు మూలాన్ని అర్థం చేసుకోవాలి. పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం అన్న భావన కలగటానికి ప్రధాన కారణాలు అపార్థము, అహంకారము, అజ్ఞానము. కనుక వాస్తవాన్ని, నిజస్వరూపాన్ని గుర్తించి అభిప్రాయాన్ని పెంచుకుంటే అపార్థానికి చోటు ఉండదు. అపార్థానికి మంచి స్నేహితుడు అహంకారము. ఈ రెండూ కలిశాక మన బుద్ధి మన చేతుల్లో ఉండదు. నేను నాది అన్న గర్వంలో ఎదుటివారిని ఆదేశించడం తప్ప ఆలోచించడం, అర్థం చేసుకోవటం అనేవి సరైన రీతిలో ఉండవు. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే అని గీతాచార్యుని వచనం. శత్రుత్వం అనేది మనలోని ఇంద్రియాలు, వికారాలు కారణంగానే ఏర్పడిన మరో మానసిక భావన. ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి నచ్చినట్లు ప్రవర్తిస్తాయి. నీ మనస్సు వాటిని నిరోధించాలి. కాని అలా నిరోధించకుండా వాటితో చేరిపోతుంది మనస్సు. ఇంద్రియాలు భౌతిక విషయాలకు లొంగిపోతున్నవి. చుక్కాని లేని నావను గాలి తన ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక ప్రక్కకు తిప్పినట్లు ఇంద్రియాల వెంటబడ్డ మనస్సు బుద్ధిని తన ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది. కాబట్టి భౌతిక విషయాలకు దాస్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి నిగ్రహించాలి. మనస్సు దానంతటా అదే దోవలోకి వస్తుంది. అప్పుడే వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడని విజ్ఞుల అభిప్రాయం. జ్ఞానేంద్రియాలు 5 లోకాన్ని మనస్సులోకి తెచ్చి

0: దాన్ని మలినపరచి దాన్ని లోకంలోకి తోస్తున్నవి, లోకం వైపుకి ఆకర్షిస్తున్నాయి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్దృఢం. ఈ బలహీనత కారణంగా అర్జునుడి వంటి మహాపురుషుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. మనస్సుని నిగ్రహించడం కష్టం, అలాగే దుస్సాధ్యమని నేను భావిస్తాను అని అన్నప్పుడు గీతాచార్యుని సమాధానం, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. చంచలమైన మనస్సును నిగ్రహించడం కష్టమే, అయినా అభ్యాసం చేత దాన్ని నిగ్రహించవచ్చును అని. అభ్యాస విషయాన్ని హైందవ తత్వశాస్త్రాలు, వేదోపనిషత్తు శాస్త్రములు చక్కగా వివరించాయి. భాషకు వ్యాకరణం ఎంత ముఖ్యమో, మోక్ష విద్యను ఒక శాస్త్రంగా సూత్రబద్ధంగా చేసిన మహర్షులు భారతదేశంలో అవతరించిన యోగ సూత్రాలను సాధకులకు అందించారు. మనం ప్రాచీన గ్రంథ పఠనం అలవరుచుకోవాలి, ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకోవాలి. అలవరుచుకోని నాడు ప్రతిక్షణం బాధలు తప్పవు. ఒక విధమైన వైరాగ్య తత్వం అలవరుచుకోని నాడు ఆశ, అరిషడ్వర్గం, బహిర్దృష్టి మొదలైన సర్వ అవలక్షణాలు అలవడతాయి. ప్రేమ, సుకుమారత్వం, జాలి, విశాలత్వం, మిత్రత్వంతో మనమంతా ఆనందమయ జీవితాన్ని గడుపుదాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతన విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో మారుతున్న వాతావరణం, రైతు కుటుంబాలపై ప్రభావం, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకి మొట్టమొదట ప్రభావితం అయ్యే వాళ్ళు ఎవరంటే రైతులు, ముఖ్యంగా మెట్ట రైతులు. అది కూడా తక్కువ వర్షపాతం పడేటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కువగా ప్రభావితం అవుతాం. సన్న చిన్నకారు రైతులు ఇంకా ఎక్కువ ప్రభావితం అవుతారు. దీనివలన మనం కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పూర్తిగా పంటల మీదే ఆధారపడి జీవనం సాగించేటువంటి రైతు కుటుంబాలు కాస్త ఇబ్బంది పడతాయి. మరి ఎట్లా, ఎట్లయినా సరే మనం నిలదొక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. మనకి మనసు ఉంటే మార్గాలు అనేకం కనిపిస్తాయి. మీరు అనొచ్చు, నీళ్ళే లేకపోతే ఏం చేయాలా అని. నిజమే కాదంటలా, దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. కాస్తో కోస్తో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఉన్నటువంటి నీటితోటే మనం ఏం చేసుకోవచ్చు అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనకు ఒక మోస్తరు నీరుంది, దాన్ని మనము పంట పండించడానికి సరిపోదు అని అనుకున్నాం అనుకోండి. పూర్తిగా పంట మీద ఆధారపడకుండా మనము మన సాగులో భాగంగా పాడి పోషణ కూడా చేసామనుకోండి, పాడి పోషణలో మరి పచ్చిగడ్డి ఆడించి తేవాలా అనేటువంటి అనుమానం వస్తుంది. దానికి ఒక మార్గం ఉంది. అసలు పచ్చిగడ్డి పండించుకోవడానికి మనకి వానలు లేవు, మరి పంట చివరిదాకా సరిపోదు తడి అని అనుకున్నట్లయితే, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కాస్త బాయిలో నీళ్ళు, బోర్లో నీళ్ళు ఉపయోగించుకొని మనము చిన్న చిన్న తుట్లు తయారు చేసుకొని అక్కడ కనుక అజుల్లా పెంచుకోగలిగినట్లయితే మన పాడి పశువులకి రోజువారీ కేజీ కేజీన్నర పచ్చిగడ్డి ఇచ్చినట్టు అవుతుంది. అసలు మనకు పంట పండించుకోవడానికే నీళ్లు లేవు, ఏమి లేదులే అని మరి పశువులు అమ్ముకునే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కాదు, ఖచ్చితంగా నా పశువులు నిలబెట్టుకోవాలా, పాడి మరి మంచిగా పాలోత్పత్తిని ఇవ్వాలా అని అనుకునేవాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ పశుగ్రాసం బదులుగా ఈ అజుల్ల అనే దాన్ని చిన్న చిన్న తొట్లలో కాస్త కాస్త నీటితోటి మరి పెంచుకొని దాన్ని రోజు మేపుతూ ఉంటారు. ఇంకా మరి దాణా ఖర్చు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఏడలేబ్బా ఇంత ఖరీదు పెట్టి మన ఇప్పుడు పరిస్థితుల్లో మరి పశువులను ఏడమేపాలా అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్టగానే సరే నా పశువులు మేపుకోవాలని పంటల్లో వ్యర్థంగా మిగిలిపోయినటువంటి పదార్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అది ఇది అది అన్నీ కలిపి

0: దాణా తయారు చేసుకునే రైతు సోదరులు ఉన్నారు. ఇప్పుడు మొక్కజొన్న కండల్లోంచి, మరి మొక్కజొన్న నుంచి మొక్కజొన్న కండని కూడా, ఒలిచేసిన కండని కూడా వృధా పోకుండా దాన్ని పొడి చేసుకొని, అలాగే ఈ కంది పొట్టు ఉంటుంది, పెసర పొట్టు ఉంటుంది, వీటన్నిటిని కూడా బయటపడేయకుండా తెచ్చుకొని దాన్ని కలుపుకొని, అలాగే కొంత మరి బియ్యం తౌడు ఉంటుంది దాన్ని కలుపుకొని, ఇలా పంట వ్యర్థాలని ఏటిని వదలకుండా మనము పశువులకు కావాల్సినటువంటి దానాలు ఒక భాగంగా చేసుకొని, ఇటు పిండి పదార్థాలు, ఇటు మాంసకృతులు వచ్చేలాగా, అలాగే ఇతర రకాల ఖనిజ లవణాలు కాస్త కోస్త పెట్టుకొని వాటిని కూడా కలుపుకొని పంట వ్యర్థాలతోటి మరి పశువుల దాణా సిద్ధం చేసుకొని పశువులకు మేపుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా కష్టంగా ఉందనుకున్నప్పుడు మన ప్రాంతంలో వరిగడ్డి కొదవలేదు, అంతా కాల్చేస్తుంటారు చాలామంది, దాన్ని తీసుకొచ్చి యూరియా నీళ్ళతోటి సుపోషకం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మాంసకృతులు తిరిగి ఉపయోగపడేలాగా, పశువులు తొందరగా జీర్ణం చేసుకునేలాగా మార్చుకొని వాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి, అప్పుడు మనకు మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా మరి వరిగడ్డిని వృధా వదిలేసే బదులుగా కొంతమంది వరిగడ్డిని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మరి పుట్టగొడుగులు పెంచే వాళ్ళు ఉన్నారు. అంటే మామూలుగా అయితే వృధానే కదా వరిగడ్డి, ఎండిపోయిన వరిగడ్డి, దాన్ని చక్కగా పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించుకొని చక్కని ఈ ఆలుచిప్పల పుట్టగొడుగుల్ని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. వెంటనే అమ్ముడుబోతే దాన్ని పొడి చేసి దాన్ని మళ్ళీ మార్కెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా మనకి రకరకాల మార్గాల్లో ఆదాయ వనరులు అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగపరుచుకోగలిగిన వాళ్లే ఈ బెట్ట పరిస్థితుల్ని, ఈ వాతావరణ పరిస్థితుల్ని చక్కగా తట్టుకొని మరి వ్యవసాయం చేయగలుగుతారు, పాడి పశువులు పోషణ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇది కష్టం అని అనుకుంటామో ప్రతిదీ కష్టంగానే ఉంటుంది, కానీ మనసుంటే మార్గం ఉంటుంది అని అనుకున్నప్పుడు మటుకు ఖచ్చితంగా మనకి ఒకటికి 10 మార్గాలు కనిపిస్తాయి. అలాగే మనం పెరటి కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. పెరటి కోళ్లలో ముఖ్యంగా మనము మామూలుగా దేశీ జాతి కోళ్ళనే పెంచుకుంటూ ఉంటాం, కానీ సంవత్సరానికి 160 నుంచి 200 గుడ్లు పెట్టేటువంటి పెరటి కోళ్ళు ఉన్నాయి, అభివృద్ధి పరిచినాయని మనలో ఎంతమంది తెలుసు. మన కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మన కోసం ఈ పెరటి కోళ్ళ నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించేస్తారు. అక్కడి నుంచి తెచ్చినటువంటి గుడ్లు కానీ పిల్లలు కానీ మనకి చాలా ఆదాయాన్ని ఇస్తాయి. వీటన్నిటిని కూడా మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొని, ఎల్నినో సరే లేకపోతే విపరీతమైనటువంటి ఎండలైనా సరే మనం తట్టుకొని మన పంటలను కానీ మన పాడి పశువులను కానీ లేకపోతే మనం చేసేటువంటి వ్యవసాయ అనుబంధ వృత్తులను కానీ చక్కగా సాధించుకొని నిలదొక్కోగలుగుతాం. తర్వాత మళ్ళీ మంచి కాలం వస్తుంది, మంచి వానలు పడతాయి, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక సన్న చిన్నకారు రైతుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొని నిలబడాలా అనేది ఆలోచించాలి. అప్పుడు మనకి దేవుడు అన్ని మార్గాలు చూపిస్తాడు.
1: మీరు ఇంతవరకు మారుతున్న వాతావరణం రైతు కుటుంబాలపై ప్రభావం ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. ఇక కోస్తాంధ్ర, యానం తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు బంగాళాఖాతం తీరం వెంబడి గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రారంభమై గంటకి 65 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులకు చేపల వేటకుడు వెళ్లకూడదని హెచ్చరిక. ఇక రాగల 3 రోజుల వరకు మత్స్యకారులకు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ ప్రసారంలో 7:20 ఉదయ సమీరాళి కార్యక్రమంలో జీవన మజిలి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వింటూనే ఉండండి FM 102 రెయిన్బో సాగరిక. ఇంతటితో పొలం పండ్ల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతి పత్రం అందజేశారు. సర్వేయర్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువత, క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. 31 ఆగస్టున జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లల గుడి విశిష్ట నిర్మాణంతో, తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచ ఝా. అథవార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరీకరణేన ఉత్పద్యమానాని ఆహ్వానాని ప్రతి నగరీయ స్థానీయ నికాయేభ్యః సంవేదనశీలతాం వర్ధయితుం ఆహ్వానం కృతవాన్. ఏతేషు ఆహ్వానేషు వర్ధమానా జనసంఖ్య అథ భవిష్యస్య జలావశ్యక్తాః చ ప్రముఖాః సంతి. అసౌ నగరీయ స్థానీయ నికాయేభ్యః ఏతాదృశానాం చింతన శిబిరాణాం ఆయోజనస్య పరామర్శం అపి ప్రదత్తవాన్. శ్రీమోదీ హ్యః జలశక్తి మంత్రాలయేన ఆయోజితస్య ద్విదివసీయస్య రాష్ట్రీయ విభాగీయ జలశిఖర సమ్మేళనస్య సమాపన సత్రస్య అధ్యక్షతాం కృతవాన్. అసౌ జలసంరక్షణ ప్రౌద్యోగికీనాం అధికాధిక ప్రయోగాయ ఆహ్వానం కృతవాన్. భారతీయ నిర్మాతృభ్యః హితధారకేభ్యశ్చ కార్యకుశల సమాధానానాం వికాసాయ తేషాం వ్యాపకస్తరి ప్రయోగాయ చ సమర్థనం ప్రదాతుం సమర్పిత ప్రదర్శనానాం కార్యశాలానాం చ ఆయోజనస్య పరామర్శం అపి దత్తవాన్. ఏతేషు వైశ్వికస్తరి ప్రచలితానాం శ్రేష్ఠ కార్యపద్ధతీనాం పరిచయః అపి భవేత్ ఇత్యసౌ ఉక్తవాన్. ప్రధానమంత్రి ద్విదివసీయస్య గహన విచార విమర్శస్య ప్రశంసాం కృత్వా అవదత్ యత్ శిఖర సమ్మేళనే ఉద్భూతాః క్రియాన్వయన యోగ్యాః సమయబద్ధాః చ కార్యబిందవః నిరంతర సమీక్షయా తథా అనుభవాధారిత అధిగమ ప్రక్రియయా చ అగ్రే నేతవ్యాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడి వేవర్ అద్య నవదిల్ల్యాం ద్వైపాక్షిక వార్తాం కరిష్యతః. ఉభౌ నేతారౌ ద్విపక్షీయ సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పర హిత సంబద్ధానాం క్షేత్రీయ వైశ్విక ప్రకరణానాం చ విషయే చర్చాం కరిష్యతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడి వేవర్ త్రిదివసీయ భారత యాత్రాయై హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. తేన సహ బెల్జియం దేశస్య రక్షామంత్రి థియో ఫ్రాంకిన్ అపి భారతమాగతవాన్. గతవర్షస్య ఫర్వరి మాసస్య పదభార గ్రహణానంతరం ఏషా తస్య ప్రథమా భారత యాత్రా వర్తతే. భారతాగంతుకః బెల్జియం దేశస్య ప్రధానమంత్రి భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సందేహే సందర్భే భారతీయోద్యోగ మహాసంఘేన ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమం సంబోధయిష్యతి. భారతేన జలాప్లావ పీడితే నేపాలదేశే స్వస్య ఆపదుద్ధార కార్యక్రమః తీవ్రీకృతః. నవదిల్లీతః ఆపత్కాలీన సామగ్రీణాం పంచమః భాగః అపి ప్రేషితః. నేపాలస్థేన భారతీయ రాజదూతేన సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఆపదుద్ధార సహాయతాం వహత్ భారతస్య పంచమం విమానం హ్యః హిమాలయీయ రాష్ట్రం ప్రాప్తం. విమాన విశిష్ట సురంగోద్ధారోపకరణై సుసజ్జితం ఏకాదశ సదస్యాత్మకం ఆపదుద్ధార దళం అథ పంచదశాంశ పంచ టన పరిమితాః చ అత్యావశ్యకాః ఔషధయః ఆసన్. భారతీయ వాయుసేనయా ప్రభావిత క్షేత్రేభ్యః అత్యావశ్యక సామగ్రీణాం పరివహనాయ అనేకాని విమానాని సంచాలితాని. భారతేన విశిష్టానవేశనోద్ధార సహాయతా అపి ప్రదత్తా. కేంద్రీయ కృషి గ్రామీణ వికాస మంత్రి శివరాజ సింహః అద్య ముంబై నగరే బ్యాంక్ సంస్థానై అథ రాజ్య గ్రామీణ జీవికోపక్రమై చ సహ ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం కరిష్యతి. దీర్ఘకాలాత్ లంబిత ఋణ స్వీకృతేః అథ ధనరాశేః సమయే వితరణస్య చ సమస్యాయాః సమాధానం ప్రాప్తుం ఉపవేశనే ప్రయత్నః భవిష్యతి. మహిళా క్రికెట్ క్రీడా

0: दिल्ल्याम् अद्य संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे ऐषमः महिला एशिया चषकपतस्पर्धायाः ग्रुप ए इत्यस्य द्वितीय द्वन्द्वे भारतीय दलं हांगकांग दलं सम्मुखी करिष्यति। स्पर्धेयं भारतीय समयानुसारं रात्रौ अष्टवादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇది అలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు ఈ రోజు మన ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికలో ఏ కార్యక్రమాలు వింటామో తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయస్త కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం 31వ భాగం వింటారు. 7:20 ఉదయ సమీరాలు. ఈ కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ పర్వతారోహకులు మల్లి మస్తాన్ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విషయాలు తెలుసుకుంటాం. వెను వెంటనే జీవన మజ్లి నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. పుష్పాంజలి సమాచార వాణి తదితర అంశాలుంటాయి. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 వైద్య మంత్రం ఫ్యాషన్ మంత్రం మాటే మంత్రం అంటూ మిమ్మల్ని పలకరించనుంది ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. 8:59 పాటల పల్లకి మీరు కోరే పాటలను వినిపించే కార్యక్రమం. 10:00 ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 10:16 11:00 మీరు కోరే పాటల్ని మీ పేరుతో పాటుగా వినిపించే పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11:00 అలనాటి చిత్ర గీతాల్లోని కొన్ని ఆనిముత్యాల్ని మీ పేరుతో పాటుగా వినిపించే మధురిమ కార్యక్రమం. 11:30 ఏకచిత్రగానం. ఒకే చిత్రంలోని అన్ని పాటలతో పాటుగా ఆ చిత్ర విచిత్ర విశేషాలను కూడా వినొచ్చు. 12:00 న్యూస్ ఇన్ హిందీ హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 1:20 తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ఈరోజు నేను వినిపించబోయే పాటలు ఒక పాట మన జ్ఞాపకం. పాటలతో మనకున్న అనుబంధాన్ని వివరిస్తూనే తెలుగు సినిమా పాటలు విందాం. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:33 మహిళావాణి ఈ కార్యక్రమంలో ముత్యాల ముంగిళ్ళు శీర్షికన మహిళా ఆరోగ్యానికి ఆయుర్వేదం. ఈ అంశంపై డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 2:30 వాతావరణ సమాచారం వింటారు. 2:31 జానపద రంజని ఈ కార్యక్రమంలో శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి బృందం ఆలపించిన రాజహంస తంబూరు కథ వింటారు. వందలు శ్రీమతి మిరియాల తిరుపతమ్మ శ్రీమతి మిరియాల శ్రీదేవి. 3:00 అలనాటి చిత్ర గీతాలతో పాటుగా భారతదేశానికి సంబంధించిన ఎన్నో విశిష్టతలను తెలిపే మధురమే సదాగాని కార్యక్రమం. 3:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం వింటారు. 4:00 మీతో సరదాగా ముచ్చటించేందుకు సరదాగా కాసేపు కార్యక్రమం. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. 6:00 సమాచార వాణి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 మిక్స్డ్ మస్తీ ఈ కార్యక్రమంలో ఈరోజు గురువారం కాబట్టి మీకోసం ఫిల్మ్ బేస్డ్ క్విజ్ ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియాకప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 యొక్క వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్స్లో వినొచ్చు.

0: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా మన రోజువారీ కార్యక్రమాలను వినవచ్చు. 7:30 యాప్ ద్వారా తెలుగులో సినిమా పాటలు వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 మెలోడీ మ్యాచ్ యాప్ ద్వారా వినేయచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు యాప్ ద్వారానే. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈనాటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు. మిగతావేంటో తెలియాలంటే వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల T20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఈయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో $1.5 బిలియన్ అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో

గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వు బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్కరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోవోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి

0: సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయస్త కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం 31వ భాగం వింటారు.
2: శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి పండిత ఉమర్ ఆలీషా వారు 1928 నుండి 1945 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరు బహుభాషా కోవిదులు, కవి పండితులు. 1901లో తన 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసమనే ఒక తాత్విక పద్య శతకాన్ని రాశారు. అందులో బ్రహ్మజ్ఞాన అంశాలను సామాన్యునికి సహితం తేలిగ్గా అర్థమయ్యే శైలిలో వారి వంశ గురువు ఆఖైలీషా వారి పేరున తేటగీతిలో పద్యరచన చేశారు. వాటిని విని ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.

దేవుడు, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, మృత్యువు, అగ్ని, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, విష్ణువు, జీవుడు, రుద్రుడు అనే 14 అధిష్టాన దేవతలు కలరు.

కలుషగత వేషభూష ఆ కైలలీష. శోభాయమానమైన 14 అధిష్టాన దేవతలు, పైన చెప్పిన 46 మరియు 36 తత్వములు కలిసి 96 తత్వములయ్యాను. పర

కలుషగత వేషభూష ఆఖైలలీష. ప్రసిద్ధి చెందిన ఈ 96 తత్వముల కంటే వేరుగా ఉన్న తత్వమును ఆ దేవదేవుడే సద్గురు స్వరూపమున అవతరించి తెలియపరచవలసిన విషయము గాని ఇతరులు తెలుపలేరు.

కలుషగత వేషభూష ఆఖైలలీష. అటువంటి తేజో రూపమైన తత్వమును దర్శించి ప్రత్యేగాత్మ వసించు పురుషునకు జన్మించుట జీవించుట అనే కర్మకలాపములు ఉండవు. అతడు మోక్షము పొందును. అఖిల తత్వం

కలుషగత వేషభూష ఆ ఖైలలీశ. సర్వమెరింగిన విజ్ఞాని సన్యసించిన, యోగి అయి ఆశ్రమాలలో నివసించిన, అరణ్యములో నివసించిన, సంసారంలో ఉన్నా కూడా అతడు ముక్తుడే. ఎవడు

0: వృందావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం.
1: మీరింతవరకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయస్తి కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం 31వ భాగం విన్నారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఐదు ఓడరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఉదయ సమీరాల కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే విషయాలు నేటి మాట శీర్షికన పర్వతారోహకులు మళ్లీ మస్తాన్ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విషయాలు తెలుసుకుంటాం. వెను వెంటనే జీవన మజిలి నాటికి ప్రసారం అవుతుంది. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఆపై పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలుంటాయి. ముందుగా నేటి మాట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన వ్యక్తి, తెలుగు జాతి ఖ్యాతి పితకాన్ని విశ్వవ్యాప్తం చేసిన అసాధారణ సాహసికుడు మళ్లీ మస్తాన్ బాబు గారు. ఈరోజు ఆయన జయంతి. ఈయన 1974 సెప్టెంబర్ 3 ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం మండలానికి చెందిన ఒక చిన్న గ్రామంలో జన్మించారన్నమాట. అతని తల్లిదండ్రులు సుబ్బమ్మ, మస్తానయ్య. వీరిద్దరికీ ఇతను 5వ సంతానం అంట. ఇతని విద్యాభ్యాసం విషయానికి వస్తే 1 నుంచి 3వ తరగతి వరకు కూడా వారి స్వగ్రామంలోనే చదువుకున్నారు. ఆ తర్వాత 4-5 తరగతులు మాత్రం ఒక ప్రైవేట్ పాఠశాలలోనే చదివారంట. 1985లో కోరుకొండ సైనిక పాఠశాల సీటు సంపాదించి 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాలలోనే అక్కడే చదువుకున్నారంట. ఆపై జంషెడ్పూర్లో NIT ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ వెంటనే IIT ఖరగ్పూర్లో MTech కూడా పూర్తి చేశారంట. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 2001 వరకు పనిచేశారు. అయితే పర్వతారోహం చేయాలన్న ఆలోచనకి ప్రేరణకి తనకి 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే వచ్చిందంట. అతను చదివిన కోరుకొండ సైనిక పాఠశాలలో అప్పట్లో 1985లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అక్కడి పూర్వ విద్యార్థి అయిన ఉదయ్ కుమార్ విగ్రహం పాఠశాల ఆవరణలో ఉండేదంట. అతని విగ్రహం అది చూసి మళ్లీ మస్తాన్ బాబు గారు కూడా ఎత్తైన కొండలను ఎక్కిరి నేను కూడా రికార్డులు సృష్టించాలి అనే కోరిక ప్రేరణ కలిగించేలా చేసిందంట ఆ విగ్రహం వలన. ఈయన సృష్టించిన రికార్డులు కూడా అలాగే ఉన్నాయి. అవి సామాన్యమైనవి కాదు. 2006లో కేవలం 172 రోజుల్లోనే ప్రపంచంలోని 7 ఖండాల్లోని ఉన్న అత్యంత ఎత్తైన 7 పర్వత శిఖరాలను కూడా అధిరోహించి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి. అంటార్కిటికాలో మౌంట్ విన్సన్ మాసిఫ్ అధిరోహించిన మొదటి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించారు. మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా కూడా అతనికే రికార్డు ఉంది. ఇలా ఎన్నో కొండల్ని ఎక్కడమే కాదు, ఆ రికార్డులు కూడా తను సొంతం చేసుకున్నారనమాట. 2015 మార్చి నెలలో అంట దక్షిణామెరికాలోని చిలి అర్జెంటీనా సరిహద్దులో ఉన్న ఆండీస్ పర్వత శ్రేణులను అధిరోహించడానికి ఆయన వెళ్లారంట. ఆ వెళుతున్నప్పుడే 24 మార్చి అక్కడ ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయిందంట. మంచి తుఫాన్ మంచు ముంచుకొచ్చింది. ఆ కారణంగా తన 80 రికార్డులు సొంతం చేసుకున్న అతను తనకి 40 ఏళ్ల వయసులోనే హిమశిఖరాల మధ్య ఆయన అంతిమ శ్వాస విడవాల్సి వచ్చింది. నేటి మాట విన్నాను.

0: ఇప్పుడు జీవన మజిలి నాటికి వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీతేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి జీవన మజిలి నాటిక.
1: ఆకాశవాణి జీవన మజిలి నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి జీవన మజిలి నాటిక.
2: పంకజం, పంకజం, ఓసిన పంకు, ఇంట్లో ఏం చేస్తున్నావా?
3: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి నా గావుకేకలు? ఒరే బంటి, కథలకురా, పాపిడి చెదిరిపోతుంది, తిన్నక కూర్చో.
2: తన మీద కోపం దుత్తమే చూపిస్తున్నట్లు నా మీద కోపం పసిపిల్లడు ఆ బంటి మీద చూపిస్తున్నావు ఎందుకే?
3: ఆహా, మీ మీద చూపిస్తే బాగోదని. అయినా మిమ్మల్ని ఏం లాభం, నన్ను కన్నవాడు మా నాన్న అనాలి. మంచి కుటుంబాన్ని మీకిచ్చి ముంచేశాడు నన్ను.
2: పంకజం, ఇప్పుడు మనకేం తక్కువేం చెప్పు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంది కదా. సమాజంలో వాటికి కూడా నోచుకోలేని వారందరూ ఉన్నారే మరి.
3: అవునవును, నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి.
2: ఏరా బంటి, ఇంకా అలానే ఉన్నావు? స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వేగంగా వెళ్ళు.
3: స్కూల్ ఫీజు కట్టలేదని బయట నిలబెడుతున్నారట.
2: సర్లే, ఫీజు తొందరలో కడతానని సార్కి చెప్తానులే. ఈ రోజు నిన్ను నేనే స్కూల్కి బండి మీద దిగబెడతాను, లేరా.
4: గణపతిరావు, రే గణపతిరావు.
5: నువ్వెంట్రా రామచంద్రమూర్తి? రారా, చాన్నాళ్ళకొచ్చావు. అవును, నీ మిత్రుడు చచ్చాడో బతికాడో చూసి పోదామని వచ్చావేంట్రా?
4: రే, అవే మాటలరా. నువ్వెప్పుడు నాకు ఆప్తమిత్రుడు ఎరా. ఏదో కొన్ని వ్యాపకాల వలన నిన్ను చూడడానికి రాలైపోయాను గాని అది సరే. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలాగుందిరా?
5: ఏం చెప్పమాటావరా, మనిషి మర్మము మానుచేవ బయటకు తెలియదంటారు. అలాగే నాలో ఉన్న రోగాలు నా ఆఖరి మజిలీకి లెక్కలు కొడుతున్నాయిరా.
4: ఒరే, నీకు ఆ వేదాంతం మాటలు మాత్రం పోలేదురా. నిన్ను ఇలా మెట్ల కింద బాత్రూమ్ పక్కన మంచం వేసి బయటపడేశారు. రోగాలైనా వస్తాయి, నువ్వు పోతే ఇంట్లో వాళ్ళకి రాగాలైనా వస్తాయని. అవును, ఇంతకీ మీ పెద్ద అబ్బాయి మన్మధరం లేడా?
5: వాడు ఆఫీస్కి వెళ్ళాడురా. అమ్మా పంకజం, అమ్మా పంకజం, రామచంద్రమూర్తి బాబాయ్ వచ్చారమ్మా, వేడిగా కాఫీ పెట్టమ్మా.
3: ఇంట్లో పాలు లేవు.
5: పోని చల్లగా ఉంటుంది, మజ్జిగ చిలికైనా ఇవ్వమ్మా.
3: పెరుగు లేదు.
5: అదేంటమ్మా, ఇంటికొచ్చిన వారికి అదేనా మర్యాద?
3: ఇదిగో చూడండి, చేసుకున్నదానికి చీరలేదు గాని ఉంచుకున్నదానికి ఊరంతా రాసిస్తానంట. అలా ఉంది మీ వాలకం.
5: సర్లేరా మూర్తి, ఇదిగో ఈ మంచి నీళ్ళైనా తాగరా.
4: వద్దులేరా, నిన్ను నీ ఇంటి పరిసరాలు చూసి నా కడుపు నిండిపోయింది లేరా. మొత్తానికి మంచిగానే చూసుకుంటుంది నీ కోళ్ళు.
3: చూడండి బాబాయ్, మీ సూటిపూటి మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టకండి.
5: ఒరే రామచంద్రమూర్తి, పోన్లేరా, నేను ఇంట్లో పాడు చేసేస్తానని ఇలా ఆరు బయట ఉంచేశారా? అనవసరంగా నా మూలాన నువ్వు మాటలు పడకరా. సరే గాని, ఇంటి దగ్గర ఏమైనా పనుందేమో, వెళ్ళి చూడరా, వెళ్ళు.
4: వెళ్తాన్రా, వెళ్ళకపోతే నీ కోడలు వండి పెట్టిన పంచభక్ష పరవాణాలు తినాలని కూర్చోనులే.
5: మా మన్మధరావు మాత్రం నాకేం తక్కువ చేయలేదురా.
4: చూసుకుంటున్నాడు, నేను కాదనలేదు. నీ కోడలు మాటలు తోటల్లా తగిలేరా. అందుకే అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. సరేరా గణపతి, నేను వస్తాను. మరేం లేదు, అలా పంచాయతీ దగ్గర కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తానరా.
5: అలాగలేరా, మంచిది, వెళ్ళిరా. అమ్మా కోడల పిల్ల, వాడు అన్నాడంటే అన్నాడు గాని, ఇలా దోమలు కుట్టే దగ్గర బయట వాళ్ళని వేసినట్లు మంచానికి పరిమితం చేసేసావే నన్ను. నేను కట్టిన ఇంట్లో నాకు ఉండే అర్హతే లేదా తల్లి?
3: అదిగో మీ అబ్బాయి వస్తున్నారు, మీరే అడగండి.
2: అబ్బా, ఏంటి మళ్ళీ కోడలికి మామకి ఒకటే నస, మళ్ళీ ఏమైంది?
5: ఏమి లేదురా, నేను ఇలా చలిలో బయట మిట్ల దగ్గర బాత్రూమ్ పక్కన ఇబ్బంది పడుతున్నాను రా.

0: బాబు, ఒరే లోపలికి వచ్చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను.
1: అదేం కుదరదు, నువ్వు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సమంగా నిద్రపోడు.
0: ఒరే ఒరే మన్మధురావు, నీకు ఇల్లు కట్టించినప్పుడు మీ అమ్మ నాతో ఏమనేది తెలిసిండ్రా? ఏమండి, మన పెద్దోడికి చిన్నోడికి చదువుకోవడానికి సెపరేట్గా గదులు కట్టండి అని మారం చేసి కట్టించిందిరా. మేముండడానికి కూడా సదుపాయం సరిగ్గా చేసుకోలేదు మేము. ఇప్పుడు కనీసం నీ స్టోర్ రూమ్లోనైనా ఒక పక్క తల దాచుకుంటానంటే నా వల్ల నీకు ఉపయోగం లేదని ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ నీ ఇంటికి వాచ్మెన్ లాగా నన్ను ఇక్కడ కట్టి పడేసావరా?
2: ఇప్పుడు మీకేం తక్కువ చేశావని ఆ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు? కాని వారు మాటలు విని కన్న కొడుకుని వీధులకు లాగుతారా ఏంటి?
0: అమ్మా లేదమ్మా, నాకంత ధైర్యం లేదు తల్లి, అంత ధైర్యం లేదమ్మా.
1: నువ్వు వినాలే గాని 100 మంది నూరు పోస్తారు, కానీ ఆపదలో ఆదుకోవడానికి ధనాన్ని దారిపోయారు. ఇంతకీ నీకేం కావాలో చెప్పున్నా అన్నా.
0: ఒరే ఐనింట్లో నేను ఉండడానికి చోటు కావాలరా. నీకు అదనంగా రాసిచ్చిన భూమిలో మీ అమ్మది నాది సమాధి కట్టాలరా, అంతే, అది చాలునైనా.
2: అబ్బో ఈ విడ్డూరు బాగానే ఉంది, కాలు పక్కకు పెట్టండి, తడిగుడ్డతో మాపు పెడుతున్నారు. ఏమండోయ్, అదిగో ఏదో ఆట ఆగింది మన ఇంటి ముందు. మీ చెల్లై వనజ వస్తుంది, ఈరోజు రాఖీ పండగ కదా, మీరేదో బాకీ ఉన్నట్లు మీ దగ్గర లాక్కొని పోవడానికి వస్తుంది మహానటి వనజ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, మనమే బాధల్లో ఉన్నాం, 500 ఇచ్చేసి చేతులు దురిపేసుకోండి, సరేనా?
1: బా నీ నస ఆపుతావా? మా చెల్లెల్ని ఇంటిలోకి అడుగు పెట్టనివే ముందు.
3: నాన్నా బాగున్నావా?
0: బాగానే ఉన్నానమ్మా.
3: అన్నయ్య ఎలా ఉన్నావు?
1: బాగానే ఉన్నానమ్మా.
3: వదిన బాగున్నావా?
2: బానే ఉన్నాం.
3: రాఖీ పండగ కదన్నయ్యా, రాఖీ కట్టడానికి వచ్చాను, తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య దగ్గరికి పట్నం వెళ్ళాలి. ఏది చెయ్యి, ఇటువు రాఖీ కట్టేస్తాను.
1: ప్రతి సంవత్సరం వచ్చి నన్ను చల్లగా ఉండమని రాఖీ కట్టి వెళ్తావమ్మా, నాకు అదే సంతోషం.
3: అన్నయ్య ఇదిగో హెల్మెట్, రాఖీ పండక్కి ఇదే నా గిఫ్ట్.
2: ఇంకా నేనేదో అనుకున్నాను, చాలే సంబడం, 3 నెలలు సామ నేర్చి మూలుకున్న ముసలిదాన్ని కొట్టినట్టు.
3: అదేం కాదు అదినా, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తే మనందరి సంతోషాల్ని అన్నయ్య చూడొచ్చు. సరే గాని నేనొస్తా అన్నయ్య, ఇంకా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాలి.
1: అమ్మా వనజ కొంచెం ఆగమ్మా. ఏమే పంకజం, మొన్న నీకు తీసిన చీరల్లో ఆ ఆకుపచ్చ చీర తెచ్చి మా చెల్లెకి ఇవ్వు, దీనికైతే ఆ రంగు బాగుంటుంది.
2: అలాగే.
3: ఎందుకన్నయ్యా?
2: ఇదిగో వదిన చీర తీసుకో.
3: నాకెందుకు వదిన చీర, నాకు బోలెడు చీరలున్నాయి, ఇందాకే మా ఆడబుడుచు మా ఇంటికొస్తే తనకే 2 చీరలిచ్చాను.
2: అది సరేగాని వదిన, నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాను.
3: అవునా వదిన, ఏ వ్యాపారం?
2: పప్పులు చిట్టీలు కట్టిస్తున్నాను. ఒక కార్డు కడితే కార్డుకి 150 రూపాయలు, ఆ వచ్చిన వడ్డీ డబ్బులతో సంక్రాంతికి పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లన్నీ ఇస్తారు. చెప్పు వదిన, నీ తరపున 8 కార్డులు రాయమంటావు? 50 రాయమంటావా?
3: వదిన నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తాను, ఇలాంటి చీటీలు నేను కట్టను. చాలా మంది ఇలాంటి చీటీలు కట్టి మోసపోయారని విన్నాను. డబ్బులు ఉండాలే కాని మన సామాన్లు మనం కొనుక్కోలేమా?
2: అవునులే అమ్మా, మీ వదిన మాట మీరెప్పుడు విన్నారు కనుక, మీరిచ్చిన కమిషన్లతోనే మీ వదిన మళ్ళీ పెద్దదైపోతుంది మరి.
3: వదిన నువ్వు కోపడగలగా? అయినా నీకు నిజం చెప్పనా, అప్పులేని గంజి దొప్పడే చాలు అంటారు, పైగా మా వారికి ఇలాంటి పొదుపు ఖాతాల మీద అస్సలు నమ్మకం లేదు. సరే కాని నాన్న, ఇప్పుడు మీకెలా ఉంది? ఆరోగ్యం బానే ఉంది కదా, టైంకి మందులు వేసుకుంటున్నావా?
0: మందులు వేసుకుంటున్నాను గాని నాదో చిన్న కోరిక తల్లి.
3: ఏంటి నాన్నది?
0: మీ పెద్దన్నయ్య మన్మధురావు ఇంట్లోనే నేను పూర్తిగా ఉన్నందుకు వాడికి మీకంటే అదనంగా 1 ఎకరం భూమి ఇచ్చాం కదా.
3: అవును ఇచ్చారు.
0: ఆ భూమిలో ఒక పక్కన నాకు మీ అమ్మకు సమాధులు నిర్మించి మా ఇద్దరికి గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నానమ్మా.
3: అదేం కోరిక నాన్నా? అయినా మనం పోయాక సమాధులెందుకు? బతికినన్నాళ్ళు మనల్ని అనాథలుగా చూడకపోతే చాలు. అయినా మీకు అన్నయ్య వదిన ఏం తక్కువ చేయలేదు కదా.
2: అది అలా గడ్డుపెట్టు తల్లి, ఇంట్లో మీ నాన్నసిని దాపరించాక ఓ అచ్చట లేదు మొచ్చట లేదు.

0: చిచ్చిచ్చిచ్చి, కుళ్ళు కుళ్ళు దగ్గులతో రాత్రులు మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.
1: అయ్యో వదినా, అలా అనుకో. మా నాన్నను మీ నాన్న అనుకుని చూస్తే ఇవేమీ కనిపించవదినా.
0: అవును కనబడు. అయినా బ్రహ్మదేవుడు మా రాతను సిరాతో రాయలేదమ్మా, ఏకంగా పచ్చబొట్టుతో పగబట్టి గట్టిగా రాశాడు.
2: నువ్వుండవే అమ్మా వనజ, నీ మాటకు అడ్డొస్తున్నాను. నాన్న సంపాదించిన దానిలో నువ్వు కూడా సమానంగానే వాటా తీసుకెళ్ళావు కదా, కాబట్టి కొన్ని రోజులు నాన్నను నువ్వు కూడా తీసుకెళ్లి చూసుకుంటే మాకు కూడా కొంత సేద తీరుతుంది కదా అని.
1: అయ్యో అన్నయ్య, అదేం భాగ్యం, నేను నాన్నని తీసుకెళ్తాను కాదనను, కాని ఈ లోకులు కాకులై నిన్ను పొడుచుకొని తింటారు. అది ఆలోచించుకో. ఈ గణపతిని కన్న కొడుకు చూడలేక వేరే ఇంటికెళ్లిన కూతురు ఇంటికి పంపేశాడని అంటారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఈ నిందలు నువ్వు పడతావంటే నాన్నకి మందులు కూడా నేనే కొని తీసుకెళ్తాను.
0: ఇది మరీ బాగుంది. వంకలేనమ్మ డొంకొట్టుకుని ఏడ్చిందట. కర్ర విరక్కుండా పాము చావకుండా మీ చెల్లెలు లోకులు కాకులు అంటూ బాకుల్లాంటి మాటలంటుందండి, విన్నారా?
1: అయ్యయ్యో వదినా, నువ్వు నోరు జారకు. నాకు మా నాన్న బరువేమి కాదు. నా ఇంట్లో నా అత్త మామలకి నేనే సేవ చేస్తూ చూసుకుంటున్నాను.
2: నువ్వు ఊరుకుంటావా? సర్లే వనజ, నాన్న బరువు నేనే మోస్తాను. బస్సు వచ్చే వేళయింది, మరి ఇక వెళతావా?
1: వెళ్తానన్నయ్యా. చిన్నన్నయ్య మళ్ళీ దొరకడు. వస్తాను వదినా, వస్తాను.
0: అలాగేనమ్మా.
1: నాన్న వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త.
3: అలాగేనమ్మా, అల్లుడు గారిని అడిగానని చెప్పు.
1: సరేనన్నా.
4: ఏమండి ఏమండి, ఇంట్లో బోరు కొడుతుంది, అలా పట్నం వెళ్ళి మీరు నేను బంటిగాడు మంచి సినిమా చూసుకుని వద్దాం, మంచి హోటల్ భోంచేసి అలా హాయిగా బీచ్ చూసుకుని వద్దామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
2: ఇవన్నీ ఈ రోజు తీరాలంటే ఈ బడ్జెట్ మన్మధరావు పని గోవిందో గోవింద. అవును, మనం అలా పట్నం వెళ్ళిపోతే ఇంటిని చూసేదెవరు? మరి మా నాన్నకు తిండి అది
0: మీకన్నీ చాదస్తాలే. అతని ఇంటికి అతను కాపలా కాయలరే ఏమిటి?
2: మరి నాన్నగారికి భోజనం వంట చేసి పెట్టవా?
0: ఈ పంకజాన్ని తక్కువ అంచనా వెయ్యకండి. మన వీధి చివరున్న అన్న సంతర్పణ జరుగుతుంది కదా, మెల్లగా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాడండి. ఏమండి పదండి పదండి, సినిమాకి టైం అవుతుంది, పదండి.
2: తప్పుతుందా, పద వెళదాం. నాన్న జాగ్రత్త.
3: వెళ్ళిరండి బాబు. రామచంద్రమూర్తి, ఒరే రామచంద్రమూర్తి, ఎక్కడ్రా? ఇదిగో మా చిన్నబ్బాయి మురళిని తీసుకొచ్చాను.
5: రా, ఎలా ఉన్నావు? రా. ఎలా ఉందిరా ఆరోగ్యం? ఏరా మురళి, నువ్వెలా ఉన్నావు? నాన్న దగ్గరికి ఎప్పుడొచ్చావు?
6: నిన్ననే వచ్చాను మామయ్య. నేను బాగానే ఉన్నాను. నాన్నగారు మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంటేను నా బండి మీద తీసుకొచ్చాను.
5: మంచి పని చేసావురా. రండిరా రండి, ఇంట్లోకి రండిరా. అలా బయట నిలబడ్డారే, రండి.
3: పర్వాలేదు లేరా, ఈ మాయదారి షుగర్ వలన నా కాళ్ళ రెండిటికి కూడా గాయాలైనాయిరా. అవి నీరు కారి పుండ్లైపోయాయి. నీ ఇంటి వాళ్లకు అసహ్యం వేస్తుందిరా. ఇదిగో ఈ తులసి చెట్టు పక్కన కూర్చుంటానులే.
5: అబ్బా, ఇదిగో గణపతి చూడు, నా దగ్గర డబ్బుంది, అది నా వాళ్ళకి కావాలి. ఇంకా దాన్ని వాళ్ళకివ్వలేదు. డబ్బు కోసం వాళ్ళు నన్ను శాసించరు. నేనే రాజుని, నేనే మంత్రిని, అందుకే ఇక్కడ నేనే సార్వభౌమాధికారిని కదా మురళి.
3: ఒరే మూర్తి, వీడు చిన్నవాడురా, అయినా వీడికి ఎందుకు లేరా? అర్ధాంతరంగా వీడు భార్య పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే సతాయిస్తున్నాడు. అరే నువ్వేనే చెప్పరా వీడిని మళ్ళీ పెళ్లి చేసుకోమని.
5: సరే ఏరా మురళి, మీ నాన్న కోరిక నిన్ను జంటగా చూడాలని, మరి నువ్వేమంటావు?
6: వద్దు మామయ్య, మగాడు ఓ ఇంటివాడైతేనే బ్రతకగలడా, లేకపోతే బ్రతకలేడా?
5: భలే చెప్పావురా. అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా?
6: చెప్పండి మామయ్య.
5: జీవితం అంటే తెలియని వయసులో కొంత, తెలిసి తెలియని వయసులో ఇంకొంత, తెలుసు అనిపించే వయసులో మరికొంత, తెలుసుకునేసరికి

0: వాడికి అంతా అయిపోతుందిరా, అదే జీవితం.
1: నిజమేరే మురళి, మూర్తి మావయ్య చెప్పినట్లు పుస్తకాలు చదివినోళ్ళు ఓడిపోతున్నారా, జీవితాన్ని చదివినోళ్ళు గెలుస్తున్నారు.
0: అరే మురళి, మీ నాన్న పరిస్థితి ఏం బాగాలేదురా. ఆడపెత్తనంతో ఆలుగడ్డలా నలిగిపోతున్నాడు. మీ అన్నయ్య అటూ చెప్పలేక ఇటూ చెప్పలేక ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి కొన్నాళ్ళు నువ్వైనా మీ నాన్నని తీసుకుని పట్నం పోరా, ఏమంటావు?
2: మావయ్య, మా నాన్న నాకు బరువేమీ కాదు.
0: మరి
2: ఈరోజు ఇక్కడ పనికెళ్తా, రేపెక్కడికో పనికి పోతాను. నేను ఏ టైంకి ఎక్కడ తింటున్నానో నాకే తెలియదు. నాకు ఇల్లు వాకిలి ఉన్నా వాటికి కాపలాదారులే లేరు మావయ్య. అందుకే ఒక ఎకరం భూమిని అదనంగా ఇచ్చి నాన్న బాధ్యతలను అన్నావదినలకు అప్పచెప్పాం కదా.
1: నిజమేరే మూర్తి, వీడు భార్య పిల్లలు లేక ఏకాకి జీవితమే గడుపుతున్నాడు. వాడి దగ్గరే ఉంటాను అనడం కూడా నాది అచ్చేసి అవుతుందిరా. ఒరే మూర్తి,
0: చెప్పరా.
1: ఒక్క మాట నిజంరా, ఆడది ముందు చనిపోయి మగాడు బతుకుంటే ఇక జీవితం చెప్పకరా. నాలాంటి తండ్రులు పిల్లలకు బరువురా.
2: అదేంటి నాలా అంటారు? ఇప్పుడు నీకేం తక్కువైందని?
1: చావు తక్కువైందిరా
2: నాన్న.
0: రే గణపతి.
1: అవునరా, నా రోగాలతో ఇంట్లో సాధింపులు రాగాలతో బతకలేకపోతున్నాను. రే, మందులకు లొంగని, నాలో వ్యాధులు నాతోనే అంతమవుతాయట. రే, నాకు కారుణ్య మరణం కావాలరా, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటానరా.
0: రే గణపతి, నువ్వు నోరు మూస్తావరా? కారుణ్య మరణం కాదురా, కన్నవాళ్ల చేతిలో ప్రాణం వదులు, అది కోరుకోరా?

0: ఏమండో మన్మథురావు గారు, మీ నాన్న మీ తమ్ముడు మురళిని తీసుకుని ఆ రామచంద్రమూర్తి బాబాయ్ దగ్గరికి రాయబారాలకు వెళ్ళారట.
1: దేనికట?
0: కొడుకు కొడలుగా మనం మీ నాన్న బాగా చూడలేదట. బ్రతకలేను అని కారుణ్య మరణం కావాలని కాగితాలు అప్లై చేస్తాడట.
1: అవన్నీ జరిగే పని కాదు గాని, అతన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం, ఏం అనకు.
0: అవునులేండి, ఆయన కొన్ని స్వేచ్ఛ లేకుండా చేసేది నేనే కదా
1: అని నేను అన్నానా?
0: అర్థం అదే కదండి.
1: చూడు పంకజం, శృతి మించితే ఇష్టం కూడా పైచ్యంలో ఉంటది.
0: అబ్బో,
1: మన ఇష్టాలు ఎదుటివారిని మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించేలా ఉండకూడదు.
0: అనండి అనండి, మీరు నన్ను ఎప్పుడు నమ్మారు కనుక మీకు ఎప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు వీలుంటే చాలు. నేను నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదండి.
2: అమ్మా అమ్మా, కోడలు పిల్ల, ఆయాసం ఎక్కువగా ఉంది, కొంచెం వామర్కు వేసి ఇవ్వమ్మా.
0: ఏ కాలకోట విషయం ఇవ్వద్దు, మగడి కంటే ఎక్కువ సేవలు చేయవలసి వస్తుంది నీకు.
2: అదేమిటమ్మా, మీ నాన్ననైతే ఇలాగే కొసరుకుంటావా తల్లి?
0: మా నాన్నకి గతి పట్టదు, ఏ జన్మలో తమరు చేసిన పాపాలకి ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నారు, నన్ను మీ పని మనిషిగా శాసిస్తున్నారు.
1: అబ్బా పంకజం, నీకెన్నిసార్లు చెప్పాలి కొంచెం నోరు సంభాలించుకుని తగ్గి ఉండమని.
0: నేనుండను, ఉండను, ఉండను, తగ్గేదేలే. ఏది ఏవైనా ఈ రోజు తేలిపోవాలి, ఈ వెట్టి చాకిలు చేయలేక చేస్తున్నాను. మీ నాన్నను ఏదైనా అనాథాశ్రమంలో పడేసిరా, లేదంటే మీ చేతో ఏదైనా విషయం పెట్టి నన్ను బాబుని చంపేయండి, అందరి పేడ విరగడవుతుంది, విరగడవుతుంది.
1: పంకజం పంకజం, నా మాట
0: వినను,
1: మా నాన్నను
0: చూడను.
1: సరే పంకజం, నీ నిర్ణయానికి తలగ్గుతున్నాను, మా నాన్నను తీసుకెళ్లి పడేసి వస్తానులే.
2: ఎక్కడికి రా తీసుకెళ్తానంటున్నావు? డాక్టర్ దగ్గరికేనా? అమ్మా కోడలు పిల్ల,
0: ఏంటి
2: పిల్లాడు, జాగ్రత్త, కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతానమ్మా.
0: మంచిది, వెళ్ళరండి.
2: ఏంట్రా ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది శ్మశానం కదా. ఓహో, ఇక్కడ మీ అమ్మ సమాధికి దండం పెట్టుకుని వెళ్దామా?
1: కాదు నాన్న, శాశ్వతంగా ఇక్కడే ఉంటామని తీసుకొచ్చాను.
2: ఏంటి ఈ శ్మశానంలోనా?

0: అవునన్న, కైలాస ఈశ్వరుడే కాపలాగా ఉంటాడు. నువ్వు ఒక లెక్క ఎక్కడా?
1: నేను చేసిన తప్పేంట్రా, నేను చేసిన తప్పేంట్రా?
0: ఏమో, నా భార్యకి నువ్వు నచ్చలేదు, నీకు సేవ చెయ్యదట, అవసరమైతే నన్ను వదిలేస్తదట. తట్టుకోలేక నిన్ను పట్టుకొని ఇక్కడికి నెట్టుకొచ్చాను.
1: నా శవాన్ని నాలుగు భుజాలు మూసే పని లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి పడేసావా నానా? ఇది తప్పురా పెద్దడా, ఇది తప్పురా.
0: తప్పు ఒప్పుల గురించి వాదించే అర్హత నీకు లేదు నాన్న.
1: నాకు నాకు లేదా?
0: అవును, నా భార్య నీకు వెట్టి చాకరి చేయలేకపోతుంది. వాళ్ళందరికీ నిన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ రోజు నీకు తిండి నీడా దొరుకుతుంది. వస్తా, ఇక్కడైతే నీకు బాధలు బంధాలు ఉండవు.
1: అరే అరే, ఇక్కడే ఉంటానరా, ఇక్కడే ఉంటానులే. ప్రతి జీవి కూడా జీవన మజిలీగా ఇక్కడ చేరుకోవలసిందే. అరే అరే అరే అరే పెద్దోడా, హెల్మెట్ మర్చిపోయావురా? నువ్వు సుఖంగా ఉంటే నా మనవడు కోడలు సుఖంగా ఉంటారురా. ఇదిగో ఈ హెల్మెట్ మర్చిపోయావు, పట్టుకుని వెళ్ళరా.
0: అక్కర్లేదు అక్కర్లేదు, ఈ హెల్మెట్ సెంటిమెంట్తో నా భార్యకి ఇచ్చిన కమిట్మెంట్ మారదు. ఎక్కువ ఎండ కాస్తే నెత్తికి తగిలించుకో. వస్తా.
1: ప్రభావతి వసి, ప్రభావతి నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. నాకంటే ముందు పోటీ పడి ఈ కర్మభూమిలో స్థానం సంపాదించుకున్నావు. ఇగో ఈ చేతులతో అల్లారబుద్ధిగా పెంచుకున్నా నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చాడే. ఈ శ్మశానంలో బతకమని బాట చూపించాడే ప్రభావతి. నీవు పోయిన వెంటనే వీళ్ళను కూడా నేను పెంచలేనని, వీళ్ళని కూడా ఏ రోడ్డు మీద కొన్ని నెట్టేస్తే ఇప్పుడు ఈ శ్మశానంలో కాటకాపరి పోస్టు నాకు రాకుండా ఉండేదేమో ప్రభావతి. పోలే, ఇప్పుడైనా నీ సమాధి దగ్గర రోజు నా కన్నీటి నీరాజనం ఇచ్చుకోవడానికి వచ్చాననుకుంటానులే. లేవే లేవే, ఒక్కసారే నా కళ్ళల్లో పొంగి వస్తున్న కన్నీళ్లు నీ పవిటి కొంగుతో తుడిచి నన్ను వాదార్చే ప్రభావతి. నేను చేసిన మేలుకి కొడుకు ఎక్కించిన అందలం ఈ శ్మశానం.
2: అమ్మయ్యా వచ్చేసారా? ఏమండి, అన్నీ చక్కగా జరిగాయా?
0: అన్నీ జరిగాయి, కానీ నువ్వేంటి ఢేలాగా ఉన్నావు? నీకు అడ్డు వచ్చిన నాన్నను దూరంగా వదిలేసి వచ్చేసాను కదా, చెప్పు ఏమైంది?
2: ఏమీ లేదండి, డబ్బును పొదుపు చేయాలని ఆశతో ఈ ఊరు జనాల దగ్గర పప్పుల చీటి స్కీమ్ అని అందరి దగ్గర వసూలు చేసి మన పక్కూరులో ఉన్న అతని దగ్గర కట్టించారు కదా, ఇప్పుడు అతను మా కళ్ళలో కారం చల్లి పరారైపోయాడండి.
0: మరి మరి ఆ డబ్బులు
2: మనమే కట్టాలండి. ఏమండి, నా నగలన్నీ అమ్ముకోండి, వాళ్ళకి ఇచ్చేద్దాం.
0: పంకజం, నువ్వే కాదు నేను కూడా తప్పు చేశాను.
2: ఏమండి,
0: ఇంట్లో నా తండ్రికి నీకు నా బిడ్డకు సరైన తిండి పెట్టకుండా మా ఆఫీసులో 10 రూపాయల వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాను. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లని తోటి ఉద్యోగులతో బెట్టింగ్లు కాశాను. ఇప్పుడు అవన్నీ నా తలకు చుట్టుకొని మనం ఉంటున్న ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారే.
2: అయ్యో అయ్యో అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలండి?
3: ఇంట్లో కూర్చొని టైంకి భోంచేయాలి.
2: బాబాయ్ గారు,
3: ఏడి మా ఫ్రెండ్ గణపతి గారు కనబట్టలేదేంటి?
2: ఉన్నారు, అది అది అది అది ఉన్నారు బాబాయ్, ఉన్నారు. వేడిగా కాఫీ పెట్టి ఉంచాను, తీసుకుని తాగండి.
3: కాఫీ? కాఫీ సువాసనలు కుమ్మరిస్తున్నాయి. ఇంట్లో పాలున్నాయమ్మా?
2: ఉన్నాయి బాబాయ్ గారు, ఉన్నాయి. గతంలో పాలు లేవని అన్నానని సెటైలు వేస్తున్నారా బాబాయ్?
0: మూర్తి మామయ్య ఈ మధ్య చిక్కిపోయారే.
3: లేదురా, లేదు, లావెక్కిపోయాను. ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ల సమస్యలు తీర్చి వాళ్ళు పెట్టింది తిని బాగా లావెక్కిపోయాను. మా వీధిలో అమ్మలక్కలు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఏదో పప్పులు చీటీలు కడితే వాడేదో ఎగ్గొట్టేస్తే మొత్తం భారం పంకజానికి అంటుకుందని. నిజమేనా?
0: అవును మామయ్య, నిలబడి నీళ్లు తాగితే బాగా లేవని

0: పరిగెత్తి పాలు తాగింది పంకజం. ఉన్న తలపోయి గుండు మిగిలింది.
1: అది సరే, నువ్వు కూడా మింగమెతుకులు లేవు, మేసానికి సంపెంగ నూనె రాయించుకున్నావంట కదా.
0: అవును మావయ్య, అన్నీ పోయి అణిగిమణిగి ఉన్నాం. రేపు మాపో ఈ ఇల్లు కూడా లాక్కుంటున్నారు.
1: అలాగా? అవును, నీకు విషయం చెప్పడం మరిచాను. మన ఊరి శ్మశానంలో ఎవరో కొత్త కాటి కాబరి వచ్చాడట, చాలా బాగా సేవలు చేస్తున్నాడట, నీకు తెలిసిందా?
0: తెలిసింది మావయ్య.
1: తెలిసిందా? ఎలా ఎలా, ఈ మధ్య శ్మశానానికి వెళ్ళావా?
0: మామయ్య, చచ్చిన పావుని ఇంకా చంపకండి మామయ్య. నా భార్య మాటలు విని తండ్రిని శ్మశానంలో వదిలి వచ్చిన దుర్మార్గుణ్ణి, దాని కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్న పేదరికం.
1: నువ్వేం బాధపడకు, నీ కొడుకు కోసం దాచిపెట్టమని 20 లక్షల రూపాయలు నా దగ్గర దాచాడు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇల్లు విడిపించమన్నాడు. ఇదిగో ఇంటి పేపర్లు, ఇందా.
2: బాబాయ్ గారు, తప్పంతా నాదేనండి, తప్పంతా నాదే. తండ్రి లాంటి మావయ్య గారిని తూలన్నాడాను. రండి బాబాయ్ గారు, మీరు చెప్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చేద్దాం. ఏమండి, పదండి, మీ నాన్నగారిని తీసుకొచ్చేద్దాం. పదండి పదండి.
1: రే, ఏ కొడుకు ఏ చరిత్రలో ఏ సిరాతోనూ రాయలేని రాతలు నీ తండ్రి జీవిత పేజీల్లో రాశావురా. కన్న తండ్రిని శ్మశానంలో కాటి కాపరిగా వదిలేసి వస్తావురా. రే, నీకు సిగ్గులేదు? నిజానికి నువ్వు నా మిత్రుడు గణపతి కడుపున పుట్టలేదురా.
0: నిజమా?
1: కాలు జరిగిన నీ తల్లి నెలలు నిండిన తర్వాత నీకు జన్మనిచ్చి ఎవరూ చూడని చెత్తకుప్పలో పోసిపోయిందిరా. తినడానికి లేకుండా బతికే రోజుల్లో నిన్ను పెంచి పెద్ద చేశారు. తన పొత్తిళ్ళలో ఆడుకున్న నువ్వు తన్ని తరిమేశో. చెత్తకుప్పలో దొరికిన చెత్త నా కొడక. రే, ఆ తర్వాతరా, ఆ తర్వాత నీకు చెల్లెలు తమ్ముడిని తోడుగా కని కలిపి పెంచుకొచ్చాడురా నా మిత్రుడు గణపతి. చూడు మన్మధరావు, మనల్ని కసురుకున్న వాళ్ల దగ్గర ఓర్పుగా ఉంటూ మనల్ని ప్రేమించే వాళ్ళను కసురుకుంటున్నావు. బతకడానికి చేసే పోరాటంలో మనల్ని భరించే వాళ్ళని బాధ పెడుతున్నావు. పదండి, శ్మశానానికి వెళ్ళి గణపతిని తీసుకొద్దాం. రండి.
0: అలాగే మావయ్య. అలాగే.
2: అలాగే బాబాయ్ గారు. అలాగే.
1: రే రే గణపతి.
0: రానాన్న, ఇంటికి పోదాం, మన ఇంటికి పోదాం.
3: ఇల్లు, మన ఇల్లు ఎక్కడుందిరా, ఎక్కడుందిరా? ఏనాడైతే ఇక్కడికున్న జీవన మజిలీ కోసం తీసుకొచ్చావో, ఇదేనా ఇల్లు అయింది? మీరంతా ఇక్కడికి ఈ శ్మశానానికి రావాల్సి ఉంటుందిరా. ఇక్కడ చివర శ్వాస తీసుకుని మూర్తి, నా దుఃఖం తీరా ఏటవాలనుందిరా. మేఘం బరువుని మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది, మనసు మన బాధను మోయలేనప్పుడు కన్నీరులా జారుతుందిరా.
1: ఒరే మన్మధరావు, మీ నాన్న చెప్పింది నిజమేరా. ఎప్పటికైనా మనం అందరం ఇక్కడకు ఈ కరంభూమికి రావాలే గాని మీ నాన్న మళ్లీ మన ఇంటిలో అడుగు పెట్టడరా. అదేరా, అదే వాడికి జీవన మజిలీ.
4: మీరింతవరకు జీవన మజిలీ నాటిక విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: రామచంద్రమూర్తి, శ్రీ కె శేషగిరిరావు, మన్మధరావు, శ్రీ దుద్దుపూడి త్రినాథరావు, పంకజం శ్రీమతి డి జయలక్ష్మి, గణపతి శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, మురళి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, వనజ శ్రీమతి ఎస్ మాధవి కల్పన. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: మీరింతవరకు జీవన మజిలీ నాటిక విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఉదయ సమీరాల కార్యక్రమాన్ని వింటున్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. ముందుగా దేవుళ్ళ చిత్రం నుంచి.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సమాచారవాణి. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకుల్లో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నంకి సమాచారం అందించండి. సంప్రదించండి 0891278332 ఆర్ 9492783344 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800425001000. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం ఇవ్వడం రెండూ నేరాలే. ఇది ఇవాల్టి ఉదయ సమీరాలి కార్యక్రమం. ఇంతటితో ఉదయ సమీరాలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, విని వెంటనే మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. హ్యాపీ హ్యాపీగా ఈ మార్నింగ్ స్టార్ట్ చేయడానికి డాక్టర్స్ ఇచ్చే టిప్స్తో వైద్య మంత్రం, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే టిప్స్తో ఫ్యాషన్ మంత్రం, ఒక మంచి మాటతో మాటే మంత్రం రెడీగా ఉన్నాయి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. వీటితో పాటుగా బోలెడని మాటలు, కొన్ని పాటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా మన షోని ఒక వండర్ఫుల్ ట్రాక్తో స్టార్ట్ చేద్దాం. పరుగు మూవీ నుండి సాకేత్ పాడిన పాటతో మనుషర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.7 శ్రీకాకుళం నుంచి, ఎఫ్ఎం 100.1 కాకినాడ నుండి, రాజమండ్రిలో ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై వింటున్నారు. మీతో పాటుగా న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై రెయిన్బో సాగరిక ద్వారా వింటున్న వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. మరి హలో డాక్టర్ అంటూ నేను పలకరించడానికి రెడీగా ఉన్నాను. మనకి హెల్త్ టిప్స్ ఇవ్వడానికి కూడా డాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు వైద్య మంత్రంలో. మరి ఈ రోజు నేను వైద్య మంత్రంలో డాక్టర్ సుమలత గారిని అడగబోయే విషయం ఏంటంటే కీళ్ల వాతం గురించి. ఈ మధ్య చూస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా బాధపడుతున్న సమస్య ఇది. సో అసలు కీళ్ల వాతం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరిలో వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడానికి సుమలత గారు సిద్ధంగా ఉన్నారు మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. ఆవిడ పలకరించేద్దాం. నమస్తే సుమలత గారు, గుడ్ మార్నింగ్ అండి.
1: అంటే రూమటైడ్ ఆర్థరైటిస్ అండి. దీనికి మెయిన్గా ఏమి ఉంటుందంటే లక్షణాలు, కీళ్ళలో నొప్పులు వస్తాయి. కీళ్ళు ఏ జాయింట్ అయితే ఇన్వాల్వ్ అయిందో దాంట్లో నొప్పులు యూజువల్గా చేతులు కాళ్ళల్లో వస్తాయండి. దాంతోపాటు జాయింట్స్లో వాపులు కూడా వస్తాయి. ఈ వాపులు అనేవి పొద్దున పూట ఎక్కువగా అనిపించవచ్చు, ఏదైనా నొప్పి మాత్రలు అది తీసుకుంటే కొద్దిగా తక్కువ కూడా అనిపించవచ్చు. దీంతోపాటు ఈ జాయింట్లు అయితే ఏవైతే కీళ్ళు ఇన్వాల్వ్ అయినాయో అవన్నీ ఇలా బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఈ బిగుసుకుపోవడం అనేది పొద్దున పూట లేకపోతే మనము ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎక్కువగా అనిపిస్తుంది. మనకి పొద్దున పూట ఈ జాయింట్స్ బిగుసుకుపోవడము కొన్ని కొన్నిసార్లు అరగంట నుంచి గంట ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఈ కీళ్ళవాతానికి. దీనికి ట్రీట్మెంట్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏమన్నా మనకి ఇప్పుడు నొప్పి సడన్గా ఎక్కువ నొప్పి ఏదైతే ఉందో దానికి నొప్పి కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఈ కీళ్ళవాతము మనకి మాటి మాటికి ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉండడానికి ఇంకొక రకమైన మాత్రలు ఉంటాయి. సో మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూపించుకుని మనకి ఎంత జబ్బు యాక్టివ్గా ఉంది, ఎంత సివియర్గా ఉంది మనకి అనే దాన్ని బట్టి ఏమి మందులు వేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు డాక్టర్ డిసైడ్ చేస్తారండి. మందులు కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అది మన జబ్బు ఎంత సివియర్గా ఉందనే దాన్ని బట్టి డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఈ కీళ్ళవాతం అనేది యూజువల్గా ఆడవాళ్ళల్లో 20-40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వస్తుందండి. దీనికి మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకి రావడానికి కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికి ప్రివెన్షన్ అనేది ఉండదు, బట్ మనము ఎంత తొందరగా దీన్ని ఐడెంటిఫై చేస్తే, మనం అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి జాయింట్స్లో డ్యామేజ్ కాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైనా సింప్టమ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు నొప్పి కానీ, జాయింట్లో వాపులు కానీ, లేకపోతే పొద్దున జాయింట్లు చాలాసేపు బిగుసుకున్నట్టుగా అనిపిస్తే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్కి చూపించుకుని అది కీళ్ళవాతమా కాదా డిసైడ్ చేసుకుని అప్పుడు దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్, స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఎర్లీ, అండ్ రెగ్యులర్గా మందులు వేసుకుని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే దీన్ని మనము కంట్రోల్ పెట్టుకోవచ్చు అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సుమలత గారు. కీళ్ళవాతం గురించి, లక్షణాల గురించి, జాగ్రత్తల గురించి, నివారణ, ఈ విషయాలన్నింటినీ కూడా మాకు చక్కగా, చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, కీళ్ళవాతం గురించి డాక్టర్ గారు చెప్పిన విషయాలు ఏంటో ఫాలో అవ్వండి. ఆ టిప్స్ని డెఫినెట్గా మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి. వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. ఇప్పుడు మీ అందరి కోసం 180 మూవీ నుంచి శ్వేతామోహన్ కార్తిక్ పాడిన పాట వినిపిస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఎఫ్ఎం బ్రేక్ ఫాస్ట్ షోలో ఇప్పుడు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: వెల్కమ్ బ్యాక్ టు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించి కేరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. రైట్ నౌ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నాం. మన సెకండ్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయిపోదాం. సెకండ్ సెగ్మెంట్ ఏంటి తెలుసు కదా, ఈ పాటికే మీరు కాలేజెస్ కు ఆఫీస్ కు రెడీ రెడీగా బిజీ బిజీగా రెడీ అవుతున్న ఈ టైంలో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఫ్యాషన్ టిప్స్ తో ఫ్యాషన్ మంత్రి ఉంది. సో ట్రెండీగా కనిపించాలంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి, కానీ ఆ సొల్యూషన్స్ అన్ని మన ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేస్తాయంటే లేదనే చెప్పాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ చెక్ పెట్టేసి ఫ్యాషన్ ఐకాన్గా మళ్ళీ మార్చేయడానికి మంచి టిప్స్ అందించే ఫ్యాషన్ మంత్రంలో ఈరోజు మనందరికీ బ్యూటిఫుల్ టిప్స్ ఇవ్వడానికి ఫ్యాషన్ ఎక్స్పర్ట్ షర్మిల గారు ఉన్నారనమాట. వారు ఏం చెప్తారు ఇప్పుడు వారి మాటల్లో, వారిని ఇన్వైట్ చేసేసి మన షోలోకి వారి మాటల్లో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ షర్మిల గారు, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో.
1: ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్న లిజనర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నేను షర్మిల. ఈరోజు ఫ్యాషన్ మంత్రంలో లేడీస్కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చెప్పడానికి వచ్చేసా. ఫస్ట్ టిప్ చెప్పులకు సంబంధించింది. ఈ టిప్ మెన్స్కి కూడా యూజ్ అవుతుంది. మనం ఎంతో ఇష్టంగా చాలా కష్టపడి మరీ నచ్చిన ఫుట్ సైజుల్లో ఉన్న చెప్పుల్ని కొనుక్కుంటాం. మన మనసుకు నచ్చిన చెప్పుల్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మన మనసుతో మనం చేసే చిన్న యుద్ధం లాంటిదే అనుకోండి. అంత కష్టపడి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చెప్పులు వేసుకుంటే కరుస్తాయి. ఒక్కోసారి వేల మధ్యలో బొబ్బలు కూడా వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చెప్పులు ఇంత కష్టాన్ని తీసుకువచ్చాయి అని. మరి ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే మనకు చెప్పులు ఎక్కడ కరుస్తాయో అక్కడ డియోడ్రెంట్ స్టిక్తో రుద్దినట్లయితే చెప్పుల వల్ల వచ్చిన బొబ్బలకి బాయ్ బాయ్ చెప్పాల్సిందే. ఒకవేళ డియోడ్రెంట్ స్టిక్ మీ దగ్గర లేకపోతే అనే సందేహం మీకు రావచ్చు. అలాంటప్పుడు మీరు గ్లిజరిన్ అయినా వాడుకోవచ్చు. ఇవి లూబ్రికెంట్స్, అలా పనిచేసి మీ కాళ్ళకి ఎలాంటి గాయాలు కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా రెండవ టిప్, ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉందంటే చాలు, ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా ఫీల్ అవుతూనే పార్టీ ఆర్ ఫంక్షన్కి టైం అయిపోతుందని కంగారుగా రెడీ అయిపోతాం. అంతా రెడీ అయ్యాక నెయిల్ పాలిష్ గుర్తొస్తుంది. ఇంత మంచిగా రెడీ అయ్యానే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సరైన 2 మినిట్స్లో నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు అనుకున్నా కూడా నెయిల్ పాలిష్ అంత త్వరగా డ్రై అవ్వదు. అంతేకాకుండా అది డ్రెస్ని పాడు చేస్తుందనే భయం కూడా ఉంటుంది. ఇంత అందంగా నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇది చిన్న క్లాత్ తగిలి లేకపోతే ఏదో విధంగా చిన్నగా పాడైనా కూడా అప్పుడు వస్తుంది అసలైన కోపం. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్కి చెక్ పెట్టే టిప్ని మీకు చెప్పబోతున్నాను. నెయిల్ పాలిష్ని నీట్గా నెయిల్స్కి అప్లై చేసుకోవచ్చు, అది 2 మినిట్స్లో. నెయిల్స్ని ముందుగా కూల్ వాటర్లో డిప్ చేస్తే అందువలన మీ నెయిల్స్ని తొందరగా డ్రై చేస్తుంది నెయిల్ పాలిష్ చేశాక. ఇంకా నెయిల్ పాలిష్కి ఎక్స్ట్రా గ్లో కూడా వస్తుంది. ఇవి ఈరోజు నేను మీకు చెప్పిన ఫ్యాషన్ టిప్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు, చాలా చక్కగా చెప్పారు. మా లిజనర్స్ అందరికీ అర్థమయ్యేటట్టుగా విన్నారు కదా లిజనర్స్, ఈ టిప్స్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించబోతున్న 5 మూవీ నుంచి ఉదిత్ నారాయణ కల్పన పడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కిరీటం మాలకించు అనందించు అందరికీ పంచు. ఆఖరి సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం, అదే మాటే మంత్రం అనమాట. సో ఈ రోజు మాటే మంత్రంలో ఒక మంచి కోట్తో పాటుగా ఒక చిన్న స్టోరీ కూడా తీసుకొచ్చాను. సో కోట్ లాస్ట్ లో చెప్తా, స్టోరీ అంటే స్టార్టింగ్ లోనే చెప్తా. ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు అనమాట. తనేమో చాలా పేదవాడు, తన చదువుల ఖర్చు కోసం ఇళ్ళ చుట్టూ తిరిగి చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ ఉండేవారు అనమాట. ఒకరోజు అతనికి బాగా ఆకలేసింది. ఎంతలా అంటే, ఆ టైంలో కొంచెం నీళ్లు దొరికినా చాలు అని ఎంతలాగా. కానీ అతని జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. అంటే ఒకే ఒక్క రూపాయి ఉంది, కానీ ఒక్క రూపాయి కూడా లేని సిచ్యువేషన్లా ఉందనమాట. ఆకలి తట్టుకోలేక అక్కడ పక్కనే ఉన్న ఒక ఇంటి తలుపుని తట్టాడు. కనీసం తినడానికి కొంచెం అన్నం అడిగిద్దామన్నాడు అనుకున్నాడు అనమాట. కానీ ఆ తలుపు తీసింది ఒక అందమైన అమ్మాయి. సో అది చూసి ఆ బాలుడికి కొంచెం మొహమాటం వేసింది. మొహమాట పడి అన్నం అడగలేక దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఆమె ఆ బాలుడి మొహం చూసి, అంటే ఆ చిన్నపిల్లాడి మొహం చూసి, అతను ఆకలితో బాగా ఉన్నాడని గ్రహించి లోపలికి వెళ్ళి ఒక పెద్ద గ్లాస్ నుంచి వేడి పాలు తీసుకొచ్చి అతనికి ఇచ్చిందనమాట. ఆ రోజు ఆ పిల్లాడు ఆ పాలనే అమృతంలా తాగేసి మనసు నిండా తృప్తి పొందాడనమాట. అప్పుడు అతను అడిగాడు, ఈ పాలకి నేను ఎంత ఇవ్వాలి అని అడిగాడనమాట. అందుకు ఆవిడ అంటూ చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు బాబు, మనం చేసే సాయానికి చూపించే దయకి వెలకట్టకూడదని మా అమ్మ నాకు నేర్పించింది అని చెప్పాడు. వెంటనే ఆ మాటలు విన్న ఆ బాలుడికి మనస్ఫూర్తిగా ఆవిడికి కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత ఎవరైతే హెల్ప్ చేశారో ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయిందనమాట. బాగా కొంచెం ముసలయ్యారు. అయితే ఆవిడకి ఒక తెలియని ఒక వింత వ్యాధి వచ్చింది. సో అక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ ఎవరు కూడా మా వాళ్ళు కాదు, దీనికోసం అంటూ ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ అండ్ స్పెషల్ డాక్టర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పారనమాట. సరే ఆ డాక్టర్ ఆమె, అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడి దగ్గర వెళ్ళారనమాట. తీసుకుని వెళ్తే ఆ డాక్టర్ ఆమె ఊరు పేరు వినగానే ఒక్కసారి అలర్ట్ అయ్యారనమాట. అరే ఈ ఊరు నాకు తెలిసిన ఊరు కదా అని అనుకున్నారు డాక్టర్. వెంటనే ఆమె ఉన్న రూమ్కి వెళ్ళి ఆమెను చూశారనమాట. చూసిన తర్వాత ఆవిడకి అర్జెంటుగా సర్జరీ అవసరం అని తెలిసి ఆ సర్జరీ కూడా చేశారనమాట. సో డిశ్చార్జ్కి ఇంకా టైం కూడా వచ్చేసింది ఆవిడకి. చివరికి ఆమె డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చింది. హాస్పిటల్ బిల్లు చూస్తే లక్షల్లో ఉంటుంది, దాన్ని ఎలా కట్టాలో అని ఆమె చేతులు వణుకుతూ బిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకేంటి, ఈలోపు బిల్ కవర్ కూడా వచ్చేసింది, హాస్పిటల్ బిల్ కవర్. అది ఓపెన్ చేసి చూడగానే అక్కడ మీ బిల్ మొత్తం 0 అని రాసింది. దాని కిందని ఇంకో నోట్ కూడా రాసింది, మీ హాస్పిటల్ బిల్ మొత్తం కూడా చాలా సంవత్సరాల క్రితమే ఒక గ్లాస్ పాల రూపంలో పూర్తిగా ఇచ్చేశారు, ఇట్లు సుభాష్ అని రాసింది. ఆ చిన్నపిల్లాడి పేరే సుభాష్ అనమాట. సో చిన్నప్పుడు అతని ఆవిడ చేసిన సాయం ఇప్పుడు ఆవిడకి ఉపయోగపడింది. సో దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ రోజు ఆ చిన్నపిల్లాడు ఆకలి తీర్చిన ఆ లీటర్ పాలు తర్వాతే ఆమె ప్రాణాలను కూడా కాపాడాయి. అందుకే మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఎప్పుడు కూడా చిన్న సాయం కూడా ఎప్పటికీ వృధా కాదు, ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది అంటూ. సో ఈ వాల్టీ మాటే మంత్రంలో ఆ చక్కని మాట మదర్ తెరిస్సా గారు చెప్పింది, ప్రేమ దయ అనేవి ఎప్పటికీ వృధా కావు, అవి ఎవరికి ఇస్తున్నామో వారి జీవితాలను మార్చడమే కాదు, తిరిగి మన జీవితాలను కూడా సుసంపన్నం చేస్తాయి అంటూ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మీ అందరి కోసం మహర్షి మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపిస్తున్న విజయప్రకాష్ వాయిస్లో.

సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికాలో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరి ఇంతటితో మన షో టైం అయిపోయింది, అంటే ఇంకో షో స్టార్ట్ అయ్యే టైం కూడా వచ్చింది. వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికా.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు రైట్ నౌ పాటల పల్లకి. హలో కాకినాడ ఎఫ్ఎం 100.1 అండ్ హాయ్ రాజమండ్రి ఎఫ్ఎం 100.9 అండ్ నమస్తే ఎఫ్ఎం 102.7 శ్రీకాకుళం. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ నుండి వింటున్న లిజనర్స్ అందరికి హార్టీ హార్టీ హార్టీ వెల్కమ్ చెప్పేస్తోంది మీ ఫేవరెట్ షో పాటల పల్లకి. మన చుట్టూ ఎన్ని పాటలున్నా సరే మనకు మన మనసుకి నచ్చిన పాట వింటే భలే ఉంటుంది. అలాంటి ఒక్కొక్కరి మనసుకి నచ్చిన పాటలన్నింటినీ కూడా కలిపేస్తూ అందరికీ నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ వినిపించేయడానికి మీరెంతగానో ఎదురు చూస్తున్న పాటల పల్లకి వచ్చేస్తుంది. ఇంకా మీదే ఆలస్యం, మీ మొబైల్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, 6304767436 అనే నెంబర్కి మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతం టైప్ చేసి వాట్సాప్లో ఒక్క మెసేజ్ చేసేయండి. అంతే, మీరు కోరిన పాట మీ పేరుతో మన లిజనర్స్ అందరికీ వినిపించేయచ్చు. కానీ ఒక చిన్న కండిషన్. కండిషన్ ఏంటంటే మీరు కోరే పాటలు 2000 తర్వాత రిలీజ్ అయిన మూవీస్లో పాటలు అయ్యేలా చూసుకోండి. మెసేజ్ చేస్తూ ఉండండి. ఇలాగా మీకోసం ట్యాగూర్ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన ఈ వండర్ఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నా మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో.

ఎస్ వండర్ఫుల్ ట్రాక్ విన్నాం ఠాగూర్ మూవీ నుంచి. మీరు కూడా మీ ఫేవరెట్ సాంగ్ ని మన లిజనర్స్ అందరికీ మీ పేరుతో పాటుగా వినిపించాలి అనుకుంటే వెంటనే మీ మొబైల్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి అందులో మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి 6304767436 అనే నెంబర్ కి వాట్సాప్ లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించేయండి. అలాగే మీరు పంపించే పాటలు 2000 సంవత్సరం తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో పాటలు అయ్యేలా చూసుకోండి. డెఫినెట్ గా మనకునే టైంలో ఆ సాంగ్స్ ప్లే చేయడానికి, వింటూ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తా. మరి మన ఫస్ట్ మెసేజ్ ఎవరు ఎక్కడి నుంచి చూసేద్దాం. 2019 లో వచ్చింది సుజీత్ దర్శకత్వంలో, ప్రభాష హీరోగా అండ్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా వచ్చింది వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సాహో అనే మూవీ. అండ్ మూవీలో విజువల్స్ అన్ని కూడా మనకి హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంటాయన్నమాట. సో ఆ రేంజ్ లో మ్యూజిక్ కూడా ఉంటుంది. సో అందుకే ఆ మూవీలో నుంచి మా కోసం ఏ చోట నీవున్నా అనే పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి ఎం ఐశ్వర్య, అమృతవర్షిణి, నాగలక్ష్మి, రవిశంకర్, మధురవాడ, వైజాగ్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. తప్పకుండా మీతో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ బ్యూటిఫుల్ మెలోడీ వినిపించబోతున్న హరిచరణ్ తులసీ కుమార్ వాయిస్ లో. గురు రాధ్వార్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఇంకెందుకు, మీరు కోరిన పాట వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ FM 102 రెయిన్బో సాగరికా.

ఎస్ జోరిగా హుషారుగా కొనసాగుతున్న పాటల పల్లికిలో మాకు అంతే హుషారైన సాంగ్ నెక్స్ట్ కూడా మాకోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఇంతకీ ఏ మూవీలో సాంగ్ అడిగారో తెలుసా మీకు? ఎందుకంటే అందరికీ ఫేవరెట్ మూవీ అనమాట. సో ఈ మూవీ రీరిలీజ్ అయినప్పుడు కూడా అంతే క్రేజ్, అంతే మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది. సో ఇందుకీ నేను చెప్పే మూవీ ఏంటి అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 2008లో వచ్చిన జల్సా మూవీ గురించి చెప్తున్నా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మ్యూజిక్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ మన ఫేవరెట్ ప్లేలిస్ట్లో అలా అలా అలా వింటూనే ఉంటూ. మరి ఇలాంటి ఈ మూవీని 2022లో కూడా రీరిలీజ్ చేశారు. అప్పుడు కూడా అంతే మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో నుంచి మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా అంటూ కేకే పాడిన పాట, సిరివెల్లి సీతారాం శాస్త్రి సాహిత్యం అందించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా వినిపించేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి మన ఫేవరెట్ షో పాటల పల్లికిలో.

0: పాటలపల్లికిలో నెక్స్ట్ మనం అందరం వినబోయే పాట శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శివాజీ లయ సంగీత. వీళ్ళందరి కాంబినేషన్ లో శివాజీ చంద్రంగా, లయ రాజ్యంగా, సంగీత పద్దు పద్మావతిగా నటించిన బ్యూటిఫుల్ మూవీ 2005 లో వచ్చిన అదిరిందయ్యా చంద్రం. ఎస్, మరి ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగానే అదిరిందయ్యా శ్రీనివాస్ రెడ్డి అంటూ దర్శకుడిని పొగిడారు కూడా. సో అలాంటి ఏ బ్లాక్ బస్టర్ మూవీ యాక్చువల్ గా అమెరికన్ ఫిల్మ్ అయిన ద 7 ఇయర్ ఇచ్ అనే మూవీని బేస్ చేసుకుని తీశారంట. మరి ఇలాంటి ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అందులో నుంచి మా కోసం పద్మావతి పద్మావతి అనే సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి కాకినాడ జిల్లా పాతికొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీరు కోరిన పాట నేను ఇప్పుడు వినిపించబోతున్నా. అండ్ పాట విని ఎవరు కంపోజ్ చేశారో, ఎవరు పాడారో మీరే గెస్ చేస్తూ ఉండండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆల్రెడీ చెక్కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.
1: వస్తే పద్మావతి.

ఎస్ మరి ఎంఎం శ్రీలేఖ కంపోజ్ చేసిన సాంగ్ అండ్ జెస్సీ గిఫ్ట్ వాయిస్ లో వింటూ ఎంజాయ్ చేశారు అదిరిందయ్య చంద్ర మూవీ నుంచి. మీరు కూడా ఇలా అదిరిపోయే సాంగ్స్, మీ ఫేవరెట్ సాంగ్స్ ఈ మన పాటల పల్లికిలో వినిపించాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేసి మీ కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని ట్యాగ్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించేయండి. అండ్ అంతేకాదు ప్రతి మంగళవారం కూడా చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికి ఉంటుంది. అంటే మీరు లెటర్స్ ద్వారా కూడా సాంగ్స్ని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. మరి దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక అందమైన లేఖ తీసుకుని అందులో మీకు ఇష్టమైన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని ఇవన్నీ కూడా చక్కగా రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకి పంపించండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆ పాట అంటే ఎందుకు ఇష్టమో అది కూడా తెలిపితే ఇంకా మంచిది. మరి మీరు పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్ విశాఖపట్నం, పిన్కోడ్ 530003. చిరునామా ఇంకొకసారి చెప్పనా? సరే మరొకసారి, చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్ విశాఖపట్నం, పిన్కోడ్ 530003. ఇంకెందుకు లేట్? వెంటనే ఒక లెటర్ తీసుకోండి, రాసేయండి, పంపించేయండి. వచ్చే మంగళవారం చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికిలో ఫస్ట్ సాంగ్ మీదే కావచ్చు. ఇంకా ఈనాటి పాటల పల్లకిలో నెక్స్ట్ మెసేజ్ రిక్వెస్ట్ కనుక చూసేస్తే, ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క అబ్బాయి కూడా తనని తాను అలా చూసుకుంటాడు, నాని క్యారెక్టర్లో నానిగా అనమాట. సో ఎందుకే ఆ మూవీ ఏంటి అంటే ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. 2017లో వచ్చిన ఈ మూవీలో నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారనే కంటే జీవించారని చెప్పేయచ్చు. అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా ఉంటుందన్నమాట. సో అలాంటి ఈ మూవీకి తెలుగులో హిట్ అవడంతో దీన్ని మిడిల్ క్లాస్ అంబాలా అంటూ తమిళ్లో అండ్ కన్నడలో మిడిల్ క్లాస్ హుడుగా అంటూ కన్నడలో కూడా రీమేక్ చేశారనమాట. అలాంటి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీ నుంచి మా కోసం ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి అడుగుతున్నారు. అలాగే మా కోసం ఈ మూవీ నుంచి ఏ పాటనైనా వినిపించండి అంటూ ఆరిలవ శ్రీకాంత్ నగర్ నుంచి విజయ్, కోటేశ్వరరావు, రమణ, కుర్మారావు, దామోదర, వేద ప్రకాష్ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. మరి మనందరి ఫేవరెట్ మూవీ అయినా ఈ మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రీమణి రాసిన పాట కార్తిక్, దీపిక వి వాయిస్ లో వినిపిస్తున్న వింటూ ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ 102 FM రెయిన్బో సాగరికా.

0: ఎస్ జోరుగా హుషారుగా కొనసాగుతున్న మన పాటల పల్లెకిలో నెక్స్ట్ సాంగ్ ఈ రిక్వెస్ట్ ఎవరు ఎక్కడి నుంచి పంపించారు ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం పాటల పల్లెకిలో.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు పాటల పల్లకి. పాటల పల్లకిలో నెక్స్ట్ వినబోయే సాంగ్ ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ అనమాట. సంపత్ నంది దర్శకత్వంలో, తమన్నా అండ్ గోపీచంద్ హీరోయిన్ అండ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ సిటీ మార్ అనే మూవీ. ఈ మూవీలో సాంగ్స్ విన్నంతసేపు కూడా మనం నిజంగానే సిటీ మార్ అన్నట్టుగా సిటీ మార్ చేస్తూనే ఉంటాం అనమాట. సో ఈ మూవీ నుంచి మా కోసం కాషర్ల శ్యామ్ రాసిన పాట, శంకర్ బాబు మంగ్లీ పాడిన జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి అంటూ సాగిపోయి ఆ ఫోక్ సాంగ్ని మనిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో మా కోసం వినిపించండి పాటల పల్లికిలో అంటూ రిక్వెస్ట్ చేశారు మనకి. ఆనంద్, సురేష్ వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. అండ్ వీరితో పాటుగా మాకు కూడా అదే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించిన వాళ్ళు సూరిబాబు జోగాడ అండ్ జోగాడ సూర్యకాంతం, సత్యనారాయణ వర్మ గాజువాక బీసీ రోడ్ నుంచి అడుగుతున్నారు. తప్పకుండా మరి మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది ఆడరించి కేటం మాలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఎస్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ మెలోడీస్ అని కొన్ని ఉంటాయి. అవి విన్నంతసేపు ఎంతసేపు అయినా సరే అలా వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇదంతా విషయం పక్కన పెడితే పండగ ఏదైనా సరే ఫస్ట్ పాటలు పల్లెకిలోనే స్టార్ట్ అవ్వాలి అంటూ మన లిజనర్స్ చూపించే అభిమానం అంతా ఇంత కాదు. సో రేపు కృష్ణాష్టమి కదా, సో కృష్ణుడి సాంగ్ ఈ సెలబ్రేషన్స్, ఇప్పటి నుంచే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అందుకే మాకోసం కృష్ణాష్టమి స్పెషల్ సాంగ్ లాగా గోకులం సీత మూవీ నుంచి ఒక

ఓ పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి అడుగుతున్నారు. తప్పకుండా ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో కోటి గారి మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్తో వచ్చే ఈ సాంగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర ఆలపించారు. మరి పాట వింటూ పరవశించుకోవడానికి మీరంతా రెడీగా ఉన్నారు కదా? కృష్ణుడి కొంటి చేష్టలు, రాధిక అలికలు అద్భుతంగా సాగిపోయే ఈ పాట మీ అందరి కోసం వస్తోంది. వింటూ ఎంజాయ్ చేయండి.

పాటల పల్లకి వింటున్నారు ఎఫ్ఎం 1 రెయిన్బో సాగరిక. ఇది ఒలరించే కేరటం మాలకించు ఆనందించు అందరికి పంచు అంటూ మీ అందరి కోసం మీరు అడిగిన సాంగ్స్ ని వినిపించేస్తూ ఉన్నాను పాటల పల్లకిలో. మన నెక్స్ట్ సాంగ్ ఎవరు ఎక్కడి నుంచి అని చెప్పే కంటే ముందు, రాత్రివేళ గుండెను మీటే రాగం అయినా సరే, పొద్దున్నే మనసుకు తాగే హాయినిచ్చే స్వరం అయినా సరే, సంగీతానికి మించిన ఔషధం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇదిగో పాటల పల్లకిలో మీరు కోరిన పాటల్ని వింటున్నప్పుడు అనిపిస్తుంది. అలాంటి పాటనే ఇప్పుడు మీ అందరి కోసం నేను వినిపించబోతున్నా. బాల దర్శకత్వంలో విక్రమ్, సూర్య, సంగీత, లైల వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 2003 వచ్చింది పితామగన్ అంటూ తమిళ్లో. మరి తెలుగులో శివపుత్రుడిగా వచ్చిన ఈ మూవీలో యాక్ట్ చేసిన విక్రమ్కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా వచ్చిందనమాట. అలాంటి ఈ బ్యూటిఫుల్ మూవీలో నుంచి మా కోసం చిరుగాలి వీచనే అనే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. పుణ్యగిరి రోడ్ బర్మా కాలనీ నుంచి గణేష్ కుమార్ మైచర్ల అండ్ ఎస్కోట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు వీరు. మరి తప్పకుండా మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ పాటను వినిపించబోతున్నా. ఆర్పి పట్నాయక్ పాడిన ఈ పాట సునీత వాయిస్లో

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఐదు ఆలరించే కేరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. పాటల పల్లకి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మీరు కోరిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీరు మా సాంగ్స్ అడుగుతున్నారు, మెలోడీ సాంగ్స్ అడుగుతున్నారు. ఆ సాంగ్స్ అన్నింటిని కూడా నేను అండ్ మన లిజనర్స్ అందరూ కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఇంకా ఎవరైనా లిజనర్స్ మీ రిక్వెస్ట్ కనుక పంపించకపోతే వెంటనే మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి 6304767436 అనే నెంబర్కి మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి వాట్సాప్లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ చేయండి. అలా మెసేజ్ చేసిన వాటిల్లో నెక్స్ట్ మనం వినబోయే పాట ఆది అండ్ సురభి వీళ్ళిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన శశి మూవీ నుంచి ఒకే ఒక లోకం నువ్వే అంటూ చంద్రబోస్ రాసిన పాట సిద్శ్రీయం వాయిస్లో వినిపించబోతున్నా. ఈ పాటని మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ చిత్తూరు జిల్లా నుంచి బాలసుబ్రహ్మణ్యం రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరికోసం ఈ పాటను వినిపిస్తున్న అరుణ్ చిలువూరి మ్యూజిక్ కంపోజిషన్లో

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. నేనానియా పండు ఏంటి సంగతులు. ఎస్, మరి ఒక్క డైలాగ్ చెప్పగానే నెక్స్ట్ ఏ మూవీలోంచి ఏ సాంగ్ రాబోతుందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పూరి జగన్నా దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా వీళ్ళిద్దరి కాంబినేషన్లో 2006లో అంటే ఆల్మోస్ట్ వచ్చి 20 ఇయర్స్ అయినా సరే ఈ మూవీలో సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎవరు మర్చిపోరు కూడా. అందుకే అలాంటి ఈ మూవీని 2022 ఆగస్ట్ 9 రీ రిలీజ్ కూడా చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ నుంచి మా కోసం గలగల పారుతున్న గోదారిలా అనే పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి నూకుల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీషా గొల్లపాలెం నుంచి అడుగుతున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు అడిగిన పాటని వినిపించేస్తూ ఉన్నా. యాక్చువల్గా ఈ మూవీ 1974లో వచ్చిన గౌరీ మూవీలో ఉంటుందన్నమాట. ఆ మూవీలో ఉన్న ఆ సాంగ్ని రీమేక్ చేస్తూ ఈ సాంగ్ని ఇక్కడ కంపోజ్ చేశారనమాట. సో అంత స్పెషల్ ఉన్న ఈ సాంగ్ మరి మరి స్పెషల్ పాటల పల్లెకిలో వినిపించకపోతే ఎలా చెప్పండి. వినిపించేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

0: సో పాటలి పల్లెకిలో ఇంకొన్ని పాటలు 10:16 నుంచి వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై రెయిన్బో సాగరిక వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో NTR జిల్లాలో MSME పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: NTR జిల్లాలో MSME పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు MSMEలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ప్రత్యేకలుగా నిలుస్తుంటే చిన్న పరిశ్రమలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తమిస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాలకు స్వయం ఉపాధి కల్పనలో MSMEలు ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. ఒక చిన్న ఆలోచనను వ్యాపారంగా మార్చి తాను ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి MSME రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపారాల్లో దాదాపు 90% వరకు చిన్న మధ్యతరహా సంస్థలే ఉంటాయని, ప్రపంచ ఉపాధిలో 60-70% వరకు ఈ రంగం వాటా కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.

0: ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలోనూ ఎంఎస్ఎంఈల పాత్ర సుమారు 50% వరకు ఉంది. దీంతో ఈ రంగాన్ని కేవలం చిన్న పరిశ్రమల సమూహంగా కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్దికి, సమాన అవకాశాలకు, స్థిరమైన జీవనోపాధులకు పునాదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, మానవ వనరులు, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ పార్కులను అభివృద్ది చేయనున్నారు. ఇలాంటి పార్కుల ద్వారా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకేచోట అందుబాటులోకి రావడంతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అనేక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. భూమి, విద్యుత్, రహదారులు, నీరు, పారిశ్రామిక అనుమతులు, మార్కెటింగ్, రుణాలు, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో సమన్వయంతో సహకారం అందించగలిగితే స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో పారిశ్రామిక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు శిక్షణ, రుణాలు, రాయితీలు, సాంకేతిక సహకారం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఎక్కడ ప్రారంభించాలి, ఏ అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, బ్యాంకు రుణం ఎలా పొందాలి, ప్రభుత్వ రాయితీలేవి, ఉత్పత్తులను మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే సందేహాలు చాలామంది ఔత్సాహికుల్లో ఉంటాయి. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, అవగాహన కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎం ఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు పొందే అవకాశముంది. పథకాలు ఉన్నా వాటిపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించి, దరఖాస్తు ప్రక్రియ నుంచి రుణం పొందే వరకు, యూనిట్ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారం అందించాల్సిన అవసరముంది. మహిళా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చిన్న ఆహార ఉత్పత్తుల యూనిట్లు, హస్తకళలు, టైలరింగ్, ఆహార శుద్ది, ప్యాకేజింగ్, సేవారంగం వంటి అనేక రంగాల్లో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. కొత్త ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు సరియైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆవిష్కర్తల సృజనాత్మకతను, పారిశ్రామికవేత్తల ఆచరణాత్మక అనుభవాన్ని ఒకేచోట చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో, స్వయం ఉపాధిని, పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
1: ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా, అలాగే ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ ప్రమోషన్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ది స్పోక్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ చాలా దిగ్విజయంగా కార్యాచరణ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న యూత్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్, అది బోర్డ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలో ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండాలనుకుంటున్నారు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, రిక్వైర్డ్ మార్కెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ చాలా చక్కగా వాళ్ళని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి వారం బుధవారం ఇక్కడ ఎంటర్ప్రెనర్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసి వాళ్ళకి డిజిటల్ హ్యాండ్ హోల్డింగ్, అలాగే మార్కెట్ లింకేజ్, ఈవెన్ ఆ టెక్నాలజీ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా జిల్లా వరకు వస్తే 7 కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్

0: ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఆ పార్క్ ద్వారా దాదాపు ఏం లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్టాబ్లిష్ చేయబోతున్నాము. దీంతోపాటు 50,000 నుంచి 60,000 మంది వరకు అదనంగా జాబ్స్ వస్తాయి.
1: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచన యువతలో పెరుగుతోంది. అయితే ఆలోచన నుంచి ఆచరణ దశకు చేరుకోవడం, ఉత్పత్తిని అభివృద్ది చేయడం, మార్కెట్ను గుర్తించడం, పెట్టుబడులు సమీకరించడం వంటి అంశాల్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం అవసరం. ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, పారిశ్రామిక అవగాహన కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతున్నాయి. ఒకే వేదికపై ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, నిపుణులు, యువ ఆవిష్కర్తలు కలవడం వల్ల వ్యాపార అవకాశాలపై స్పష్టత పెరుగుతోంది. స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వి నాంచారావు తెలిపారు.
2: మా జిల్లాలో 25,000 గ్రూపులు, 252,000 మంది ఉమెన్ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మేము బ్యాంక్ లింకేజ్ కింద 928 కోట్లు మా ఉమెన్కి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా శ్రీనిధిలో 135 కోట్లు ఫైనాన్స్ చేస్తున్నాం. ఉన్నతిలో 9 క్రోర్స్ చేస్తున్నాం. ఈ రకంగా చేసిన అమౌంట్లు అన్నింటినీ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా మార్చడంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఈ రేజ్ ద్వారా మంచి వర్క్షాపులు కండక్ట్ చేయించడం, ఈ వర్క్షాప్కి ఎవ్రీ వీక్ ఒక కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అరకు కాఫీ మీద, ఒకరోజు హనీబీ మీద, ఒకరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ బాతిక్ ప్రింటింగ్ వీటి మీద మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి వచ్చిన ఉమెన్ని మనం గుర్తించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం.
1: స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతు లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా స్థానికంగా ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్దికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
3: రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతా ఉంది. ఈవేళ చూస్తే దాదాపు 7-8 వేల స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంటు అప్రూవ్ చేసిన స్టార్టప్సే దాదాపు 4,000 ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి అనుబంధంగా యాన్సిలర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. మన ప్రోడక్ట్స్ని మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తా ఉన్నాం. మా మెంబర్స్కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈవేళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్.
1: ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. మహిళా సంఘాల ద్వారా పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
4: నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను పేపర్తో బొమ్మలు తయారు చేస్తుంటాను. వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అండి. సో నా దగ్గర పేపర్ మాత్రమే ఎక్కువ ఉండేదండి. దాంతో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో, అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. దానికి బదులు నేను నా చేత్తో చేసిన బొమ్మని గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. ఆ ప్రాసెస్లోనే ఇది బిజినెస్గా మారింది. తర్వాత నేను డ్వాక్రాలో ఉన్నాను. డ్వాక్రా నుంచి నన్ను ఒకసారి డిఆర్డిఏ ఆఫీస్కి అవి చూపించమని రమ్మని చెప్పారండి. అక్కడ చూపించిన దగ్గర నుంచి నా బిజినెస్ మారిపోయింది. అసలు బిజినెస్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ అవ్వగలదు అనే నమ్మకం నాకు అప్పుడు వచ్చింది. అక్కడ డిఆర్డీఏ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సార్ వాళ్ళు ఎగ్జిబిషన్స్లో పెట్టడం ద్వారా నాకు కొత్త కస్టమర్స్, ఎక్కువ మంది బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే ఒకటి రెండు చేయడం పోయి 50 నుండి 100, 100 నుంచి పైన ఆర్డర్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు.
1: పీఎంఏజీపీ ముద్రా వంటి పథకాల ద్వారా రుణాలు పొందిన పలువురు లబ్ధిదారులు చిన్న వ్యాపారాలు ప్రారంభించగలిగామని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు.
5: హాయ్ అండి, నా పేరు చరిత ముల్పురి. మేము నేటివ్ టేబుల్ అనేది లాంచ్ చేశామండి. ఇది ప్రీమియం బ్రౌన్ ఎగ్స్ సప్లై చేద్దాము అనే థాట్తో లాంచ్ చేశామండి. మేము లాస్ట్ 45 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నాం. నాకు ఒక 12 ఏళ్ళ బాబు ఉన్నాడండి. సో ఆ బాబు స్విమ్మరు. సో వాళ్ళ కోచ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకొంచెం ప్రోటీన్ పెంచితే కానీ, ఇంకొంచెం హెల్తియర్ ఆప్షన్ ఏమైనా ఫుడ్ ఇస్తాం బెటర్ అని చెప్పేవాళ్ళండి. మనకి ఏంటంటే అండి, ఒక వర్కౌట్ అయినాక, స్విమ్ సెషన్ అయినాక, రన్నింగ్ అవనియండి ఏదన్నా, ద బెస్ట్ ఫుడ్ మనం మన పిల్లలకి ఇవ్వగలంది ఏంటంటే ఒక వార్మ్ ఎగ్. విజన్తో మనం ఏంటంటే ఎగ్లో ద బెస్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేశామండి. మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ కోసము. సో దీంట్లో ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేది మనం యాడ్ చేయము, మందులు అనేది ఉండవు. సో దీస్ ఆర్ యాజ్ క్లోజ్, మన నేచర్కి ఎంత క్లోజ్గా వెళ్ళగలమో అంత క్లోజ్గా వెళ్తామండి. సో మేము ఇది మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కోసం అని మా ఇంట్లో పెట్టుకుని చేసింది, అందరు ఇష్టపడుతున్నారని ఇంకా మార్కెట్లో కూడా తెచ్చామండి.
1: డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలకు కూడా మార్కెట్ పరిధి విస్తరించే అవకాశముంది. గతంలో ఒక గ్రామం లేదా పట్టణానికి పరిమితమైన ఉత్పత్తులను ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే చిన్న వ్యాపారాలు కూడా పెద్ద మార్కెట్ను చేరుకోగలవు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ అకౌంటింగ్, డేటా ఆధారిత మార్కెటింగ్ వంటి సాంకేతికతలు కూడా ఎంఎస్ఎంఈల ఉత్పాదకతను పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణహిత సాంకేతికత, గ్రీన్ ఇన్నోవేషన్ అనుసరించడం ద్వారా భవిష్యత్ మార్కెట్లకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల విశ్లేషణ. ఎంఎస్ఎంఈలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. పరిశ్రమలు గ్రామాల్లోనే ఏర్పడితే స్థానిక వనరులకు విలువ పెరుగుతుంది, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల పట్టణాలపై జనాభా, ఉపాధి, మౌలిక వస్తుల భారం కూడా కొంత తగ్గుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. స్వయం ఉపాధి నుంచి ఉద్యోగ కల్పన వరకు, స్థానిక ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆర్థిక వృద్ధి వరకు ఎంఎస్ఎంఈల పాత్ర విస్తృతమైంది. ఒక ఆలోచనకు పెట్టుబడి, ఒక మహిళకు రుణం, ఒక చిన్న వ్యాపారికి మార్కెట్, ఒక ఆవిష్కర్తకు మార్గదర్శకత్వం లభిస్తే దాని ప్రభావం ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఒక గ్రామం, ఒక ప్రాంతం, చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన పునాది అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు యువత ఆకాంక్షలకు వేదికలుగా, మహిళల స్వావలంబనకు అండగా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్గా, కొత్త పరిశ్రమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్న ఆలోచనకు సరియైన ప్రోత్సాహం, చిన్న పెట్టుబడికి సరియైన మార్గదర్శకత్వం, స్థానిక ఉత్పత్తికి సరియైన మార్కెట్, ఇవన్నీ కలిస్తేనే పెద్ద ఆర్థిక మార్పు సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈల విస్తరణ ఆ దిశగా మరో ముందడుగుగా నిలిస్తే, ఉపాధి కోసం యువత ఎదురుచూసే జిల్లా నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు.

మనకి నచ్చిన పాట, మన ఫేవరెట్ సాంగ్ వింటూ ఉంటే బయట వెదర్ ఎలా ఉన్నా సరే పీకాక్ వెదర్ లాగా అందంగా మారింటి అనిపిస్తుంది. అప్పటి వరకు ఉన్న ఎనర్జీ మాత్రం ఆ మాంత్రం డబుల్ అయిపోతుంది. అలా మీకు ఉత్సాహం తీసుకొచ్చే పాటల్ని మీతో పాటు మన శ్రోతలందరికీ మీ పేరుతో పాటుగా వినిపించే పాటల పెళ్ళకిలో మీరు కూడా మీ ఫేవరెట్ సాంగ్ వినిపించడానికి 6304767436 అనే నెంబర్కి మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతం టైప్ చేసి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. ఓకేనా? అలా వచ్చిన మెసేజ్ నుంచి నెక్స్ట్ మెసేజ్ ఎవరిదో చూసేద్దాం.

కొన్ని పాటలు వింటూ ఉంటే తాతయ్యల కాలం నాటి పల్లెటూరు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కొన్ని పాటలు వింటే అమ్మమ్మ చేతి గోరుముద్దల రుచి గుర్తొస్తుంది. కానీ ఇదిగో ఇప్పుడు ప్లే చేయబోయే ఈ పాట గనక వింటే పచ్చని తోరణాలు, ఇంటి ముందు ముగ్గులు, బంధువులు పలకరింపులు, ఒక ముచ్చటైన తెలుగు పెళ్లి వాతావరణం అలా కళ్ళ ముందు రెపరెపలాడుతూ కదులుతూ కనిపిస్తుంది. సో అలాంటి మన సాంప్రదాయాల్ని అందంగా ఒక అమ్మాయి రాక పెళ్లి కూతురు రాకని అద్భుతంగా వర్ణించారు సిద్ శ్రీరామ్ తన వాయిస్లో, గోపిసుందర్ తన మ్యూజిక్ కంపోజిషన్లో. కాశర్ల శ్యామ్ రాసిన ఈ పాట గీతా గోవింద మూవీ నుంచి మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి అరవింద్, ఆర్నవ్, లక్ష్మి, ప్రసన్న, జి రమణారావు, సాయిప్రియ గార్డెన్స్ మధురవాడి నుంచి. తప్పకుండా వింటున్న మీకోసం అలాగే లిజనర్స్ అందరి కోసం ఈ పాట.

బి గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి సోనాలి బింద్రే ఆర్తి అగ్రవాల్ వీళ్ళ కాంబినేషన్ లో 2002 వచ్చింది వన్ ఆఫ్ ది హిట్ మూవీ ఇంద్ర. సో ఈ మూవీకి మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కంపోజ్ చేయడమే కాదు, బాక్సాఫీస్ దగ్గర అత్యంత వసూళ్లు సొంతం చేసుకున్న మూవీస్ లో ఈ మూవీ కూడా ఒకటిగా నిలిచింది. అండ్ 3 నంది అవార్డులు సొంతం చేసుకుంది ఈ మూవీ. అండ్ నంది అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్గా చిరంజీవి గారికి కూడా అవార్డు వచ్చిందనమాట ఈ మూవీకి. హిందీలో ది టైగర్ అంటూ, బంగ్లాదేశీలో గోరీబర్ దాదా అంటూ ఇలా రీమేక్ కూడా జరిగిందనమాట. సో అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీకి మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మా కోసం ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. మనకి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీ అందరి కోసం ఈ మూవీ నుంచి గల్లు గల్లుమని అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ ఎంజాయ్ చేయండి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు పాటల బల్లకి ప్రోగ్రామ్ లో మనం కంటిన్యూ అయిపోతూ ఉన్నాం. ఎస్, ఈ మ్యూజిక్ వినగానే మనందరికీ కూడా మన ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చే వాళ్ళు అయితే చుట్టాలు అవుతారు, కానీ ఎప్పుడు గుర్తొచ్చినా సరే గుండెల్లో అలజడి రేపే వాళ్ళే ఫ్రెండ్స్ కదా. రోజు మాట్లాడక్కర్లేదు, పక్క పక్కనే కూర్చోనవలసిన అవసరం అస్సలు లేదు, కానీ మన కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నా అంటూ ఆ భుజం ఎప్పుడు కూడా మన చెయ్యి వేయడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన ఫీలింగ్ని ఒక మూవీలో మలిస్తే ఇదిగో ఈ మూవీయే. ఫ్రెండ్షిప్కి అసలు ఏజ్తో సంబంధమే లేదు అంటూ అద్భుతమైన ప్రూవ్ చేసిన మూవీ. అండ్ స్నేహం కోసం అంటూ వచ్చింది కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో. చిరంజీవి, మీనా వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్కి నటించిన ఈ మూవీలో చిరంజీవి గారు అలాగే విజయ్ కుమార్ గారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే ఎవరికైనా ఇది కదా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అనిపిస్తుంది. అండ్ మన ట్రూ ఫ్రెండ్షిప్ డేస్ కూడా గుర్తొస్తాయన్నమాట. సో ఇంత ఎంత ఎందు చెప్తున్నాను మీకు ఈ పాటికి ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీలో నుంచి మీసమున్న నేస్తమా అనే సాంగ్ ఉంది చూసారా, ఆ సాంగ్ మా ఫేవరెట్ సాంగ్ అండి, తప్పకుండా వినిపించండి పాటల పల్లకిలో అంటూ రిక్వెస్ట్ చేశారు. తుమ్మపాల నుండి సుబ్బలక్ష్మి, సత్యరావు, సంతోష్, ప్రసన్న, అభిరామ్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీతో పాటుగా వింటున్న మన రేడియో ఫ్రెండ్స్ అందరి కోసం కూడా వినిపించేస్తున్నాను.

ఎస్ మరిపాటల పల్లెకలో నెక్స్ట్ వినబోయే పాట కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఆర్తి అగ్రవాల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 2001 లో వచ్చిన మూవీ నువ్వు నాకు నచ్చావు. ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వకుండా అయితే మాత్రం థియేటర్ నుంచి బయటకు రారు. అండ్ ఇప్పటికి కూడా టీవీలో చూస్తే అంతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటి ఈ మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించమంటూ అడిగారనమాట. ఎప్పుడైనా సరే ఎవరినైనా చూసినప్పుడు గుండెల్లో గంటలు మోగడమేమో కానీ అసలు మాటలే రాకుండా నోరు లాగేస్తుందా? చెప్పాలనుకున్న విషయాలు 1000 ఉంటాయి, కానీ ఆ వ్యక్తి ముందుకు వచ్చేసరికి పెదవులు పగలకుండా ముండుగేస్తాయన్నమాట. సో ఇలా ఎప్పుడు జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే అనమాట. మనసు ఏమో చెప్పమని చెప్తుంది, పెదవేమో దాచమని చెప్తుంది, ఈ రెండింటి మధ్య నలిగిపోతాం. చూసారా ఆ ఫీలింగ్నే ఇదిగో ఈ పాటలో మలిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ పాటే ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట. కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఇప్పుడు వినిపించేస్తున్న పాటల పల్లకిలో. ఇందుకే ఈ పాటని మాకోసం వినిపించండి అంటూ కోరిన శ్రోతలు ఎవరు అంటే, న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ఒడిశా నుంచి కోరాపూట్ డిస్టిక్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఎం నాగరాజ్ ఆచారి పూర్ణిమ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీకోసం వినిపించేస్తున్నాను ఈ పాటని, వింటూ ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఆన్ FM 102 రెయిన్బో సాగరికలో.

మీరు వింటున్నది 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ప్రేమ అనేది ఒక కలర్ఫుల్ రెయిన్బో అయితే ఆ రంగులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో సఖీ సినిమాలో మణిరత్నం గారు చూపించినట్లుగా ఉంటుందన్నమాట. మాధవన్ గారి ఆళ్ళ నవ్వు, శరణి గారి కళ్ళల్లో మెరిసే కాంతి, ఈ రెండింటి కాంబినేషన్తో ఎన్నేళ్ళైనా సరే మన మనసుల్లో అలాగే ఫ్రెష్గా ఉండిపోయే మూవీ సఖీ సినిమా. సో ఈ మూవీలో పచ్చ నిదానమే అనే సాంగ్ గుర్తుంది కదా, ఎందుకు గుర్తుండదు, అందరి ఫేవరెట్ లిస్టులో కూడా ఉండుండే ఉంటుంది. ఆకుపచ్చని ఆశల హరవీలు, ఎర్రని పెదవులు ఎండమావి, రంగుల ప్రపంచంలో ముంచేసే ప్రేమికుల రాగం ఇది ఖచ్చితంగా అందరికీ గుర్తే ఉంటుంది. ఏ రెహమాన్ సృష్టించిన ఆ అద్భుతమైన మ్యూజిక్ ఎలా మర్చిపోతుందో చెప్పండి. హరిహరన్ క్లింటన్ సరోజ్ పాడిన ఆ వాయిస్ ఎలా మర్చిపోతాం చెప్పండి. వేడూరు సుందరమూర్తి రాసిన ఆ పాట ఎలా మర్చిపోతాం చెప్పండి. అందుకే మర్చిపోకుండా పాటల పల్లికిలో వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. ఎస్కోట బర్మా కాలనీ నుంచి ధనలక్ష్మి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ధనలక్ష్మి గారు, మీకోసం అలాగే వింటున్న లిజినెస్ అందరి కోసం కూడా బ్యూటిఫుల్ మెలోడీని వినిపించబోతున్నాం. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఈ రంగ లోకంలో అలా అలా అలా విహరించేయండి.

శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నాగార్జున, అనుష్క శెట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 2012 లో వచ్చింది ఢమరకం అనే మూవీ. ఈ మూవీకి దేవిష్ణు ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మా కోసం కన్యాకుమారి అనే పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి శ్రీకాకుళం బచ్చేపేట నుంచి పొట్నూరు మహేష్ బాబు, పొట్నూరు అనురాధ, పొట్నూరు వెంకట రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీకోసం ఈ పాట వినిపిస్తున్నారు. వింటూ ఎంజాయ్ చేయండి పాటల పల్లికిలో.

ఎస్ మరి జోరిగా హుషారుగా కొనసాగుతున్న పాటలు పల్లెకిలో ఆఖరి పాట వినే టైం కూడా వచ్చేస్తుంది అనమాట. మరి ఆఖరిగా ఏ మూవీ నుంచి వినబడుతున్నాం? జనరల్ గా ఏదైనా మూవీ చూస్తే మనం ఎమోషన్తో ఏడుస్తూ ఉంటాం అనమాట, కానీ ఈ మూవీ చూస్తే మాత్రం కడుపుబ్బ నవ్వుతూ ఏడుస్తాం అనమాట. ఎందుకంటే ఆ కామెడీ చూసి చూసి నవ్వి నవ్వి రీల్స్ లో చూస్తూ ఉంటాం, ఇప్పటికీ కూడా అంతే ట్రెండింగ్ లో ఉంటూ ఉంటుంది అనమాట. ఎందుకీ ఏ మూవీ అంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ మూవీ గురించి మాట్లాడుతున్నాం. రవితేజ స్నేహ హీరో హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీలోని ప్రతి ఒక్క సీన్ కూడా హిలేరియస్ గా ఉంటుంది. మరి ముఖ్యంగా ట్రైన్లో వచ్చే సీన్స్ చూస్తే అబ్బాబ్బా ఎన్నిసార్లు చూసినా హ్యాపీగా నవ్వుకోవచ్చు అనమాట, అంత స్ట్రెస్ రిలీఫ్ చేసేలా ఉంటాయి. అలాంటి ఈ మూవీకి సాంగ్స్ విషయం ఏమైనా తక్కువ అంటే అస్సలు కాదు, ఎందుకంటే ప్రతి సాంగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది, ఒక్కొక్క ఎమోషన్తో ఉంటుంది, ప్రతి సాంగ్ కూడా వింటూ ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఈ మూవీ నుంచి మా కోసం గోంగూర తోటకాడ కాపకాస అంటూ పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడిన పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. ఎన్ఏడి నుంచి కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి ఇంకా పాటల పల్లెకిలో ఆఖరిగా ఈ ఊపాయిని సాంగ్ వినిపిస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి. వీలైతే ధూమ్ ధామ్ అంటూ డాన్స్ కూడా చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఐదు ఓడరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు మధురిమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా సరే కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో పని లేకుండా కడు వరకు మనతోనే ఉండిపోతాయి. మరీ ముఖ్యంగా ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసే అలనాటి మధురమైన పాటల విషయంలో ఇది మరీ వర్తిస్తుంది. ఇవి ఎన్నిసార్లు విన్నా సరే మరోసారి వినాలనిపిస్తుంది, మరోసారి విన్న ప్రతిసారి ఇంకొకసారి అనిపిస్తుంది. అలాంటి అలనాటి పాటల్ని మీ హృదయాలతో పలకరించడానికి, మీ హృదయాల్ని పలకరించడానికి నేను కొన్ని పాటలు తీసుకొచ్చాను అన్నమాట. సో అన్ని పాటలను వినండి, విని మీకే పాట కావాలో పాట నెంబర్ ముందు టైప్ చేసి, తర్వాత సినిమా పేరు, తర్వాత మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క

పాటని వినిపిస్తాను, విని అందులో మీకు ఏ పాట కావాలో ముందు అది టైప్ చేయండి. ఓకేనా? ముందుగా 1వ నెంబర్లో ఉన్నటువంటి పాట ఆరాధన చిత్రం నుంచి. అంటూ మహమ్మద్ రఫీ, ఎస్ జానకి ఆలపించిన నా మది నిన్ను పిలిచింది ఆరాధన మూవీలో ఇది 1వ నెంబర్లో పాటగా ఉంది. 2వ నెంబర్లో ఉన్నటువంటి పాట చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి. ఒకటే హృదయం కోసము ఇరువురు పోటీ దోషము అంటూ ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి 2వ నెంబర్లో ఉంది. ఇక 3వ నెంబర్లో ఉన్నటువంటి పాట మీ అందరికీ ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు. అంటూ ఈ పాట రావాలి అనుకుంటే ఆప్షన్ నెంబర్ 3లో ఉంది పి సుశీల గాత్రంలో. ఇక 4వ నెంబర్లో ఉన్నటువంటి పాట జేబు దొంగ చిత్రం నుంచి. నీలాల నింగిలో అంటూ జేబు దొంగ చిత్రం నుంచి ఉంది. ఇంకెందుకు లేట్, వెంటనే మీ మొబైల్ తీసుకొని మీకు ఏ పాట కావాలో పాట నెంబర్ ముందు టైప్ చేసి తర్వాత మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించండి. ఒకేసారి పంపించండి, ఒక్కసారి మాత్రమే పంపించండి. ఓకేనా? మరి ఈలోపు మీ అందరికోసం 1వ నెంబర్లో పాటను వినిపించబోతున్నా. నిశ్శబ్దంగా ఉన్న రాత్రి వేళ కిటికీ బయటకు కూర్చొని వర్షాన్ని చూస్తూ ఎవరి గురించో తలుచుకుంటూ ఒక తీపి జ్ఞాపకం వెంటాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏమో చెప్పడం కొంచెం కష్టం, కానీ ఇదిగో ఈ పాటలాగే ఉంటుందన్నమాట. కొన్ని పాటలకి భాషతో సంబంధం ఉండదు, కేవలం భావం తెలిస్తే చాలు గుండె లోతులేకి దూసుకెళ్ళిపోతాయి. అలాంటి పాటే ఆరాధన సినిమాలోని ఎన్టీఆర్, వాణిశ్రీ వీరిద్దరూ కూడా మోగు వేదన వెలిబుచ్చుకునే ఈ పాట. మహమ్మద్ రఫీ, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట సి నారాయణ రెడ్డి, సాహిత్యం అందించారు సాలూరి హనుమంతిరావు, మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆ పాట 1వ నెంబర్లో ఉంది, ఆ పాటను వినిపించేస్తా. ఒకవేళ ఈ పాట మీది మీకు ఇష్టమైన పాట అయితే 1వ నెంబర్ అని టైప్ చేసి మీ పేరు ప్రాంతాన్ని కూడా టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి.

అంటూ కొనసాగిన ఆరాధన చిత్రంలోని పాటని మా పేరు మీదుగా వినిపించండి అంటూ కోరిన శ్రోతలు చాలా మంది ఉన్నారన్నమాట. అందులో ఎవరెవరు ఒకటో నెంబర్లో పాటని కోరుకున్నారో ఇప్పుడు చెప్పేస్తా. ఈ పాటను వినిపించండి అంటూ కే సత్యారావు, కేఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్, తుమ్మపాల నుంచి రిక్వెస్ట్ చేశారు. అలాగే ఈ పాట కోసమే మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, నిర్మల, కార్తీక్, నిరీష వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. సత్యనారాయణ ఆర్పిపేట కంచరపాలెం నుంచి ఒకటో నెంబర్లో పాటే మాకంటూ చాలా చాలా చాలా ఇష్టం అంటూ రిక్వెస్ట్ చే పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విట్ వీరంతా రిక్వెస్ట్ పంపించారు ఒకటో నెంబర్లో పాట కావాలంటూ. రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకటో నెంబర్లో పాట కోసం. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసపేట, నరేష్ వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు ఒకటో నెంబర్లో పాట కోసం. అలాగే ఈ పాటే మాకు కూడా వినిపించండి అంటూ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, అనంతపురం, సిండికేట్ నగర్ నుంచి రిక్వెస్ట్ చేశారు ఒకటో నెంబర్లో పాట కోసం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు వీరంతా కూడా ఒకటో నెంబర్లో పాట కోసమే రిక్వెస్ట్ పంపించారు. అలాగే యంగమణి, శ్రీదేవి, బాలు, విష్ణు, నక్కలపల్లి, ముదిగుబ్బ మండలం నుంచి రిక్వెస్ట్ పంపించారు ఒకటో నెంబర్లో పాట కోసం. ఇదే ఒకటో నెంబర్లో ఉన్న పాట కోసం కొవ్వూరు సత్యరెడ్డి పసలిపూడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీరంతా కూడా ఒకటో నెంబర్లో పాట కావాలంటూ రిక్వెస్ట్ చేశారు. మరి మీరంతా ఒకటో నెంబర్లో పాటను విని బాగా ఆనందించారని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎక్కువ మంది శ్రోతలు కోరిన పాట మూడో నెంబర్లో ఉన్నటువంటి పాట అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి. కొన్ని ఎదురు చూపుల్లో ఒక తెలియని ఒక తీపి ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి వచ్చే దారి, ఆ దారి వైపు చూస్తేనే కాలం ఎప్పుడు కరుగుతుందా అని గుండె కొట్టుకునే ఆ క్షణాలను చూస్తే చాలా అందమైనవిగా, అద్భుతమైనవిగా అనిపిస్తాయి. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గ పాటల్లో ఈ పాట ఒకటి. ఆ పాటే అల్లూరి సీతారామరాజు చిత్రంలోని వస్తాడు నారాజు అనే పాట. ఈ పాట పి సుశీల ఆలపించగా జేవి రాఘవులు సంగీతం అందించారు. ఈ పాట అప్పట్లో వినేటప్పుడు అంటే థియేటర్లో కాగితాలే బాగా విసిరారంట కూడా, అంటే ఆనందంతో. సో కనురెప్పలు చాటిద దాచిన ఆ కళలు, కాలి మువ్వల సడిలో వినిపించే కథలు, మనసు దోచిన ఆ రాజు కోసం విరహ వేదన పాడే ఇదిగో ఈ రాగం వినిపించేస్తున్న మూడో నెంబర్లో పాటగా. ఈ పాటను ఎవరెవరు కోరారో పాట తర్వాత చెప్తాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో ఒడరించే కేరటం, ఆడకించు, ఆనందించు, అందరికీ పంచు, అందరికి ఇష్టమైన మధురిమ కార్యక్రమాన్ని వింటున్నాం. మధురిమ కార్యక్రమంలో 3వ నెంబర్లో ఉన్న పాటను విన్నాం కదా, ఈ పాట మా కోసం వినిపించండి అంటూ కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి సిహెచ్ ప్రసాద్, సాయి చైతన్య, లక్ష్మి, నిత్య, రేహాన్షి, ప్రవళిక రిక్వెస్ట్ చేశారు. అలాగే ఇదే పాట కోసం టెక్కలి వల్స విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఉమా మహేష్, అనూష, నేహాన్షి, లోహిత రిక్వెస్ట్ చేశారు. రేసపు వాణిపాలెం నుంచి శివ రిక్వెస్ట్ చేశారు 3వ నెంబర్ల పాట కోసం. కే గంగరాజు మర్రిపాలెం నుంచి 3వ నెంబర్ల పాట కోసమే రిక్వెస్ట్ చేశారు. అలాగే శ్రీకాకుళం నుంచి దుర్గారావు, సత్యకుమారి, మోహన్, సాయి, సతీష్, చిన్నారి, శైలజ, చిన్న వీరంతా కూడా 3వ నెంబర్ల పాట కోసం అడిగారు. 3వ ఉన్న అల్లూరి సీతారామరాజు చిత్రంలో పాటను మాకోసం కూడా వినిపించండి అంటూ కొవ్వూరు నుంచి పవన్ కుమార్, వెంకట నాగలక్ష్మి, సునీత వీరంతా రిక్వెస్ట్ చేశారు. ఇదే పాటని అనపర్తి నుంచి కే సత్యనారాయణ, చిన్నం సాయిబాబా వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు 3వ నెంబర్ల పాట కోసం. పినాకినిపాలెం నుంచి రమణమ్మ, తాతయ్యలు రిక్వెస్ట్ చేస్తున్నారు 3వ నెంబర్ల పాట కోసం. మరి మీరంతా 3వ నెంబర్ల పాటను విని ఆనందించారని అనుకుంటున్నాను. ఆ పాటే మాకు కూడా ఇష్టం అంటూ కనకరాజు, ఆదిలక్ష్మి, జ్యోతినగర్ మరిపాలెం నుంచి రిక్వెస్ట్ చేశారు. 1వ నెంబర్లో పాట కోసం ఆల్రెడీ ప్లే అయ్యింది, మరి ఆ పాట కోసమే రిక్వెస్ట్ పంపించారు రాంబాబు, రామారావు, అమ్మాజీ, సావిత్రి, ప్రదీప్, సాత్విక, చినపాల వలస విలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి రిక్వెస్ట్ పంపించారు. ఇక 3వ నెంబర్లో పాట అయితే అయిపోయింది. మరి తర్వాత ఎక్కువ మంది కోరిన శ్రోతలు ఏ పాట అంటే ఏ నెంబర్లో ఉన్నదంటే 2వ నెంబర్లో చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోని పాట అనమాట. అసలు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఇక దైవలీలకు అర్థమే ఉంటుంది చెప్పండి కదా. కొన్నిసార్లు మనల్ని విచిత్రమైన మలుపుల్లో కూడా నిలబెడుతుంది అనమాట. ఎటు వెళ్లాలో తెలియని ఒక అందమైన సందిగ్ధతలో సేమ్. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అదే సిచ్యువేషన్లో ఉండేటప్పుడు వచ్చే పాటే ఇది. చదువుకున్న అమ్మాయిలే చిత్రంలోంచి ఈ పాట అనమాట. దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ఈ పాటని సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు, ఘంటసాల ఆలపించారు. ఒకటే హృదయము కోసం అంటూ సాగే ఈ పాట మీ అందరి కోసం 2వ నెంబర్లో పాటగా వినిపించబోతున్నాను. ఈ పాటని ఎవరెవరు కోరుకున్నారో పాట తర్వాత చెప్తా. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక మధురిమ.

అండ్ రెండో నెంబర్ల పాట కోసం నవీన్, రజిత, దివిజా, కాల్వా ఆదిలాబాద్ నుంచి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఈ పాట కోసం కృష్ణా జిల్లా పెడనా నుంచి వీరా కనికారావు పార్వతి రిక్వెస్ట్ చేశారు. రెండో నెంబర్ల పాట నాకు చాలా ఇష్టం అంటూ గవరపల్లి నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి రిక్వెస్ట్ చేశారు. ఆడారి సత్యనారాయణ, మహేంద్ర, అనుష వీరంతా కూడా రెండో నెంబర్ల పాట కోసం రిక్వెస్ట్ చేశారు. మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ శ్రీను నర్రా డాబా గార్డెన్స్ నుంచి, ఈశ్వరరావు జగన్నాథపురం నుంచి రిక్వెస్ట్ చేశారు. ధనలక్ష్మి అనపర్తి నుంచి రిక్వెస్ట్ చేశారు. రెండో నెంబర్ల పాట మాకు చాలా ఇష్టమండి, వినిపించారు కదా, ధన్యవాదాలు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఆఖరిగా మధురిమిలో వినబోయే పాట ఏ పాట అంటే ఇంకా మిగిలింది ఒకే ఒక పాట కదా, ఆ పాటనే వినిపించబోతున్నాను. అండ్ ఆప్షన్ టూ కోసం మనకి ఇంకా రిక్వెస్ట్లు కూడా పంపించారు. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజపలం, రెడ్డి వీధి రామాలయం అండ్ ఏడి నుంచి. అలాగే ఈరోజు మధురిమ ప్రోగ్రాంలో మంచి మెలోడియస్ సాంగ్స్ సెలెక్ట్ చేసి ప్లే చేస్తున్నారు అఖిల్ గారు. వెరీ నైస్ సార్ అఖిల్ గారు, అన్నీ సాంగ్స్ హ్యాపీగా వింటున్నాను, అందువల్ల ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎం ప్రతాప్ ఐడే జంక్షన్ నుంచి రిక్వెస్ట్ పంపించారనమాట, అన్ని పాటలు మాకు ఇష్టం అనేసాను అంటూ. మరి మీకోసం అన్ని పాటలు కూడా ప్లే చేసేస్తా, ఇంక మిగిలింది ఒకే ఒక పాట కదా, ఆ పాటను కూడా ప్లే చేస్తాను. అండ్ రెండో నెంబర్లో పాట కోసం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, మీరు ఆల్రెడీ మెసేజ్ చేశారు, మళ్ళీ మళ్ళీ మీరే చేస్తే పాపం మిగతా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇంకా ఆఖరిగా నాలుగో నెంబర్ల పాట వినిపించబోతున్నా. నాలుగో నెంబర్లో ఏ పాట ఉంది మీరు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా, ఆ పాటే జేబు దొంగ చిత్రంలోని నీలాల నింగిలో అనే పాట ఉంది. ఎప్పుడైనా సరే చల్లటి వెన్నెల రాత్రి ఆకాశం వైపు చూస్తూ మీ చేతిలో మీ ప్రియమైన వారి చేయి పట్టుకుని ఉండి ఈ ప్రపంచం మొత్తం ఒక మాయలా అనిపించిందా? నేల మీద నడుస్తున్నా సరే మేఘాల మీద తేలుతున్నట్లుగా అనిపించిందా? అనిపించే ఉంటుందిలేండి. ఒకవేళ అనిపించకపోయినా ఇదిగో సోగ్గాడు శోభన్ బాబు, అందాల నటి మంజుల, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జేబు దొంగ చిత్రంలో ఈ పాట వింటే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది అనమాట. మరి ఆ పాటను ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల వాయిస్లో వినిపించబోతున్నాను. వింటూ ఆనందించండి. ఆచార్య ఆత్రేయ కాలం నుంచి జాలువారిన ఈ పాటని చక్రవర్తి సంగీతం అందించారు.

ఎస్, మరి నాలుగో నెంబర్ లో పాటను విన్నాం కదా, జేబు దొంగ చిత్రం నుంచి. ఈ పాట మా కోసం వినిపించండి అంటూ కోరిన శ్రోతలు రఘుబాబు రాజమండ్రి నుంచి రిక్వెస్ట్ పంపించారు. అలాగే వెంకటలక్ష్మి ఆచారి అక్రెడ్డిపాలెం విశాఖ డైరీ నుంచి రిక్వెస్ట్ పంపించారు. జేబు దొంగ చిత్రంలో పాట మాకు చాలా ఇష్టం అంటూ సాయి ఎలిమెంట్స్ నుంచి రిక్వెస్ట్ పంపించారు వినిపించమంటూ. రామారావు, రాంబాబు, అనుష, అమ్మాజీ, ఉమామహేష్, నేహాన్షి, లోహిత, ప్రదీప్, శారద, దేవిశ్రీ, హర్షవర్ధన్ వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. ఐదో నెంబర్లో పాట అంట, మరి ఐదు నెంబర్లో పాటలు లేవు, నాలుగు నెంబర్లు మాత్రమే ఉన్నాయి. మదీనా మధురవాడ నుంచి రిక్వెస్ట్ పంపించారు నాలుగో నెంబర్ల పాట కోసం. వైవి గిరి, శ్యామల, టీచర్స్ కాలనీ, శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ పంపించారు. అలాగే శ్రీకాకుళం బచ్చేపేట నుంచి మహేష్ బాబు, అనురాధ, వెంకట రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా నాలుగో నెంబర్ల పాట కోసం రిక్వెస్ట్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక పాటని, నాలుగు నెంబర్ల పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు చిన్న వాల్తేర్ నుంచి. యంగమణి, శ్రీదేవి, బాలు, విష్ణు, నక్కలపల్లి నుంచి రిక్వెస్ట్ పంపించారు. అలాగే నాలుగు నెంబర్ల పాట కోసం దాడి తులసి, పార్వతి, మల్ల, వెంకట లక్ష్మి, వేగి గౌరీ, వేగి వరలక్ష్మి వీరంతా రిక్వెస్ట్ పంపించారు. కమల, హేమ, జ్యోతి, సంధ్య అనకాపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు. ఆనాటి అందాల సోగ్గాడు నటించిన చిత్రంలో పాట వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు దోర్నాల బాలాజీ, రేణుక, వనస్థలిపురం, సాయినగర్, హైదరాబాద్ నుంచి. విని ఆనందించారు అనుకుంటున్నానండి. వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి వీరంతా రిక్వెస్ట్ పంపించారు. సో మీరందరూ కూడా ఈరోజు విన్న ఆ నాలుగు పాటలని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాపకం ఉండే ఉంటుంది, వాటన్నింటినీ తలుచుకొని ఆనందించారనుకుంటున్నాను. ఇది ఇవాళ మధురిమ కార్యక్రమం, ఇంతటితో సమాప్తం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నది 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఒక మూవీలోని అన్ని పాటల్ని ఆలపిస్తూ ఆ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు, విశేషాలను అందిస్తూ మళ్ళీ అరగంట పాటు నాన్ స్టాప్ గా అలరించే ఏకచిత్రగానంలోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా కొన్ని సినిమాలు చూసినప్పుడు మాత్రం బాగా కనెక్ట్ అయిపోతాం. అలాంటి సినిమాలు ఎప్పుడు చూసినా సరే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తెలియకుండానే కవితలు, కవిత్వాలు కూడా పుట్టుకొస్తాయి. ప్రేమ ఒక గొప్ప నిర్వచించలేని పదం కదా. కొందరి జీవితాల్లో బాధను నింపినా సరే, ఇంకొందరి జీవితాల్లో సంతోషం నింపినా, కావాలనుకున్న మనిషి కోసం

మాత్రం తనని చూడడం కోసం, మాట్లాడడం కోసం, తను అడిగితే ప్రాణం ఇవ్వడం కోసం ఎప్పటికైనా నువ్వు వస్తావని ఎదురు చూసే ప్రతి గుండెల్లో కూడా ఈ సినిమా ఉంటుంది. ఆ సినిమానే నువ్వు వస్తావని. ప్రేమతో ఎదురు చూసే ఓ యువకుడి ప్రేమ కథే నువ్వు వస్తావని. ఎదురు చూసేదెవరు, ఎవరి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకునే కంటే ముందు చంద్రబోస్ రాసిన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఇదిగో ఈ పాటను వినేద్దాం.

నువ్వు వస్తావు అని మూవీ గురించి మాట్లాడుకుంటూ ఆ మూవీలో పాటలు వింటున్నాం. ఏకచిత్ర గానం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. April 5th, 2000 రిలీజ్ అయింది ఈ మూవీ. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్స్ లో ఆర్బి చౌదరి ప్రొడ్యూస్ చేశారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ చేసిన ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిందనమాట. చిన్ని కృష్ణ, చిన్ని, ఇందిర, ఇందుల ప్రేమ కథే ఈ మూవీ. ఇంతకీ ఆ చిన్ని ఇందులు ఎవరో

నువ్వొస్తావని మూవీలో చిన్ని కృష్ణగా అక్కినేని నాగార్జున, ఇందిరాగా సిమ్రాన్ నటించారు. కోట శ్రీనివాస్ గారి కామెడీ కూడా సూపర్గా ఉంటుంది ఈ మూవీలో. వీరితో పాటుగా బ్రహ్మానందం, నిక్కర్ నారాయణ క్యారెక్టర్తో మళ్ళీ కాడి పుబ్బా నవ్విస్తారనుకోండి. అంతేకాదు, అలీ, శివాజీరాజా, సూర్య, రమాప్రభ, సుధా, నూతన్ ప్రసాద్, బండ్ల గణేష్, అనంత్ వీరందరూ కూడా నటించారు. కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వారి నటనతో మనందరినీ కూడా కదిలించేలాగా కవ్వించేలా ఉంటారనమాట. అలాంటి ఈ మూవీ తెలుగు కంటే ముందు తమిళంలో వచ్చిందంట. ఆ విషయాలు మరొక పాట తర్వాత తెలుసుకుందాం. రాజేష్ కృష్ణన్, సుజాత మోహన్ వాయిస్లో పోతుల రవికిరణ్ రాసిన ఇదిగో ఈ పాట విన్న తర్వాత.

నువ్వు వస్తావని మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎఫ్ఎం 102 మెగా హెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలో ఏకచిత్ర గానంలో ఉన్నాం మన ప్రెసెంట్. నువ్వు వస్తావని మూవీ ముందు తమిళంలో వచ్చిందంట. ఎజిల్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ అండ్ సిమ్రాన్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తుల్లాద మనుమం తుల్లుం అంటూ వచ్చింది. మరి ఈ మూవీకి తెలుగులో రీమేక్గా వచ్చిందే నువ్వు వస్తావని మూవీ అనేమాట. సో చాలా చోట్ల చాలా థియేటర్స్లో కూడా 100 రోజులకు పైగా ఆడి మంచి సంబరాలు కూడా సొంతం చేసుకుంది, సంబరాలు కూడా జరుపుకుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీకి విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. నాగార్జున గారి కెరీర్లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోయిన ఒక సెంటిమెంట్ అండ్ లవ్ డ్రామా. ఇది కేవలం హిట్ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరిగి రాస్తుందన్నమాట. సో అలాంటి ఈ మూవీ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. ఈలోపు మరో పాటను విందాం. ఏ పాట విందాం? పాటలు పల్లకివై అనే పాటను విందాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో.

కళ్ళు లేకపోయినా సరే ఒక మనిషిని గుండెల్లో ఎలా దాచుకోవచ్చో చూపించిన పాత్రలు చిన్ని, ఇందు. ఒక అపార్థం వల్ల కథానాయక చూపు కోల్పోతే తన గాత్రాన్ని, జీవితాన్నే ఆమె కోసమే త్యాగం చేసిన ఒక గాయకుడి

ఎస్, మనం ఎంతటి చికాకు బాధలో ఉన్నా సరే మ్యూజిక్ వింటే అవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. మరి ముఖ్యంగా ఈ మూవీలో పాటలు. అంతేకాదు మన సంతోషాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా అద్భుతమైన పాటలున్నాయి ఈ మూవీలో. సినిమా హిట్ అవడానికి మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేసిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తే లేదు. అటువంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ మూవీకి ఎస్సి రాజ్ కుమార్. ఇంకా సాహిత్యం విషయానికి వస్తే బ్రతుకు బండిని నడిపేది పచ్చినోటేల్ అంటూ పచ్చి నిజాలు చెప్పి మంచి సాహిత్యాన్ని అందించారు. ఆ పాటనే ఇప్పుడు వినిపించబోతున్నాను శంకర్ మహదేవన్ వాయిస్లో.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మధుమంజరిలో ముందుగా వినబోయే పాట మోహన్ గాంధీ దర్శకత్వంలో భానుచంద్ర, భానుప్రియ, రజని వీల కాంబినేషన్లో నటించిన చిత్రం మంచి మనసులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించబోతున్న సంగీతం ఇళయరాజా.

మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్ మీనా వీళ్ళిద్దరి కాంబినేషన్లో నటించిన చిత్రం చండి. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం నుంచి జాబిలికి వెన్నెలకి అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సాహితీ సాహిత్యంలో

సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ రేవతి నటించిన చిత్రం 1989లో వచ్చిన ప్రేమ. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత సారథి వహించారు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట కేఎస్ చిత్రతో ఈనాడే ఏదో అయ్యింది. ఆ పాటని ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించారు.

102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత తేజ దర్శకత్వంలో నితిన్ సదా వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం జయం. 2002లో వచ్చిన ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రం నుంచి మీ అందరి కోసం ఇప్పుడు వినిపించబోయే పాట ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4:00 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఇంతటితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
3: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
2: Belgium Rakshana Mantri Theofrakin Matlarthu భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్, బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డివీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియోఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్, యూరోప్

0: యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ BTTF, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం NHDC, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: Kendra Prabhutvam 2026 Legal Metrology భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21

18-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్ ఒక ప్రసిద్ద నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలుడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో ఆడరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. స్టూడియోలో టైం 12 గంటలు దాటి 40 నిమిషాలు కూడా పూర్తి చేసుకుని 1 నిమిషం కంప్లీట్ చేసుకుందని ఫాస్ట్ ఫాస్ట్ గా దూసుకుపోతుందన్నమాట. సో మధ్యాహ్నం అయిపోయింది, 12:40 కూడా అయిపోయింది. మరి ఈ లంచ్ టైంలో కాస్త రిలాక్స్ అవుతూ మనకి ఇష్టమైన తెలుగు సినిమా పాటలతో కాసేపు హాయిగా గడిపేద్దాం. అసలు పాటలు అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈసారి అడిగారు అనుకోండి, ఒక పాట వింటే సినిమా గుర్తొస్తుంది, ఆ సినిమా గుర్తొస్తే ఒక మనిషి గుర్తొస్తారు, ఆ మనిషి గుర్తొస్తే ఒక జ్ఞాపకం మనసులోకి అలా వచ్చేస్తుంది, ఆ జ్ఞాపకాలు ఉన్నది మీరే అని చెప్పేయండి. ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికలో మన మ్యూజికల్ జర్నీ ఒక పాట ఒక జ్ఞాపకం అంటూ ఈరోజు ఒక థీమ్తో వచ్చేసాం. ఒక్కొక్క పాట గురించి చెప్తూనే ఆ పాట వినగానే మనకు కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి. మరి ఇంకా ఆలస్యం లేకుండా మన ప్రోగ్రామ్ని అతడే ఒక సైన్యం మూవీలోని సునీత పాడిన పాటతో ప్రారంభించేద్దాం.

ఒక పాట ఒక జ్ఞాపకం అంటూ ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికలో తెలుగు సినిమా పాటలు వింటున్నాం. అందమైన పాట వినిపిస్తే మనసు కూడా కాసేపు చిన్నపిల్లలా మారిపోతుంది. అలా మన చిన్నతనంలో పాడుకునే పాట, చిన్నప్పటి స్నేహాన్ని గుర్తు చేసే పాట, మనసంతా నువ్వే మూవీలోంచి తూనీగా తూనీగా అనే పాట. ఈ పాట విన్నప్పుడు మన చిన్ననాటి స్నేహాలు, అంటే నిక్కర తొడుక్కున్న రోజుల్లో ఉన్న స్నేహాలు కూడా అలా ఒక్కసారిగా కళ్ళ ముందుకు గుర్తొస్తాయి. మరి ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఇదిగో ఈ పాటను విందాం, మనసంతా నువ్వే మూవీ నుంచి.

ఇవాళ సిటీ లైఫ్ అండ్ కాంక్రీట్ రోడ్ల మీద కారులో వెళ్తున్నాం గానీ ఒక్కసారిగా మన పాత పల్లెటూరు జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. తొలి వాన పడగానే నేల నుండి వచ్చే ఆ మట్టి వాసన, పచ్చని పంట చేల గట్లు, ఎర్రటి పొద్దుకు పొడుస్తుంటే నాగిలి పట్టి పొలానికి వెళ్లే రైతన్నల నవ్వులు ఎంతకాలమైనా సరే మర్చిపోగలమా చెప్పండి. మన సంస్కృతికి అద్దం పట్టేది, మన గుండెలతో దాగునేదే అదే అసలైన జానపదం. మన మట్టి కథలు వినిపించే ఆ పల్లె పదాలు పడి ఆ సడి ఎప్పటికీ కూడా అమరమే. ఆ వాటన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ శ్రీరాములయ్య చిత్రం నుంచి ఇదిగో ఈ పాటను వినిపించబోతున్నా. వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో కేజే యేసుదాసు చిత్రమ్మ పాడిన ఈ పాట.

కాలం మారుతుంది, రోజులు కూడా మారుతాయి, కానీ కొన్ని పాటలు మాత్రం మన జ్ఞాపకాల్లో అలాగే ఉండిపోతాయి అన్నమాట. అలాంటి పాటలనే ఇప్పుడు 12:40 నుంచి వింటూ ఉన్నాం. ఒక పాట ఒక జ్ఞాపకం అంటూ 102 FM రెయిన్బో సాగరికాలో. కొన్ని పాటలు వింటూ ఉంటే మనం పాట వినడం కాదు, మన జ్ఞాపకాలే విన్నట్టుంటుంది. అలాంటి పాటల్లో చిన్ననాటి స్నేహాన్ని, అప్పుడు ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, చెప్పాలనుకున్న మాటలు, చెప్పుకున్న ఊసులు, ఇలా అన్నింటినీ పలకరిస్తూ మన జ్ఞాపకాల్ని, మన స్వీట్ మెమొరీస్ని గుర్తు తెచ్చే పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ మూవీ నుంచి గుర్తుకొస్తున్నాయి అంటూ కేకే వాయిస్లో వినిపించబోతున్న వింటూ ఆ

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఒక పాట ఒక జ్ఞాపకం అంటూ అన్ని పాటలు కూడా వింటున్నాం, ఆ జ్ఞాపకాల్లో తేలుతున్నాం. మన తెలుగు ఇంట్లో పెళ్ళి అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, వందల మందితో కలిసి జరుపుకునే ఒక పెద్ద పండగ కదా. సో ఆ బిజీ రోజుల్లో అంటే ఇప్పుడు బిజీ రోజుల్లో బ్యాంకెట్ హాల్స్లో జరుపుకుంటున్నారు, కానీ ఆనాటి మన పల్లెటూరు పెళ్లి రోజులు గుర్తున్నాయా? టాకీస్ బల్లల మీద కూర్చొని తిన్న విస్తరాకు భోజనాలు కానివ్వండి, బంధువులందరి దగ్గర అల్లరి నవ్వులు కానివ్వండి, జీలకర్ర బెల్లం పెట్టే ఆ పవిత్రమైన ఆ ముహూర్త క్షణం కానివ్వండి, పెళ్లి పందరు నిండా కూడా గుప్పమనే ఆ పసుపు కుంకుమ మల్లెపూల సువాసనలు కానివ్వండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలనమాట. ఆడవాళ్ళంతా నగనగలు నిగనగలు చూపిస్తూనే మగవాళ్ళంతా కూడా వారి యొక్క పనుల్లో వారు బిజీ బిజీగా ఉంటూ చిన్నపిల్లల ఆటపాటల సందడి ఆహా చెప్పుకుంటేనే అద్భుతంగా ఉంది. ఇల్లు వింటూ ఉంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. సో అలాంటి మెమోరీస్ అన్నింటినీ కూడా గుర్తు చేసే ఒక పాటను వినిపించబోతున్నాను ఇప్పుడు, నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో.

0: కొన్ని పాటలు మనతో పాటుగానే ప్రయాణిస్తాయి. మన ఉదయాల్లో ఉంటాయి, మన సాయంత్రాల్లో ఉంటాయి, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా మన హృదయాల్లోనే ఉంటాయి. ఈ డిజిటల్ యుగంలో అయితే వాట్సాప్ మెసేజ్లని, ఇన్స్టా డీమ్లని సెకండ్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఆనాటి రోజుల్లో తెల్లటి కాగితం మీద వణికే చేతులతో గుండెలోని ప్రేమను అంతా కూడా సిరాగా మార్చి రాసే ఆ ప్రేమ లేక మజానే వేరు కదా. ఆ ఉత్తరం చేతికి అందగానే వచ్చే ఆ చిన్న వణుకు, ఆ సువాసన ఈ రోజులో ఎక్కడ దొరికితే చెప్పండి. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, అసలు ప్రేమ అనే పదాన్ని ఒక అమరత్వాన్ని తీసుకొచ్చిన ఒక మంచి పాటను ఇప్పుడు వినిపించబోతున్నాను. గుణా చిత్రం నుంచి వేటూరు సుందరమూర్తి గారి కలం నుంచి జాలువారిన ఈ పాటకి ఇళయరాజ సంగీత సారథ్యం వహించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట మీకోసం ఇప్పుడు వినిపించబోతున్నా. ఒక్కసారిగా ఆ జ్ఞాపకాల్లో కూడా ఇలా తలుచుకోండి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం
1: లెటర్ చె లేక కాదు ఉత్తరమే రా చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది, కానీ నేనేడ్చి నా శోకం

నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఎస్, మరి 12:40 నుంచి కూడా తెలుగు సినిమా పాటలు వింటున్నాం కదా, అది కూడా ఒక పాట ఒక జ్ఞాపకం అనే థీమ్తో వింటున్నాం. బాల్యం, స్నేహం, ప్రేమ, పెళ్ళి, జానపదం, వీటికి సంబంధించిన పాటలు విన్నాం కదా. ఇలా ప్రతి ఒక్క పాట కూడా తలుచుకున్నప్పుడు ఒక్కొక్క రకమైన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. వాటన్నింటినీ గుర్తు చేయడానికే ఈరోజు ఈ పాటలు తీసుకొచ్చానమాట. ఇంకా మన కార్యక్రమంలో ఆఖరిగా మనం వినబోయే పాట వాసు చిత్రం నుంచి పాటకు ప్రాణం అనే పాటను వినిపించబోతున్న హారిస్ జయరాజ్ తెలుగు ఇండస్ట్రీలోకి స్టార్ట్ చేయడం కూడా ఈ మూవీతోనే మ్యూజిక్ కంపోజ్ చేశారంట. మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక మంచి పాట వినిపిస్తే చాలు, మనసు కాసేపు ఆగి వింటుంది. అలాంటి పాటలో ఇదిగో ఈ పాట కూడా.

సో ఇదేనమాట, మ్యూజిక్ అనేది మన లైఫ్ లో డెఫినెట్ గా ఒక భాగమై ఉంటుంది. అది బాధలో ఉన్నా సరే, సంతోషంలో ఉన్నా సరే, వాటిని డబుల్ చేయాలన్నా సరే, లేదా బాధను తగ్గించాలన్నా సరే, మ్యూజిక్ ఎప్పుడు, పాట ఎప్పుడు మన తోడుగానే ఉంటుంది. అందుకే ఈ రోజు థీమ్ లో ఒక పాట ఒక జ్ఞాపకం అంటూ మీకోసం 12:40 నుంచి ఇప్పటి వరకు కూడా పాటలు వినిపించా. మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 1:20 కావస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఇ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్ధికు ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములు ఇచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మిక

0: ఎందుకు ఆప్కో లేపాక్షి షోరూంలలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నిన్నో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జూలై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండాలని కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి కానీ మిగతా దాని ద్వారా కానీ తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్, పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగళూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తిగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లొకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు అడిగారు, త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ

0: పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరికొద్ది క్షణాలలో ముత్యాల ముంగిల్లు. మహిళా ఆరోగ్యానికి ఆయుర్వేదం డాక్టర్ ఏ నిశితా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా.

0: స్త్రీలకు ఆయుర్వేదం ఎటువంటి సాయం అందిస్తుందో ఈ విషయాన్ని వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఏ నిషిత వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నిషిత గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఆరోగ్యం పరంగా స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఆయుర్వేదం ఎటువంటి సహాయం అందిస్తుందో వివరిస్తారా? ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో అలసట, ఒళ్ళు నొప్పి తరచూ చూస్తూ ఉంటాం, దానికి ఆయుర్వేదం ఏం చెప్తుంది?
1: ఫెటిక్ అంటారండి, మనం చూస్తాం చాలా మంది లేడీస్ లో జనరల్ గా ఇది 30 to 35 ఇయర్స్ లో స్టార్ట్ అవుతుంటుంది. ఫెటిక్ అంటే వీళ్ళు తెల్లవారులు ఎగుస్తారు, చక్కగా యాక్టివ్ గా అన్ని వర్క్స్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నం నుంచి చాలా అలసట ఫీల్ అవుతారు. అంటే ఏ పని చెప్పినా నా వల్ల కాదు అన్నట్లుగా అయిపోతారన్న, ఒక సోఫాలోనో ఎక్కడో దగ్గర కూర్చోవటమో పడుకోవటమో చేసి రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎవరైనా వాటర్ తీసుకురమ్మన్నా మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు, అంతలా ఫెటిక్ వచ్చేస్తుంది.
0: శారీరక సమస్య అంటారా?
1: శారీరక సమస్య అంటే జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళలో. సో ఇలా చేయటం వల్ల మధ్యాహ్నం కల్లా వాళ్లకున్న ఎనర్జీ లెవెల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకే పని చేయలేరు. దీన్ని ఫెటిక్ అంటారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆయుర్వేదంలో అంటే, జనరల్ గా ఇప్పుడు ఫెటిగ్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళకి హెచ్బి ఒకటి కాల్షియం తక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి, చేతులు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అంటే ఆయుర్వేదంలో ఉండే చిన్న చిన్న థెరపీస్ చెప్తాను. ఆయుర్వేదంలో ఏంటంటే సింపుల్ గా వాళ్ళు ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయుర్వేదం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో పంచకర్మ థెరపీస్ అంటే అన్ని చేయించుకోకర్లేదు, అట్లీస్ట్ సింపుల్ బాష్పస్వేదం అంటే ఒక బాక్స్ లో స్టీమ్ పెడతారు. స్టీమ్ పెడితే ఆ స్టీమ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది, అంటే పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టీమ్ చేయటం వల్ల లోపల ఉన్న వాటర్, బ్యాడ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది అనమాట. స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవి, అవి అన్ని రాకుండా మీకు మంచి క్రీమ్స్ తో మంచి ఆయిల్స్ తో మీకు లైట్ గా మసాజ్ ఇస్తారనమాట. దీన్ని అంటే అభ్యంగం బాష్పస్వేదం అంటారు. ఈ థెరపీ మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్ కి వెళ్ళినా ఒక 1000 to 2000 మధ్యలో ఉంటుంది. సో ఆ చిన్న చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఒకేసారి 3 డేస్ చేసుకుని విరేచనంకి కూడా మెడిసిన్ ఇస్తారు టు ఎక్స్పెల్ ఆల్ ద టాక్సిన్స్ అవుట్. ఎంత తిన్నా గానీ వాళ్ళకి ఫెటిగ్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డీహైడ్రేట్ అయిపోద్ది. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్ మ్యూకస్, ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి అంటే వాటిలో ఉన్న తేమని కోల్పోతాయి అనమాట. అలా తేమని కోల్పోయేటప్పుడు బాష్పస్వేదం అభ్యంగం చేయటం వల్ల మళ్ళీ ఆ తేమ వస్తుంది. తేమ అంటే వాటర్ కాదు, ఈవెన్ వాళ్ళు వాటర్ తాగినా కానీ ఆ తేమ రాదు, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతున్నాయి కదా సెల్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో మనం ఈ థెరపీ చిన్న థెరపీ చేస్తే వాళ్ళకి ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట.
0: మరి ఇప్పుడు మీరు చెప్పిన థెరపీ ఎన్ని రోజులు ఇంటర్వెల్స్ లో చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ థెరపీకి?
1: యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళకి ఫెటిక్ బాగా ఎక్కువగా ఉంది, ఒక 3 డేస్ లేకపోతే 5 డేస్ మ్యాక్స్ 7 డేస్ చేయించుకొని వాళ్ళు ఆపేయచ్చు. ఆపితే వాళ్ళు దే కెన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ ఎప్పుడు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తే మళ్ళీ ఒక 3 డేస్ ఒక 5 డేస్ చేసుకుంటే సరిపోతుంది.
0: ఒక వారానికి 3 రోజులు చేయించితే సంవత్సరం మొత్తానికి వాళ్ళలో ఫెటిగ్నెస్ రాదంటారా?
1: ఇప్పుడు జనరల్ గా ఫెటిగ్ అనేది చలికాలంలో రాదు, ఎండాకాలంలో వస్తుంది.
0: ఈ ఎండాకాలంలోనే స్టీమ్ బాత్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ అవి రాదు?
1: అస్సలు రాదు. ఎండాకాలంలో ఏంటంటే మనకి భూమిని చూసుకుంటే భూమి లోపలంతా కూడాను వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉంటుంది. సేమ్ థింగ్ మనం కూడా ఎర్త్ లా ఫీల్ అయితే లోపలంతా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే లోపలంతా మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తక్కువైపోతుందో బయటకి వేడిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి లోపల డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంటుందో, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువైపోతాయి, మెటబాలిజం తక్కువైపోతుందో, అప్పుడే మనలో ఫెటిగ్ ఉంటుంది, అప్పుడే మనలో లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జనరల్ గా ఆ టైంలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ రాగానే ఒక 5

0: 5 డేస్, లేకపోతే సమ్మర్ సీజన్లో ఒక 7 డేస్. ఇలా మనం వాళ్ళు బాష్ప స్వేదము, నెక్స్ట్ అభ్యంగం రెండు చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్ గా దే కెన్ ఓవర్కమ్.
1: ఇది కాకుండా మరి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారా?
0: డైట్ అయితే ఆ టైంలో జనరల్ గా మెటబాలిజం తక్కువ ఉంటుంది కనుక దే నీడ్ టు ఈట్ 1/2 to 1/4. వాళ్ళు ఎంత నడిస్తే అంత బాగుంటుంది. అంటే ఇంట్లో మేము చాలా పనులు చేసుకుంటామని అంటారు, బట్ 4 గోడల మధ్య ఎంత పని చేసినా కానీ అది వాళ్ళకి ఇంకా ఫెటిక్ పెంచుతుంది, తప్పితే తగ్గించదు. కానీ వాళ్ళు వన్స్ ఒకసారి పొద్దున్నే లేచి నడిస్తే ఏమవుతుందంటే మనకి కాల్షియం అందుతుంది, విటమిన్ డి బాగా అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, అంటే పొద్దున్నే చెట్లు వంట చేసుకుంటాయి అంతే కదా, మార్నింగ్ అవి ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ జరుగుతుందో అప్పుడే ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రతి సెల్, మన బాడీలో ప్రతి సెల్ కూడా మంచిగా రెస్పిరేషన్ తీసుకొని ఫెటిగ్ అనేది చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది.
1: ముఖ్యంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది, దానికి కారణం పొల్యూషన్, టెన్షన్, డైట్ తెలియదు, కానీ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉందంటారు?
0: ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను సో టిష్యూస్ నుంచి చెప్తాను, ఈ ఎందుకంటే హెయిర్ కూడా టిష్యూ నుంచి వస్తుంది కనుక. ఇప్పుడు బ్లడ్, మ్యూకస్, బోన్ ఇవేంటంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే మన గట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రతి ఏరియాకి తీసుకొని, ప్రతి ఆర్గాన్ కి తీసుకొని వెళ్లే టిష్యూ అనమాట అది. సో ఆ టిష్యూస్ డ్రై అయిపోతాయి, డీహైడ్రేట్ అయిపోతాయి. నిజానికి వాటర్ కాదు, నిజానికి ఆయిల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వైటమిన్ ఏడి, ఈకే, ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఏ అంటే ఐస్ కి, కే అంటే బ్లడ్ కి, డి అంటే హెయిర్ బోన్స్ కి, నెక్స్ట్ ఈ అంటే మజిల్ కి. సో ఈ 4 కూడా అబ్జార్బ్ అయ్యి శరీరానికి బాగా పట్టాలి అంటే మనం ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ అంటే నెయ్యి ఇట్లాంటివి అనమాట. జుట్టుకి కూడా ఆయిల్ రాయాలి బాగా, అందుకనే జుట్టుకి ఆయిల్ రాయాలి. సో ఇవి ఎప్పుడైతే లోపల డీహైడ్రేట్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మనం పొల్యూషన్ వల్ల అనుకుంటాం కానీ పొల్యూషన్ వల్ల కాదు, డ్రై అయిపోవటం. సో మనకి డ్రైనెస్ మనలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైన్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లలకి, 4 ఏళ్ళు పిల్లలకు కూడా, వాళ్ళకి సరిగ్గా మోషన్ అవ్వదు. వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నట్లు, అందుకనే పాలు ఇవ్వాలి అంటారు. పాలల్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫుల్ క్రీమ్ మిల్క్. సో పాలు కానీ లేకపోతే నెయ్యి, అన్నంలో ప్రతి దాంట్లో నెయ్యి వేసి పెట్టడం వల్ల ఏంటంటే బాడీలోకి మన ఫుడ్లో ఉన్న కాల్షియం అనేది ఒంటికి అందుతుంది. ఈ హెయిర్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే మనలో డీహైడ్రేషన్ ఉండకూడదు. సో ఇంకొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంతే కదా. మనం ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేసి ఎండబెడతాము. మనం రొటీన్ గా రోజు తినే ఫుడ్ లో ఓన్లీ 2.3 grams తినాలి రోజుకి సాల్ట్ అని WHO కూడా చెప్పింది. ఆయుర్వేదం ఎలాగో చెప్తుంది ఉప్పు ఎక్కువ తినకండి అని, WHO కూడా రోజుకి 2 grams మించి తినకండి అనే చెప్పింది. కానీ మనం రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 10 grams అయినా తింటాము. సో ఆ 10 grams లో ఇప్పుడు మనకి సోడియం కంపల్సరీ అవసరమే, కానీ క్లోరిన్ ఏదైతే ఉందో అది డీహైడ్రేటింగ్ ఏజెంట్, అది చాలా తక్కువ, అంటే 0.03 అంత తక్కువ తినాలి. కానీ ఇప్పుడు మన ఈ 10 grams లోని ఒక 5 grams క్లోరిన్ ఉంటుంది కదా NaCl లో. సో ఇదంతా లోపలికి వెళ్ళి మనల్ని ఎండబెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కనెక్టివ్ టిష్యూ డ్రై అయిపోద్దో, అంటే బ్లడ్ డ్రై అయితే ఎనీమియా, HB తక్కువ అయిపోతుంది, అలానే కాల్షియం, బోన్ కొంచెం డ్రై అయితే మనకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. మెయిన్ బోన్ బ్లడ్ డ్రై అయితే హెయిర్ లాస్ వచ్చేస్తుంది, మెయిన్ హెయిర్ ఫాల్ కి బోన్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోవటం. సో హెయిర్ ఫాల్ అట్లా వస్తుంది. సో హెయిర్ ఫాల్ ని అధిగమించాలి అంటే ఒకటి సాల్ట్ తగ్గించాలి, రెండోది మనం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మిల్క్.
1: ఒకటి మీరు డీహైడ్రేషన్ అనే పదం వాడుతున్నారు కదా, ఒకవేళ డీహైడ్రేషన్ వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దానికి రెమెడీ ఏముంటుంది? అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందా?
0: సో వాటర్ అంటే ఆ సెల్ ష్రింక్ అయిపోద్ది. ష్రింక్ అయితే మనం వాటర్ తీసుకుంటాము, ఆ సెల్ ఎట్లా మళ్ళీ నార్మల్ అవ్వదు కదా. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలంటే సెల్ చుట్టూ ఒక డబుల్ లిపిడ్ లేయర్ ఉంటుంది. సో లిపిడ్స్ ఉండాలి, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ మన శరీరంలో రోజు, అందుకే నేను పాత రోజుల్లో నెయ్యి కానీ, గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె కానీ వేసుకొని తినేవారు. నెక్స్ట్ మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఇట్లా మానేస్తున్నారు కదా ఫ్యాట్స్. నిజానికి సాల్ట్ మానేయాలి, ఫ్యాట్ కాదు.
1: అంటే మనకి మెయిన్ విలన్ సాల్ట్. ఇక్కడ
0: మెయిన్ విలన్ సాల్ట్, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్ట్ కలిస్తే మనకి లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఈ రెండు కలిసే అనుకోండి గట్టిగా అయిపోతుంది, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎక్కడైనా బ్లాకేజెస్ కానీ ఫామ్ అవుతుంది.

0: సో జనరల్ గా మనకి మోడర్న్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఫ్యాట్స్ తినొద్దు ఎందుకంటే లోపల బ్లాక్స్ వస్తాయంటారు, కానీ ఫ్యాట్స్ కాదు సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎందులో కూడా ఆయిల్ వేస్తే బయట ఎండిపోదు, అంతే కదా. మనం ఏవైనా ఆయిల్ వేస్తే ఎండిపోయింది ఏమీ లేదు, కానీ సాల్ట్ వేస్తేనే ఎండిపోతుంది. ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేస్తాం. అలానే మన శరీరం కూడా సాల్ట్ ఎక్కువ వేస్తే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఫ్యాట్స్ లేకపోతే మరి ఇంకా ఇంకా డ్రై అయిపోతుంది.
1: ఇప్పుడు స్త్రీలలో ఇంకొక సమస్య ఎక్కువగా వస్తున్నది, ఎదుగుతున్న అమ్మాయిల్లో పిసిఓడి, పిసిఓఎస్ అంటారు. దీని గురించి వివరిస్తారా? ఇది ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి?
0: పిసిఓడి అంటే ఇప్పుడు ఓవరీస్ పైన ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్ ఫామ్ అవుతుంది, అలానే కిడ్నీస్ లో ఫామ్ అవుతాయి సిస్ట్లు, నెక్స్ట్ బ్రెస్ట్ లో ఫామ్ అవుతాయి, అబ్బాయిలకు కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి, వారికోసీల్ అని హైడ్రోసీల్ అని. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వటం ఎలానో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ గురించే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న బయోకెమిస్ట్రీ ఏంటంటే, సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శరీరంలో మనకి ఆర్టరీస్, వెయిన్స్ అని అంటారు, వెయిన్స్ లోని బ్యాడ్ బ్లడ్ వస్తుంది, ఆర్టరీస్ లో గుడ్ బ్లడ్ సప్లై అవుతుంది, అంటే అన్ని ఆర్గాన్స్ కి సప్లై అవుతుంది. అలా సప్లై అయ్యేటప్పుడు ఏదైతే బ్యాడ్ బ్లడ్ లోని కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొస్తుంది వెయిన్స్, అదే హెచ్బి తీసుకొస్తుంది, అలానే ఈ ఆర్టరీస్ లో బ్లడ్ ఏదైతే హెచ్బి ఏదైతే ఉందో అది మనకి ఆక్సిజన్ మోసుకుంటూ వస్తుంది. కానీ గుడ్ బ్లడ్ లో ఆక్సిజన్ చాలా తక్కువ మోసుకొస్తుంది, ఎందుకంటే మనం సాల్ట్ తింటాం కదా, ఆ సాల్ట్ అంతా అబ్జార్బ్ అయ్యి ఈ హెచ్బికి క్లోరిన్ అనేది దానికి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది నార్మల్ గా బైండ్ అయ్యేది జనరల్ గా, కానీ ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అన్ని ఏరియాస్ లో కూడా బైండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ 4 మాలిక్యూల్స్ తీసుకొచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ తీసుకొస్తుంది ఇటువైపు. ఎప్పుడైతే కెపిలరీస్ అంటే ఏంటి, ఒక ఆర్గాన్ దగ్గర పెద్ద వెయిన్స్, ఇవి పెద్ద బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా మారిపోతాయి, అక్కడికి వచ్చి కెపిలరీస్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. అట్లా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని ఒక తీసుకొని వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఇటువైపు ఎక్స్చేంజ్ చేయాలి. అలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ వస్తాయి. అలా ఎక్స్చేంజ్ కరెక్ట్ గా ఎక్స్చేంజ్ జరగక బైకార్బనేట్స్ ఫామ్ అవుతాయి. ఆ బైకార్బనేట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, బైకార్బనేట్స్ వల్ల ఆ ఏరియా అంతా డ్రై అయిపోద్ది, సిస్ట్ అంటే వాటర్ బబుల్లా ఫామ్ అవుతుంది. సో అందుకనే పిసిఓడిలో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ రావు. రెగ్యులర్ గా ఎందుకు పీరియడ్స్ రావంటే అక్కడ బైకార్బనేట్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఎండోమెట్రియం అంతా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిస్ట్ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆ బబుల్ ని, వాటర్ బబుల్ ని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసిన, ఆపరేషన్ చేసినా మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ డైట్ లో ఏంటంటే సాల్ట్ తగ్గించరు, రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ అలా కూర్చొనే ఉండటం వల్ల ఆక్సిజనేటెడ్ సైకిల్స్ జరగవు అనమాట, ఎనరోబిక్ సైకిల్స్ జరుగుతాయి.
1: దీనికి ఆయుర్వేదంలో రెమెడీ ఏముంది?
0: ఆయుర్వేదంలో రెమెడీ ఏంటంటే, ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ అంటే సాల్ట్ తగ్గించమని చెప్తాము, రెండోది లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయమని చెప్తాం. అంటే అయితే వాళ్ళు డాన్స్ లో కానీ ఎందులో జాయిన్ అవ్వమని చెప్తాం వాళ్ళకి. ట్రీట్మెంట్ వైజ్ గా అయితే అభ్యంగం, నెక్స్ట్ బాష్పస్వేదం, ఈ రెండు సరిపోతుంది, ఈ రెండు చేస్తాము. ఈ రెండు కాకుండా వాళ్ళకి ఉత్తర వస్తేనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్ గా మ్యారీడ్స్ లో అయితే ఈజీగా చేయటం అవుతుంది, అన్మ్యారీడ్స్ లో అయితే త్రూ యూరినరీ బ్లాడర్ చేస్తాము. అది అసలు పెయిన్లెస్, చాలా ఈజీగా చేస్తాం, పెయిన్లెస్, అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానివల్ల. కాకపోతే ఏంటంటే దాని మీద పెద్దగా అవేర్నెస్ లేదు, సో మనం చెప్పినక్కడ భయపడతారు వాళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్స్ తో చాలా ఫాస్ట్ గా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం వాళ్ళు. ఏంటంటే
1: నార్మల్ లైఫ్ స్టైల్
0: లీడ్ చేయగలుగుతారు, అంటే చాలా తొందరగా సిస్టులు అనేది తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయంటే, ఆ డ్రై అయిపోతుంది అని చెప్పాను కదా, మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇవి సెల్స్ అట్ని ఆయిల్ తీసుకొని చక్కగా అవి మళ్ళీ జెల్లా తయారవుతాయి. సో ఉత్తరవస్తి ట్రీట్మెంట్ లో మనం ఆయిల్ లోపలికి పంపించడం వల్ల ఈ డ్రై అయిపోయిన ఎండోమెట్రియం కానీ ఇదంతా ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీసుకొని నార్మల్ అయిపోతాయి.
1: ఇప్పుడు మీరు చెప్తున్న ఉత్తరవస్తి ట్రీట్మెంట్ ఉన్నది, ఇది అంటే ఒక సర్జికల్ ట్రీట్మెంటా లేకపోతే ఒక సిట్టింగ్, 2 సిట్టింగ్స్ లో అయిపోయేది ట్రీట్మెంట్?
0: ఉత్తరవస్తి అనేది సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది పారాసర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఎనెస్థీషియా అట్లాంటివి ఏమి వాడాల్సిన పని లేదు, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్ లో ఉంటారు, జస్ట్ ఆయిలింగ్ చేయటం మాత్రమే. జనరల్ గా ఇప్పుడు డిసీజ్ అంటే మాయిస్ట్ ని కోల్పోవటం, హెల్త్ అంటే మాయిస్ట్ గా ఉండటం. సో మాయిస్చర్ ఎప్పుడైతే కోల్పోతారో, డిహైడ్రేషన్ అంటే మాయిశ్చర్ ని కోల్పోవటమే కదా, దాన్ని మనం త్రూ ఆయిల్స్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అంటే నార్మల్ ఆయిల్స్ కాకుండా మెడికేటెడ్ ఆయిల్స్ తో చేస్తాము. ఇప్పుడు వెజైనా అనేది ఒక ఓపెనింగ్, బయట నుంచి ఉండే ఒక ఓపెనింగ్, సో దాని నుంచి మనం ఆయిల్స్ పాస్ చేస్తాము, లోపలంతా మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది.
1: ఈ కంప్లీట్ ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుందండి?
0: మ్యాక్స్ ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్.
1: సో అది ఒక సిట్టింగ్ తర్వాత వెంటనే

0: నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు
1: ఇంటికి
0: అండి.
1: వెళ్ళిపోవచ్చు. అంటే ఏ ఏ ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ అభ్యంగం స్వేదం చేస్తాము, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, చెప్పాను కదా, ఈ టిష్యూస్ అనేవి డీహైడ్రేట్ అయిపోతాయి. సో ఫస్ట్ వాటిని హైడ్రేట్ చేయడానికి పైనుంచి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళల్లో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి యాక్టివ్ అవుతారు. ఆ తర్వాత మనం ఇంటర్నల్గా ఏ ఆయిల్స్ ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నమాట.
0: మరి అలాగే మెనోపాజ్ అన్నది కూడా స్త్రీలలో ఒక సమస్య. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చాలా అర్లీ ఏజ్ లో మెనోపాజ్ వచ్చేస్తున్నది. దీనికి కారణం ఏంటి? దీనికి చికిత్స ఎలాగుంటుంది?
1: దీనికి కూడా సేమ్ మనం పీసీఓడి నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడిని మనం తొందరగా క్లియర్ చేయం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. ఇప్పుడు మనం వాళ్ళు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు ఐవీఎఫ్స్ ద్వారాగా వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పీసీఓడి అనేది తగ్గదు. సో ఆ సమస్య అలానే క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత ఫాస్ట్గా ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ డిసీజ్ అనేది చెప్పుకునేది డిహైడ్రేషనే కదా. లోపల మాయిశ్చర్ పోతుంది, ఆ ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది. సో రోజు రోజుకి అట్లా ఎండోమెట్రియం డ్రై అవుతూ ఉంటుంది కదా. సో ఫాస్ట్గా 35 ఇయర్స్కే ఆ గ్లాండ్ ఓవరీస్ డ్రై అయిపోతాయి, ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, టోటల్ యూట్రస్ అంతా డ్రై అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెనోపాజ్. సో ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, కానీ వాళ్ళు యంగ్ గానే ఉంటారు. నిజానికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సర్వైకల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా, 100% కాదు, అట్లీస్ట్ 70% ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే ఈ బాడీ డ్రై అయిపోతుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్కి ఏంటంటే ఇక్కడ ఏరియా డ్రై అయిపోతుంది అని చెప్పి సెల్ఫ్గా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఈ ఎపిథీలియల్ లేయర్ ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్న లేయర్ స్క్వామస్ సెల్స్, అవి అక్కడ నుంచి కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్.
0: మీరు మీ అమూల్యమైన సమయం తీసుకొని మా ఆకాశవాణికి వచ్చి ఆయుర్వేదం గురించి ఇంత చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
0: నమస్కారం.
1: నమస్కారం.

మీరింతవరకు ముత్యాల ముంగిల్లు కార్యక్రమంలో మహిళా ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశంపై డాక్టర్ ఏ నిష్ఠా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరికి దల్దించి కిరణం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీ అందరి కోసం వస్తుంది, మరి వింటూనే ఉండండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ఇప్పుడు జానపద రంజని కార్యక్రమంలో రాజహంస తంబూర కథ వింటారు శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి, బృందం వంతలు, శ్రీమతి మిరియాల తిరుపతమ్మ మరియు శ్రీమతి మిరియాల శ్రీదేవి.

రాగా పన్నెండు మంది రాజ వైద్యులు రాజుని చూసి రాజా రాజహంస శాపంతో పుట్టింది. అచ్చపుండు పన్నెండు సంవత్సరాలు బాధపడాలి, లేదంటే ఒక ఉపాయం ఉంది రాజా, అదేమిటో చెప్పండి అయ్యా. అదే రాజహంసని తీసుకొచ్చి నోట్లో మెత్తగా నూరి

కొడుతున్నాడు. గురవయ్య ఎవరు నీవు? ఎందుకు నా చెట్టును కొడుతున్నావు? అదేమిటమ్మా ఎవరమ్మా నీవు? రూపము చూస్తే పక్షిలా ఉన్నావు, మనిషి చూస్తే దేవతాదేవిలా ఉన్నావు. మాట చక్కగా ఉన్నది. నేను దేవలోకం రాజహంసని, ఈ చెట్టు మీద నివసిస్తున్నాను. ఎందుకు కొడుతున్నావు అమ్మా? ఈ చెట్టును కొట్టి కట్టెలమ్మితేనే నాకు భోజనం గడుస్తున్నది. అయితే ఇంతటి పేదవాడివి, నేను ఒక రత్నాన్ని ఇస్తాను. చెట్టుకు తీసుకెళ్లిపోయి రత్నాన్ని అమ్ముకొని నువ్వు ధనవంతుడివై బ్రతకమ్మని ఒక రత్నాన్ని తీసుకొచ్చి ముక్కుతో రత్నాన్ని పట్టుకుని ఆ

సాక్షి ఇచ్చినది. అయితే రత్నాన్ని తీసుకురా, చూడగానే రత్నం అని తెలిసిపోయింది. అయితే రాజభట్

అంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఇచ్చేసాడు. ఇచ్చేసి బండి మీద పంపగానే అక్కడికి ఆమె సంతోషపడిపోయింది. ఈ రత్నాన్ని అపకరించి కొన్ని లక్షల ఖరీదైన రత్నము, ఒక ముత్యము 4 రూపాయలు, అలాంటి ముత్యాలు ఎన్నో వస్తాయి రత్నానికి. అది తెలియని బిచ్చమ్మ ఇచ్చి వెళ్ళిపోయినది. ఇక్కడ ఇంటికి తెచ్చి బాగా వంట చేసుకుని ఫోన్ చేశారు. ఇక దినదినము ఖర్చులు డబ్బు లేనప్పుడల్లా గొడ్డలితో బెదిరిస్తున్నాడు. ఒక రత్నం ఇస్తే తెచ్చి షావుకారికి ఇస్తున్నాడు. ఈ షావుకారి గుగ్గిళ్ళు అమ్మటం మానేసి రత్నాల

బిచ్చమ్మయ్యని, ఓయమ్మో ఇంకేమున్నది రోజుకో రత్నంతో ఎందుకు? రాజ్యానికి రాణిని అవుతాను అని చెప్పి తీగల బుట్ట చేసి అది భర్తకిచ్చి అడవిలోకి వెళ్ళి రాజహంసను తీసుకురా, లేదంటే నీ గుట్టు తీసుకెళ్లి రాజుగారికి చెబుతాను. నీకు ఎలాగా శిరక్షేదన తప్పదు. ఆ మాట విన్న గురవయ్యవోసే దుర్మార్గురాల, అన్నం పెట్టే కన్న తల్లి మన కడుపు భోజనం పెట్టి పోషిస్తున్నది. అలా

ఏమున్నది రాజహంస, తెల్లని పక్షి చూస్తే బిచ్చమ్మ, అదేమిటని దగ్గరకు వచ్చాడు, ఏమిటి తీసుకెళ్తున్నావు? నాయన ఇది రాజహంస, నాన్నగారి పుండుకు కట్టు కట్టాలి మెత్తగా నూరి. ఆ మాట విని మా బాలుడు ఆలోచించి చక్కని పక్షి ఏడుస్తున్నది, ఈ పక్షి ఉసురు మాకెందుకు అని చెప్పి, అయితే నాకిచ్చేయి, నువ్వు ఇంటికెళ్ళి మంచి బట్టలు వేసుకునిరా.

తెలుసు కదా నీ గురించి, నాయనాయిక బాగున్నదని చెప్పి ఈ విధంగా రాజహంసనమ్మ మీ నాన్నగారికి చెప్పిరా. మన ఊరు వెళ్ళిపోదాము, నాయన మీ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఆ మాట విన్నా ఒక రత్నమాల అన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎన్నాళ్ళు ఉన్న అత్త ఇంటికి తప్పదు, నేను ఆ పక్షి మీద కూర్చొని మా మామగారింటికి వెళతానగా, వాళ్ళందరూ సారెలు చీరలు నగలు పెట్టగా రాజహంస కళ్ళ చూసి, నాయన ఇవన్నీ ఏమి అవసరం లేదు, ఒక నీ భార్యని తీసుకొని వస్తే నా ఈపుల మీద కూర్చోబెట్టుకొని మీ రాజ్యానికి వెళదామనగా, అలాగంటే మామగారు అత్తగారు ఒప్పుకోటలేదు. పక్షి ఎలాగూ ఏ సముద్రంలో పారవేస్తుందో ఎలాగా పక్షిని నమ్మి ఎలా కూతుర్ని పంపిస్తాము. ఆ మాట విన్న రాజహంస, నాయన అందరూ నిద్రపోతుండగా రాత్రిపూట తీసుకురా.

పుండు మందులు అమ్మే ఆ చంద్రశేఖర్ను ఎలాగైనా తీసుకురమ్మా. అందరూ వచ్చి అడగగానే ఇక్కడ రాజహంస నాయన ఇంకా టైం సరిపోయింది, మీ నాన్నగారు పుండు బాగా అవ్వకపోతే ఆయన ప్రాణాలు వదిలి చనిపోతాడని. పక్కన పక్క రాజహంస తన రెక్కల

పోట నుంచి గుప్పునా దూకాడు, చీరంతా పరిగెట్టి తిరిగాడు, మందుల పిల్లవాడిని వెత్తుకొని ఎన్నాళ్ళకి నాకు సంతోషం.

తీసుకొచ్చావని చెప్పి సంతోషంగా ఉన్నాడు. విధంగా అమ్మ రాజహంస నా కొడుకు నీ కళ్ళ ముందే పెళ్లి చేస్తాను, వచ్చి తలంబ్రాలు వెయ్యమని నా కుమారుణ్ణి కచ్చీరికు తెచ్చి పెళ్లి చేసి రాజుల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి

ఉండిపోయారు. ఇక్కడ ఇక మంత్రి గారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల్ని కన్నబిడ్డలా చూస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆహా అమ్మా, రాజహంస పుణ్యక.

వినింతవరకు జానపద రంజని. కార్యక్రమంలో రాజహంస తంబుర కథ విన్నారు శ్రీమతి వీర్నాల వెంకటలక్ష్మి అండ్ బృందం, వంతలు శ్రీమతి మిరియాల తిరుపతమ్మ మరియు శ్రీమతి మిరియాల శ్రీదేవి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో లిజనర్స్, మీ రోజు ఎలా సాగినా ఈ క్షణం నుంచి కాస్త మ్యూజిక్తో, కాస్త మస్తీతో, ఇంకాస్త మంచి మాటలతో మార్చేద్దాం. మీ చెవులకు వినిపించే ప్రతి బీట్లో, మీ మనసుకు చేరే ప్రతి మాటలో మీతోనే మీ ఆర్చే. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కార్యక్రమం మధురమే సుధాగానం. అలనాటి ఆణిముత్యాలను ఈ సమయంలో వినాలి, వినిపించాలి అంటే వెంటనే నాకు మెసేజ్ చేసేయండి వాట్సాప్ ద్వారా. మరి పాట పేరు, ప్రాంతం పేరు, మరి ఏ పాట కావాలి అనేది చిత్రం పేరు నాకు టైప్ చేసి ఎక్కడి నుంచి పంపిస్తున్నారో క్లియర్గా పంపించండి. ఎందుకంటే చాలా చాలా అంటే మీ పేరు ప్రాంతమే రాస్తున్నప్పుడు పాట మిస్ అవుతుంది, లేదంటే ప్రాంతం వస్తున్నప్పుడు మీ పాట మిస్ అవుతుంది. కాబట్టి క్లియర్గా మీకేం కావాలి అనేది మీ పాట పేరు, సినిమా పేరు, మీ పేరు, ప్రాంతం పేరు, ఇది లైన్ అన్నమాట. సో క్లియర్గా విన్నారు కాబట్టి మీకు వెంటనే మెసేజ్ చేసినట్లయితే అలనాటి పాత చిత్ర గీతాలను ఈ సమయంలో వినొచ్చు. మరి ముందుగా మనకి మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలుక అనే పాటను మా కోసం ప్లే చేయండి అంటూ చంద్రికారామ్ చరణ్ దిలీప్ బుచ్చిరాజపాలెం నుంచి మెసేజ్ చేశారు ఎన్ఏడి జంక్షన్. తప్పకుండా ఉండి వారి కోసం ఈ పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు చేంజ్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరి గీతాలను చెక్కెరడం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మధుర మిశదగన కార్యక్రమంలో మరి అలనాటి పాత చిత్ర గీతాలను వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు తెలుసు. మరి దాంతోపాటు భారతదేశ నలుమూల విశేషాలను కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక సంస్కృతి, ఆ సంస్కృతికి ఒక ప్రత్యేక నృత్యం. అలాంటి నృత్యాల్లో గుజరాత్ గుండెల్లోంచి పుట్టిన ఉత్సాహం గర్బా. నవరాత్రులు వచ్చాయంటే చాలు, గుజరాత్ వీధుల్లో మైదానాలు రంగులద్దుకుంటాయి. అమ్మవారి సన్నిధిలో వేలాది అడుగులు ఒక్కటై చప్పట్ల తాళానికి సంగీతలయకు వలయంలా తిరుగుతూ సాగే నృత్యమే గర్బా. మరి ఈ గర్బా కోసం చాలా విశేషాలు అయితే మీ గురించి నేను సేకరించాను. మరి ఈ కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, గుండమ్మ కథ చిత్రం నుంచి ఏదైనా పాటను మా కోసం ప్లే చేయండి అంటూ శోభారాణి గారు మురళీనగర్ నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి వారి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం. వింటూనే ఉండండి 102 FM.

ఎస్ ఫ్రెండ్స్, మరి మధురం విసదాగానే కార్యక్రమంలో ఇలాంటి ట్రాక్స్ వింటుంటే ఎలా ఉంది? చాలా బాగుంటుంది కదా. మరి అంత హాయ్ అయిన పాటను మనం విన్నాం. మరి నెక్స్ట్ మన కార్యక్రమంలో మెసేజ్ చేసిన వారు ఎవరు?

అంటే రాజమకటం అనే చిత్రం నుంచి ఏటి ఒడ్డున అనే పాటని మాకోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేశారు బండి కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, సాయి చరణ్ బృందం చిన్న ముంతల నుంచి. తప్పకుండా అండి. మరి అలాగే మనం గర్భా గురించి తెలుసుకుంటున్నాం కదా, గర్భా అనే పదానికి సంస్కృతంలోని గర్భ అనే పదంతో సంబంధం ఉంది. సాంప్రదాయంగా మధ్యలో రంధ్రాలున్న మట్టి కుండలో దీపాన్ని వెలిగిస్తారు, దాన్ని గర్భదీప అంటారు. ఆ దీపం చుట్టూ నర్తించే ప్రతి అడుగు జీవితం, సృష్టి శక్తికి ప్రతీక అన్నమాట. అందుకే గర్భ కేవలం నృత్యం కాదు, జీవితాన్ని జగన్మాత శక్తిగా వేడుకగా జరుపుకునే ఆధ్యాత్మిక సంప్రదాయం. ఇంకా దానికోసం తెలుసుకునే ముందు ఇంకో సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 102 FM. ఎస్, మరి నెక్స్ట్, మరి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా. పాట వింటే భావం గుర్తొస్తుంది, భావం గుర్తొస్తే ఒక పదం గుర్తొస్తుంది. అలాంటి పదమే మన ఈరోజు పదానికి క్లూ అన్నమాట. గెస్ చేస్తున్నారా? కొంచెం కష్టమే.

చప్పట్లతోనే గర్భాలయం మొదలవుతుందన్నమాట. 2 చప్పట్లు 3 చప్పట్లు అడుగులు మాలినా లయ మాత్రం తప్పదు. మట్టిని తాకే ఖాళీ పాదాలు, చేతులతో చప్పట్లు, మనసులో భక్తి మాత్రమే చూస్తూ ఆ సంగీతాన్ని అలవరుచుకొని నేర్చుకొని చేసే ఈ నృత్యమే ఈ గర్భ అన్నమాట. అలాగే సాంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిలు వేసే ఆ డ్రెస్ కోడ్ని చనియా చోలి అంటారంట. అది అద్దాలతో రంగురంగుల బట్టతో కలిసి ఉంటుంది. అలాగే అబ్బాయిలు కెడియా పైజామా వేసుకొని చక్కగా అందంగా కనిపిస్తారు. మరి ఈ దుస్తులు వేసుకున్నట్లయితే గర్భ మొదలైనట్లే అని అంటారంట. సో ఇంకా దానికోసం తలుసుకునే ముందు మరి నెక్స్ట్ సాంగ్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దామా. మా కోసం పూజా చిత్రం నుంచి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనే పాటను మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేశారు కె సత్యారావు గారు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తుంపాల నుంచి. తప్పకుండా అండి, మరి ఇప్పుడు వారి కోసం ఈ పాట.

నాం కదా, చాలా మందికి నాలోనే ఒక సందేహం ఉంటుంది. అదేంటి అంటే, గర్భాకి దాండియాకి ఒకటేనా అని కదా. అస్సలు కాదంట. గర్భాలో ప్రధానంగా చప్పట్లు, చేతి కదలికలు, లయబద్ధమైన అడుగులు ఉంటాయి. కానీ దాండియాలో చేతిలో రంగురంగుల కర్రలు ఉంటాయి. ఈ కర్రలను లయబద్ధంగా ఒకదానితో ఒకటి తాకిస్తూ జంటలుగా సమూహంగా నృత్యం చేస్తారు. అందుకే చప్పట్లతో సాగే ఉత్సాహాన్ని గర్భ అంటారు, కర్రల తాళంతో సాగే సందడిని దాండియా అంటారు. అంతేకాకుండా 2023లో గర్భకు గుజరాత్ యునెస్కో మానవాళి యొక్క అమృత సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చారు. అంటే ఇది కేవలం గుజరాత్ గర్వం కాదు, భారతీయ సంస్కృతికి ప్రపంచ గుర్తింపు. ఇది ఈనాటి గర్భ నృత్యం యొక్క విశేషాలు. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన ఎవరు అంటే, అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుంచి సిపాయి అనే పాటను మాకోసం ప్లే చేయండి అంటూ జి అశోక్ ఫ్రమ్ కంజురపాలెం నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి ఈ పాటతో మన ప్రోగ్రాంని కంక్లూడ్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం. వింటూనే అనండి 102 FM.

0: మరికొద్ది క్షణాల్లో ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: వాళ్ళ ఎగ్జాక్ట్లీ మీట్ ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరికి దాల్చేకరెడ్డి మాలికించు ఆనందించు అందరికి పంచు. ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న కార్యక్రమం సరదాగా కాసేపు. మరి ఈ సరదాగా కాసేపులో మరి ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఏంటి అంటే, వినాయక చవితి వచ్చేస్తుంది అంటే చాలు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తాయి కదా. అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ ఈ పండుగ వేరే లెవెల్. 5 సంవత్సరాల నుండి పన్ను ముసలి వరకు ఇష్టపడే పండుగలో ఏది అంటే ఈ పండుగని చాలామంది చెప్తారు. ఆ పందిరి కట్టడంలో అందరూ ఇంజనీర్లు అవుతారు కదా. ఒకరు కర్ర పట్టుకుంటారు, ఇంకొకరు తాడు పట్టుకుంటారు, ఇంకొకరు సలహాలు ఇస్తారు, చివరికి పందిరి ఎలా నిలబడిందో ఆ వినాయకుడికే తెలుసు. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా అంటే పందిర్లు వేయడానికి ఇప్పటికీ చాలా ముహూర్తాలు అయితే పెట్టేశారు, కర్ర అయితే పెట్టేశారు, చాలా చాలా స్టార్ట్ అయిపోయాయి. మరి ఏంటి ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఏంటి అంటే, మరి ఆ సరదాగా చాలా సేపు అంటే ఎక్కువగా పందిరిలోని గడుపుతూ ఉంటారు, మరి ఆ టైంలో మీరుండే బ్యాచ్ ఏంటి అంటే ఆ బ్యాచ్ ఏంటి, ప్రసాదం బ్యాచా లేకపోతే మ్యూజిక్, సో డీజే సౌండ్స్ అని లేకపోతే అక్కడ మనం సౌండ్స్ పెట్టి దేవుడికి తగ్గట్టుకు కాకుండా మనకి నచ్చిన ట్రాక్స్ని వినిపిస్తూ మనం చాలా చాలా అల్లరి చేస్తుంటాం, ఆ బ్యాచా లేకపోతే డ్యాన్స్ బ్యాచా లేకపోతే డెవోషనల్ బ్యాచా. సో ఈ ఫన్నీ క్వశ్చన్ మీద మాట్లాడాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి 0891-272-7278 and 272-7277కి. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో. ఓకే, హలో,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాకుళం జిల్లా ఆమనగారు నుంచి సువారి మురళి మేడం.
0: ఓకే మురళి గారు, టాపిక్ విన్నారా?
1: విన్నాను. నేను వినాయక చవితి ఒక 40 ఏళ్ల క్రితం మా బ్యాచ్ లో నేను ఈవెంట్ మేనేజర్.
0: ఓ వావ్.
1: అన్నిటినీ డీల్ చేసేవాడిని నేను.
0: ఓకే.
1: ఇప్పుడు కూడా మా వీధిలో మణింగ్ వారి వీధి జీతం ఉంది, అందులో మా చిన్న అబ్బాయి ప్రసాదం బ్యాచ్ ఉంటాడు, ప్రతిరోజు వాడే ప్రసాదం పెడతాడు.
0: ఓకే సూపర్ అన్నమాట.
1: ఇంట్లో గొడవ పడి కూడా వెళ్తుంటాడు, ఎంత పని అయినా అదే ముందు అంటాడు.
0: మంచిదే కదా.
1: ఎయిర్పోర్ట్ లో కూడా స్టార్ట్ చేశారు, పంది వేస్తున్నారు, నిన్న స్టార్ట్ చేశారు.
0: సూపర్ సూపర్ అండి. అంటే ప్రసాదం బ్యాచ్ అంటారు అయితే. మరి అక్కడ నుంచే కదా మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది వస్తుంటాయి. సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఆ ఆనందం నాకు కనిపిస్తుంది, అంటే ఆ మాటల్లోనే వినిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆ టైంలో నేను చేసేవాడిని ఇప్పుడు నా కొడుకు చేస్తుంటే చూసి ఇంకా హ్యాపీ అవుతున్నానని క్లియర్గా చెప్తున్నారు. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే ఏం చేయాలి, ఈ అల్లర్ పిల్లకి కాల్ చేయాలి. మరి నెక్స్ట్ నెంబర్, హలో,
2: గుడ్ ఈవినింగ్, నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధా గారు చాలా జోష్ గా ఉన్నారు. యా చాలా బాగున్నాను.
2: జోష్ గా ఉంటాను నేను.
0: ఓకే, మరి రాధా గారు ఏం చేస్తూ ఉంటారు, ఏ బ్యాచ్? మరి రాధా గారు,
2: నేను బ్యాచ్ అంటే పాటలే, భజన పాటలు పాడుతూ ఉంటాను.
0: ఓకే.
2: ఇంకా వినాయకుడు పెట్టారంటే ఇంకా పిల్లలు అలా పిలుస్తూనే ఉంటారు, ఆంటీ మీరండి, ఆంటీ మీరండి అని.
0: చక్కగా పాటలతో అందరినీ ఎంటర్టైన్ చేస్తారన్నమాట.
2: చిన్నపిల్లని అయిపోతాను ఈ వారం 10 రోజులు అక్కడే.
0: సూపర్ సూపర్.
2: భగవంతుడు దర్శనం చేసుకుని అలాగా

0: పిల్లలకి ఏదో హెల్ప్ చేసుకుని అలాగే అక్కడ ఉంటాను.
1: సూపర్. మరి ఈ ఇయర్
0: నాకు
1: కూడా అలాగే
0: సంక్రాంతి
1: ఘనంగా పాడేయండి, అందరికీ
0: చూస్తాను.
1: వినిపించేయండి.
0: థ్యాంక్ యూ,
1: ఓకేనా?
0: థ్యాంక్ యూ
1: ఓకే, థ్యాంక్
0: చూస్తాను.
1: యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా మాట్లాడాలి కదా. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారు మాట్లాడేస్తాను అంటున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే,
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
1: ఓకే అండి, చెప్పండి.
2: అయితే మా ఊరు రాటమూర్తం అయిందండి, మా పిల్లలంతా ఏకమై 10 మంది కలిశారండి. అంటే 10 సంవత్సరాలు ఆగాను అనుకోండి. మరి రాటమూర్తం అయింది, కాకపోతే దగ్గరలో 3 రోజులు సెలవులు ఉన్నాయి కదా, పిల్లలకి సెలవు ఉంది కదా, ఏదో పండగ ఆదివారం సెలవులు ఉంటే ఈ సెలవుల్లోనూ మిగతా పని పూర్తి చేస్తామండి.
1: ఓకే, మరి మా నాగేశ్వర గారు ఆ టైంలో ఏది ఎక్కువగా బిజీగా ఉండేవారు? ఏ బ్యాచ్? ప్రసాదం బ్యాచ్ లేకపోతే?
2: లేదు, మాది భజన బ్యాచ్ అండి.
1: భజన బ్యాచ్. ఓకే,
2: కూర్చొని భజన చేయడమేనండి.
1: తప్పగా చేసేస్తారు ఇంకా.
2: ఓకే
1: ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా మంది చాలా హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ అయితే నాతో షేర్ చేసుకుంటున్నారు. మరి ఇంకో కాలర్ అయితే తీసుకుందాం, వారితో మాట్లాడి మనం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేద్దాం. హలో హలో. ఓకే ఇయర్స్ ఫ్రెండ్స్, మరి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఏం చేయాలి? వెంటనే కాల్ చేయాలి. బ్యాట్ మీ అందరికన్నా ఒక బ్యూటిఫుల్ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఎస్ రైన్స్ వై ట్రాక్ ఫ్రమ్ ద మూవీ హో బేబీ నుంచి విన్నాం కదా. మా నెక్స్ట్ కాలర్ మాట్లాడతాం. హలో,
1: నమస్తే నమస్తే అండి. బాగున్నారనే?
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కాసరగూడి సత్యరెడ్డి అండి.
0: సత్యరెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నారండి. జ్యోతి గారు
0: ఓకే.
1: కదండి.
0: ఏంటండి?
1: జ్యోతి గారు అనుకుంటున్నారండి. గాయత్రి గారు తెల్లదు.
0: ఓకే, పర్వాలేదు. టాపిక్ విన్నారా?
1: విన్నామండి.
0: మాట్లాడండి.
1: మీకు రేపండి కృష్ణాష్టమి శుభాకాంక్షలండి.
0: థ్యాంక్ యూ. మీకు కూడా
1: 14వ తారీఖు శనివారం సోమవారం వినాయక చవితి శుభాకాంక్షలండి.
0: థ్యాంక్ యూ అండి. చెప్పండి, టాపిక్ మాట్లాడద్దాం.
1: నాకు సినిమాలు పిచ్చి, ప్రసాదాలు పిచ్చి. అప్పుడైతే మా చిన్నప్పుడు అయితే నాటకాలు వేసేవారండి. నాటకాలు, బుర్రకథలు, సినిమాలు చాలా బాగున్నాయి. ఆ రోజు అయితే బాగున్నాయి అనుకుంటున్నామండి. ఇంకా
0: అవునా? ఓకే, అయితే ఎక్కువ ప్రసాదాలు. హలో హలో, ఓ ఐమ్ సో సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. కొంచెం తెలుసు కదా, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడదాం. మరి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
2: హలో, హాయ్ మేడం.
0: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు నాగరాజ్ మేడం, తాడేపల్లి నుంచి కాల్ చేస్తున్నా.
0: ఓకే నాగరాజ్ గారు, టాపిక్ విన్నారా అండి?
2: మేడం.
0: ఓకే చెప్పేయండి. మరి మీ బ్యాచ్ ఏంటి?
2: మా బ్యాచ్ అయితే పాటలు ఆడటం, డాన్స్ చేయడం మేడం.
0: ఓకే, రెండు అనమాట, రెండు బ్యాచెస్ కవర్ చేస్తారు. ఓకే
2: మేడం, మంచి మంచి పాటలు ఆడతాం మేడం. నేను
0: ఇప్పుడు అసలు
2: పిల్లలందరూ వచ్చి డాన్స్ చేస్తారు,
0: తగ్గదు అనమాట అయితే.
2: అవును మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇలా జోస్ఫుల్ గా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ కాలర్ నేను అంతకన్నా మాట్లాడతాను అంటున్నారు, వారితో మాట్లాడదాం. హలో
3: హలో, నమస్తే గారు. బాగున్నారా?
0: నమస్తే, నేను చాలా బాగున్నాను. కొంచెం మన రేడియోకి, కొంచెం టీవీకి కానీ దూరంగా వచ్చినట్లయితే మీ వాయిస్ చాలా చక్కగా వినిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ. హలో, అయ్యయ్యో, నేను ముందుగానే చెప్తున్నాను కదా, కొంచెం అంటే మన సిగ్నల్ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, చాలా క్లమ్సీగా ఉంటాయి. సో వాయిస్ బేస్ అనేది కూడా అలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో అందుకని కంటిన్యూస్లీ కాల్ అనేది కట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
4: హాయ్ కావ్య.
0: హాయ్ వాసవి గారు, రైట్? ఓకే, మరి వాసవి గారు ఏం చేస్తుంటారు, ఏ బ్యాచ్కి చెందినవారు?
4: ఇంతకు ముందు అయితే
0: ప్రసాదాలు వచ్చానా? ఏంటి, ఏ ప్రసాదం బాగా ఇష్టం మీకు?
4: కాదు కాదు, అందరూ ప్రసాదాలు ఇస్తే తీసుకునే బ్యాచ్ అనమాట.
0: ఓకే,
4: ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మా అంటే ఈవిన్ కాలేజ్ టౌన్ గన్నేరు వీధి అనమాట, రామానంద గారు. అక్కడ మాది ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ సండే రాత వేసారమ్మన్నారు. నేను ఆ రాతకి పసుపు రాయడం, మామిడి కొమ్మలు కట్టడం అంత ఎక్కువగా ఫస్ట్ టైం నా జీవితంలో, 40+ నా ఏజ్, ఫస్ట్ టైం నా జీవితంలో.
0: నాకు తెలిసిపోతుంది మీ ఫీలింగ్స్, అందుకనే నేను అడుగుతాను అనమాట, ఇవన్నీ రప్పించడానికి కోసమే.
4: చాలా హ్యాపీ అనిపించింది అమ్మా, నాకు ఎంత ఆనందం ఉంటుందో. చాలా చాలా రోజులకి ఇదే ఫస్ట్ టైం చేయడం కదా.
0: నెక్స్ట్ వీక్ ప్రసాదం పంచేయాలి.
4: ఓకేనమ్మా,
0: నేను వచ్చేస్తాను ఆ రోజు. ఓకేనా? మనం ఇంకొక కాలర్తో మాట్లాడేసి చక్కగా పాట అయితే వినేద్దాం. హలో
5: హలో, గుడ్ ఈవినింగ్. నా గోపి, మల్కాపురం ఏరియా, దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే అండి, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాను. మెల్లిగా మాట్లాడచ్చు.
5: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి.
5: అయితే మేడం, ఇచ్చిన టాపిక్ చాలా బాగుంది. మరి నాకైతే కనుక ఇంకా వినాయక విగ్రహాన్ని పెట్టేసిన తర్వాత ఆ ఈవినింగ్ టైం నుంచి చూసారా, డబ్బాలు కాలివి, ఆ నూనె డబ్బాలు కాలివి చూసుకుంటాను మేడం. దానికి తగ్గ కర్రలు, చిన్న కర్రలు పట్టుకుంటాను.
0: ఓకే, మ్యూజిక్ బ్యాచ్ అన్నమాట.
5: దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ నేనే.
0: ఓకే, కంపోజింగ్ కూడా చేసి
5: 55+ నాది అయింది. పిల్లల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుంటాను, మీకు నచ్చినట్టు పాడండి రా బాబు, నాకు నచ్చినట్టు కొడతానని చెప్పి చాలాగా డబ్బాలు చెబడేస్తాను అనమాట.
0: సూపర్ అయితే మరి
5: చాలా బాగా చేస్తాం.
0: ఈసారి అస్సలు మిస్ అవ్వద్దు, ఇంకా చాలా మారు మ్రోగిపోవాలి.
5: మరి డబ్బాలు డబ్బాలు దొరకడమే లేదు మేడం, పత్రాలు చేసేస్తాను.
0: అమ్మో, శబ్ద కాలుష్యం ఎక్కువ అవ్వకూడదు.
5: అది మరి తప్పదు, మరి చేసిన 5 రోజులు మరి దాన్ని మొదలకూడదు ఇంకా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ
5: మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఎస్ ఫ్రెండ్స్, మరి మీ ఫీలింగ్స్ ని కూడా మాతో పంచుకోవాలి, అందరూ వినిపించాలి, అందరికి వినిపించాలి అనుకుంటే ఏం చేయాలి? ఈ నెంబర్కి కాల్ చేయాలి, 08912727288 and 2727244. ఈ పాట తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేద్దాం. వింటూనేనండి 102 FM.

0: ఎస్ రెయిన్స్ మీరు వింటున్నారు 102 FM. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫన్నీ క్వశ్చన్తో మనం కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్. మరి వెంటనే కాలర్స్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి, టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం. ఫస్ట్ చందాల దీవెన వసూలు చేసేవాడిని, నెక్స్ట్ చందాల ఇది ప్రసాద్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు.
0: ఓకే, అక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ ఓకే ఫుడ్ డిపార్ట్మెంట్ కి వచ్చేసేవారన్నమాట. సూపర్ సూపర్ అయితే, థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ నుంచి ఇలాంటివి మనకి ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నా సరే, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నా, లేకపోతే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అవ్వాలన్నా, మన వినాయక చవితి నుంచే మొదలవుతాయి అన్నమాట అందరికీ. నేనైతే అలాగే ఫీల్ అయ్యేదాన్ని. మరి నెక్స్ట్ కాలర్ నేను చెప్పేస్తాను అన్నారు, వారి మాటలో వినేద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవెనింగ్ అండి. బాగున్నారా? ఖాయం మేడం గారు,
0: నేను చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? చిన్నారావు. ఓకే చిన్నారావు గారు, విన్నర్ అయితే మరి మాట్లాడండి.
1: ఎందుకంటే నేను ముందు తండ్రి గట్టిగా ఎంత పెద్దగా వచ్చిన మా వినాయకుడికి ఎక్కడికి వెళ్ళకూడదు, తడగకూడదు,
0: చిన్న చుక్కు కూడా పడకూడదు అనమాట.
1: చిన్నకు తెలిసింది అనుకోగా మన వినాయకుడు మన ఎందుకంటే తెలియాలి, కప్పలేము కదా, ఇన్నే ఏ గుడ్లేదు కప్పలేము వినాయకుడిని. ఎప్పుడు కూడా పరసం గాలి ఏది తగలకూడదు,
0: తండ్రి
1: గట్టిగా ఉండాలా, మనం చేసే దేవుడు భక్తి కూడా గట్టిగా ఉండాలా, మనం ఇద్దరు జాగారం చేద్దాం అని ముందు ఉంటాను మాకు.
0: ఓకే అండి, సూపర్ అయితే. ఎస్, ఇలాంటివి షేర్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మరి చెప్పు, చిన్నారావు గారు చెప్పారు కదా గట్టిగా కడదామని. అవును, వర్షాలు వచ్చినా రాకపోయినా మనం గట్టిగానే కట్టాలి. మరి నెక్స్ట్ కాలర్ మాట్లాడేద్దాం. హలో
2: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కంటిన్యూస్లీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, అది నా వల్ల కాదు, మీ వల్లే. కొంచెం సిగ్నల్ ఉన్న పాయింట్కి వచ్చి మాట్లాడుకున్నట్లయితే, ఐ మీన్ చేసినట్లయితే మన సిగ్నల్ అన్ని అందుతుంది, ఇలా డిస్కనెక్ట్ అయితే అవ్వదు. ప్లీజ్ కొంచెం చూసుకోండి. మరి నెక్స్ట్ కాల్. హలో,
3: నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రమణాపల్లి.
0: ఓ రమణ గారు,
3: ధన్యవాదాలు.
0: బాగున్నారా?
3: చాలా చాలా బాగున్నా. అయితే నాకు 15 రోజులు నేను నిద్ర వినాయకుడు, ఎందుకంటే పొద్దున్న 5:30 వస్తాను, అక్కడ క్లీన్ చేసి ఒక అరిటాక్ తీసుకొచ్చి ఎక్కడ తమ్ముతో వాటర్ పెట్టి పువ్వులు, మాకు రైతు వారు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి చెప్తాం అరిటాక్
0: క్లీనింగ్ సెక్షన్ లో మీరు ఉంటారన్నమాట.
3: బాగా ఇదిగా చేస్తాను, నైట్ 11 అయిపోతుంది అన్ని మళ్ళీ, ఎందుకంటే మాకు సాయంత్రం పూట అంటే ఇక్కడ మా వినాయకుడి గారు ఏంటంటే ఎక్కువ మహిళలు ఉంటారు, మా ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారు, పిల్లలు మేము కుర్చీలు వేసుకోవడం మేమే తీసుకోవాలి, మేము మాక్సిమం 70 కుర్చీలు వేస్తాం.
0: చాలా చక్కగా అన్ని
3: ఆయనకి సేవ అంటే గొప్పగా చెప్పుకుంటే ఏమంతా అదే సేవ.
0: సూపర్ సూపర్ అయితే థ్యాంక్ యూ,
3: ధన్యవాదాలమ్మా.
0: థ్యాంక్ యూ అండి. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి? 08912727244 and 27272888కి కాల్ చేయండి. మరి ఈ లక్కీ కాలర్తో మాట్లాడి మంచి సాంగ్ అయితే వినేద్దాం. హలో హలో, ఓకే హలో
2: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: శుభ సాయంత్రం, కనిసూరు డాబగంజ్ ఫ్రాన్స్ మాట్లాడుతున్నామా.
0: ఓకే చెప్పండి.
2: మన పందిరి కర్రలు అవి సాయం చేసడం, పాటలు పాడుకోవడం ఉండేవారమ్మా, మంచిగా శ్రద్ధగా ఉంది.
0: ఇప్పుడు కూడా చేసేయండి, సరేనా? ఓకే. ఎస్ ఫ్రెండ్స్, మరి ఒక టైం మనకి 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది, సో కాలర్స్ అయితే కంటిన్యూస్లీ కాల్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మరి కాల్ కట్ అయిందని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ మనకి 30 మినిట్స్ ఇంకా ఉంది కాబట్టి మళ్ళీ ట్రై చేయండి, తప్పకుండా కలుస్తుంది. మీ జ్ఞాపకాలని, మీ ఉన్న ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్లాన్ వేసుకుంటారు కదా, అవి కూడా నాతో చెప్పచ్చు, షేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే ఈ వండర్ఫుల్ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేద్దాం. వింటనే ఉండండి 102 FM.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం.

0: వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ షో సరదాగా కాసేపు కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం. ఇష్టపడవాలి చెల్లూరు, నా పేరు గోవింద్ అండి.
0: ఓకే గోవింద్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు, మీరు మొట్టమొదటి హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి. మరి టాపిక్ విన్నారా?
1: విన్నాడు మేడం.
0: మరి ఏ బ్యాచ్
1: అదే
0: మీరు?
1: మామూలుగా మా ఇంటి దగ్గర ప్రసాదం అది చేసి దేవుడికి పంపిస్తూ ఉంటాం. మా చిన్న అబ్బాయి మొత్తం అంతా ఆర్గనైజింగ్ అంతా మా చిన్న అబ్బాయి లాంటి కురోళ్ళు, ఒక 20 మంది అంత మంది ఉండి మొత్తం అంతా మా ఈడంతా కూడా వెళ్ళి చూస్తారు అన్నమాట. మొత్తం అంతా కూడా మా పెద్ద అబ్బాయి వెళ్ళదు కదా, మా చిన్న అబ్బాయి ఇంకా 15 రోజులు కూడా అక్కడే ఉంటాడండి. ఇంకా
0: ఓకే, ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ అంటారన్నమాట, సో అక్కడే ఉండిపోతారనమాట. సో మీ బాధ్యతలన్నీ చిన్న అబ్బాయికి ఇచ్చేసారు.
1: అవును మేడం,
0: సూపర్
1: అవునండి,
0: సూపర్
1: అవునవును.
0: అండి, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎగ్గేన్ అండి, ఎగ్గేన్ అవుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాను, మళ్ళీ కాల్ చేయని. హలో హలో హలో,
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అడిపిల్లి.
0: ఓకే చెప్పండి.
1: మేము అప్పుడు రోజు చెప్పి రోజు సినిమాలు కలర్ సినిమా వేసేవాళ్ళం అండి. మరి వినాయక చవితి వచ్చిందని మాత్రం 9 రోజులు కూడా మేము సంబరాలుగా ఉండేవాళ్ళమి. మామూలు లాస్ట్ రోజు కూడా పొద్దు మాత్రం దేవుడితో తిరుగుతూ ఉంటాం.
0: మరి మీరు ఏ బ్యాచ్? డాన్స్ బ్యాచ్? ఓహో, ఓకే,
1: ఆర్గనైజేషన్
0: అన్నమాట. సో ప్రతిరోజు మూవీస్ వేసేస్తారు.
1: వేసేస్తారు. లాస్ట్ రోజు 4 హీరోలు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. ఈ 4 హీరోలు పెట్టుకుంటూ పొద్దున్న వాళ్ళు డాన్స్.
0: అగ్ర హీరోలే, మంచి అగ్ర హీరోలు ఎంచుకున్నారు.
1: అప్పుడులోనూ జనాలు కూడా అలా చూసేవాళ్ళండి మా ఊళ్ళో అయితే.
0: మరి ఇప్పుడు చేయడం లేదా?
1: ఇప్పుడు మా కుర్రాళ్ళు కుర్రాళ్ళు మరీ మాకంటే అదరగొడేస్తారు.
0: మరి ఈసారి కూడా అదరగొట్టాలి.
1: మరి కదా,
0: థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా నాతో షేర్ చేసుకోవాలనుకునే ఏం చేయాలి? 0891-272-7244 అండ్ 272-7288కి కాల్ చేయండి. మరి నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్, కాల్ చేసి లవరేజ్ పర్వాడ.
0: ఓకే లవరేజ్ గారు చెప్పండి.
2: పూజ చేసినప్పుడు శ్లోకం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం, ఆ శ్లోకం నేనే పఠిస్తానండి మొత్తం.
0: ఓకే, మీరు డివోషనల్ గా డిపార్ట్మెంట్ లో కూర్చుని పోతారనమాట పూర్తిగా దేవుడితో. సూపర్ అండి, సూపర్. ఓకే అండి, బాయ్. ఎస్ ఫ్రెండ్స్, మన ప్రసాదాలు బ్యాచే కాదు, ఇలా డివోషనల్ బ్యాచ్ కూడా ఉంటారు నాకు తెలుసు, అందుకనే మీ గురించి ఈ ఫన్నీ క్వశ్చన్ అనేది అడిగాను. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, ఓకే, కంటిన్యూస్లీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మనం సిగ్నల్ ఉన్న పాయింట్ మీకు తెలుసు ఎక్కడ ఉంటుంది, అంటే ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు అనే ప్లేసెస్ అయితే మీకు బాగా తెలుసు కాబట్టి అక్కడికి వచ్చి కాల్ కనెక్ట్ చేసినట్లయితే తప్పకుండా అవుతుంది. మీరు చక్కగా మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని, మీ జ్ఞాపకాలన్నీ నాతో షేర్ చేసుకోవచ్చు. మరి మీ అందరి కోసం సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జై చిరంజీవా.

0: వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM సరదాగా కాసేపు కార్యక్రమంలో. మరి కాలర్స్ అయితే లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో, ఓకే. చాలా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను. కొంచెం సిగ్నల్ ఉన్న పాయింట్కి వచ్చి మాట్లాడుకున్నట్లయితే చాలా సిగ్నల్ అనేది దొరుకుతుంది, అండ్ మీకు కూడా మీ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. హలో,
1: హలో భవ్య, నవ్య, కావ్య, శ్రావ్య, కవ్య గారు.
0: నన్ను ఇన్ని విధాలుగా ఎవరు పిలవలేదండి. ఎవరు
1: బాగున్నారా?
0: మాట్లాడుతున్నారు? చాలా బాగున్నాను.
1: నాది ఏ టైప్ అంటే, నేను షాప్ లో హాయిగా భక్తిగా వినాయకుడిని పూజించుకుంటాను నా షాప్ లో, తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను. ఆ తదుపరి నేను ఎక్కువ 4-5 ఊర్లు తిరుగుతాను కాబట్టి, ఏ ఊర్లో ఎక్కడ బాగా ఉన్నది, ఏ ఊర్లో పెద్ద విగ్రహం ఉన్నది, లేదా ఏ ఊర్లో లైటింగ్ బాగుంది, పెద్ద కాలక్షణం ఎక్కడ బాగోలేదు, ఎక్కడ బాగుంది, ఇవన్నీ చెక్ చేసుకుని
0: మొత్తం
1: హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట.
0: ఓకే, సూపర్ అన్నమాట. మంచి జాబ్ అయితే ఎంచుకున్నారు ఈ టైంలో. ఎస్, సూపర్ కదండి. మరి మీరు కూడా ఈ ఫన్నీ క్వశ్చన్ మీద నాతో మాట్లాడాలి అనుకుంటే మరి ఏం చేయాలి? వెంటనే కాల్ చేయాలి 0891-272-7288 and 244కి కాల్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. కావ్య గారు,
0: గుడ్ ఈవినింగ్. ఎవరు?
1: మీ వాయిస్ బాగుంది, మీ నవ్వు బాగుంది.
0: థ్యాంక్ యూ అండి. మరి టాపిక్ విన్నారా?
1: విన్నానండి.
0: చెప్పండి.
1: అప్పుడు మేము చేసేప్పుడే నా సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ అండి.
0: ఓకే,
1: చేసిన 9 రోజులు కూడా ఇంటి దగ్గర పడుకున్నాను కదూ, పన్నిట్లోనే పడుకునేవాడిని.
0: ఓకే, సో ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారా మరి ఈ ఇయర్?
1: ఇప్పుడు లేదు, ఇక్కడ పిల్లలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాను.
0: సూపర్ సూపర్ అయితే, థ్యాంక్ యూ.
1: నా పేరు ఇస్తారా అండి? జగన్నాథ్ కొండ కాల్ చేస్తున్నాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరు తీసుకుంటూ ఉండారనమాట ఆ టైంలోని. మరి ఈ టైం కూడా మీరు కూడా, నేను ఆ టైంలో నేను ఇలాంటి చేసేదాన్ని, ఆ జ్ఞాపకాల్ని మరలా మళ్ళా గుర్తు చేసుకోవాలి అనుకుంటే మీకు ప్లాట్ఫామ్ అనేది ఉంది కదా, సో వెంటనే కాల్ చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఇలాగే మాట్లాడేస్తాను అంటున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో, హలో, హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: సత్యనారాయణ గారు బాగున్నారా?
2: హలో,
0: హలో. ఓకే, నేను చెప్తూనే ఉన్నాను బట్ డిస్కనెక్ట్. ఈరోజు చాలా చాలా కాల్స్ అయితే కట్ అవుతూనే ఉన్నాయి, బట్ మీ అందరి కోసం సూపర్ హిట్ ట్రాక్ అయితే వెయిట్ చేస్తుంది. వింటూనే ఉండండి 102 FM.

0: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం సూపర్ హిట్ ట్రాక్. అయితే కుమారి 21 మరి చిత్రం నుంచి విన్నాం కదా, నెక్స్ట్ కాలర్తో అయితే మాట్లాడదాం. హలో హలో హలో, మాట్లాడరా నాతో, అలిగారా నా మీద? ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఓకే, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేదాం. ఓకే, టాపిక్ విన్నారు కదా, అంటే మనం వినాయక చవితి టైంలోని చాలామంది చాలా బ్యాచ్గా డివైడ్ అయ్యి, ప్రసాదం బ్యాచ్ అని, లేకపోతే మ్యూజిక్ బ్యాచ్ అని, డ్యాన్స్ బ్యాచ్ అని, డివోషనల్ బ్యాచ్ అని, ఇలా ఎప్పుడు అలా బ్యాచ్ వైజ్గా ఉంటుంటాం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మారుతూ ఉంటారు, అలాగే పారంపర్యంగా అలా కొడుకులకి కూతుర్లకి ఇస్తూ ఉంటారని మన లిజనర్స్ అయితే ఈరోజు చాలా షేర్ చేసుకున్నారు. మీరు కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 0891272724 అండ్ 2727288. నెక్స్ట్ కాలర్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు గారు, చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. అప్పేసారా? ఓకే, థ్యాంక్ యూ, చెప్పండి.
1: మా చిన్నప్పుడు వినాయక చవితి పండగ, ఏ పండగ కాదు వినాయక చవితి, 11 రోజులు పెట్టేవాళ్ళండి. కానీ విషయం ఏంటంటే మా చిన్నప్పుడు మాకు ఎంత ఎక్కువ 12 అడుగులు 14 అడుగులు పందిరి వేసేవాళ్ళు, అందరూ కనీసం ఎలా లేదని 300-200 డొనేషన్ వేసుకుని విగ్రహం కొనివ్వాలి. కానీ విషయం ఏంటంటే ఒక్కో రోజు మా వినాయకుడికి అద్భుతమైన వంటలు, ఎందుకంటే మేము మా వినాయకుడు ఆపి మిగతా వినాయకులు అందరికి కోలాటం వేసేవాళ్ళు అండి, గుళ్ళకి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు.
0: ఓకే,
1: ఆ తీసుకొచ్చి మేము కుర్రలు పంచుకుంటే దేవుడికి పెట్టేవాళ్ళు అందరం.
0: ఓకే,
1: ఒక 25 మంది ఉన్నామండి మా బ్యాచ్.
0: సూపర్ సూపర్, అయితే ఒక టీమ్.
1: మా వినాయకుడి అన్ని వినాయకులు అయిపోయిన తర్వాత మా వినాయకుడిని దేబెట్టుకోవాలి.
0: సూపర్, అయితే అందరు వినాయకుల దగ్గరికి వెళ్ళి కోలాటం ఆడేసి అందరు వినాయకుని హ్యాపీ చేసేసి మన వినాయకుడిని సాగనంపేవారు అన్నమాట.
1: అందరికి లాస్ట్ ఉండేటప్పటికి అందరూ కుళ్ళిపోయారు మా వాళ్ళు, ఎందుకంటే ఎన్ని ప్రోగ్రాలు పెడుతున్నారు వీళ్ళు, డబ్బులు ఎలాగొస్తున్నాయి అని.
0: ఓకే,
1: కానీ మాకు అందరు వినాయకుల దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని మా వినాయకుడికి పోగ్రాలు పెట్టేవాళ్ళు.

0: దేవుడే
1: అనాథం గారు
0: కల్పించేశారు
1: చిన్నతనం,
0: అనమాట. అటు
1: చిన్నతనం
0: అలా
1: వస్తే మళ్ళీ భలే ఉంటుంది అండి, కానీ ఏంటంటే రాదు అండి. ఓకే థ్యాంక్
0: వచ్చేస్తుంది,
1: యూ.
0: వస్తుంది కదా నెక్స్ట్ వీక్, చేసేయండి మరి.
1: ఇప్పుడు పెద్దలు అయిపోయాం కదండి,
0: ట్రై
1: అవసరం పెద్దలు
0: చేయండి,
1: ఏమో
0: మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే మొదలు పెట్టారనుకోండి,
1: మళ్ళీ
0: షోర్గా జరుగుతుంది.
1: మళ్ళీ ఏలూరు వెళ్ళి కొత్త పెట్టలు వెళ్ళి అంత పెగరేంటి అవ్వదు ఇప్పుడు అది.
0: ఓకే, ఏలూరులో చేసేవారా?
1: ఏలూరులో చేసేవాళ్ళం కొత్త
0: ఓకే,
1: పెట్ట.
0: ఇప్పుడు వైజాగ్ లో ట్రై చేయండి, బ్యాచ్ చూడండి, మాట్లాడేద్దాం.
1: చూస్తున్నదండి ఇంకా పిల్లలతో ఇంకా అయ్యే చూస్తున్నాం, వాళ్ళు వెళ్ళడం వచ్చి వెళ్ళమని అంతే. ఓకే
0: కోలాటం
1: మేడం.
0: మీరే నేర్పిస్తారా?
1: నేర్పి నీవు అంటే కన్ గురువేండి,
0: ఓకే అండి.
1: మా గురుదేవి ఆయన ఆయన బాగా నేర్పేవారు. మా తమ్ముడు ఆటలు కూడా మేమే నేర్పేవాళ్ళు అండి,
0: సూపర్ సూపర్.
1: పిల్లలు గారి అందరు నేర్పేవాళ్ళు. సరదా అదో సరదా అది.
0: ఓకే అండి, చాలా చక్కగా
1: ఓకే సార్,
0: చెప్పారు,
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ. ఎస్, చాలా ఇంట్రెస్ట్గా ఇలాంటివి చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అన్నమాట, అందులో ఇదొకటి అన్నమాట. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో కవ్య గారు, నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అక్షత్ అండి.
0: ఓకే చెప్పండి, టాపిక్ విన్నారా?
1: విన్నానండి.
0: ఓకే, మరి మీరు ఏ బ్యాచ్?
1: మాదంతా పెండెంట్ డెకరేషన్ అండి, ఇన్నర్ డెకరేషన్ అవుటర్ డెకరేషన్.
0: ఓకే, సో ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారనమాట.
1: మేనేజ్మెంట్ కాదండి, ఓన్లీ డెకరేషన్ వరకే.
0: ఓకే, డెకరేట్ చేస్తూ ఉంటారు.
1: డెకరేషన్ చేస్తూ ఉంటాను, చేయిస్తూ ఉంటాను అందరు.
0: మరి ఇయర్ చేస్తున్నారా? మరి
1: ఇయర్ అవకాశం కుదరలేదండి, వీలైతే చేస్తాను.
0: చేసేయండి, మరి మొదలు పెడితే కదా తెలుస్తుంది.
1: తప్పకుండా చేస్తానండి, థ్యాంక్ యూ. మీ యాంటీ చాలా బాగుంటుందండి.
0: థ్యాంక్ యూ. ఓకే అండి. ఎస్, మరి మీరు కూడా మీ అనుభవాల్ని నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? వెంటనే కాల్ చేయాలి, మరి కాల్తో మాట్లాడి మరి నెక్స్ట్ సాంగ్ అయితే వినేద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: పలకరిస్తున్నా అజయ్. కవి గారు బాగున్నారా?
0: చాలా బాగున్నాను, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సత్యరెడ్డి పసరపూడండి.
0: ఓకే సత్యరెడ్డి గారు, చూసారా లక్కీ కాలర్ మీరు, లక్కీ మీరు. అయ్యో, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది పని చేస్తుంది మొబైల్లో. మొబైల్లో పనిచేస్తుంది, మీరు అది చేసుకున్నారనుకోండి, మీకు ఎలా పవర్ కట్ అయినా సరే మీరు చక్కగా వినొచ్చు ఎక్కడైనా, ఎక్కడి నుంచి అయినా. ఓకేనా? సో చెప్పండి, మరి మాట్లాడండి, టాపిక్ విన్నారు కదా.
2: అయితే గమ్ము చెప్పేస్తారని జనరేస్తున్నారు కదా, మరి అయితే ఇదే చిన్నప్పుడు అయితే 40 సంవత్సరాలు వెళ్ళిపోతున్నప్పుడు అండి. అయితేనే అప్పుడైతే ఎక్కువ ఏది వండర్లో పులిహార పరవాన్నం
0: రకరకాల
2: విషయంలో ఉంటుంది. అదే చిన్నదాం చెప్పలేదు మాకు, మరి అప్పుడు లైన్ లో నువ్వు వాటిండి.
0: ఓకే సూపర్ సూపర్. అయితే
2: అలా ఉండిపోయి సమయం సినిమాలు వేసేవారండి. సినిమా చేస్తే క్షమించడం వచ్చినా వ్యవసాయం వచ్చినా మేము ఏంటిది చెట్టు ఆకులు టైంకాలు ఎగరేస్తున్న వాటి పాటగా.
0: సూపర్ సూపర్ అయితే
2: అర్థం అవుతుంది,
0: మంచి జ్ఞాపకాలే అయితే.
2: మా తొలి పండుగ వినాయక చవితి కదా మరి అన్న
0: కదా, మన తొలి పండుగ వినాయక చవితి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదో మాట్లాడుతున్నారు, కాల్ ఇట్స్ ఓకే. ఎస్ ఫ్రెండ్స్, మరి సుభహి ట్రాక్ అయితే మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం, ఎందుకంటే టైం అయితే టైం అప్ అనమాట. చాలామంది కాల్స్ చేశారు, డిస్కనెక్ట్ అయిపోయింది, ఐమ్ సో సారీ. అండ్ యూట్యూబ్ మీరు కూడా చూసుకోవాలి ముందుగా, అంటే సిగ్నల్ ఉన్న పాయింట్కి వచ్చి మాట్లాడుకున్నట్లయితే చక్కగా మనకు వినిపించేది. మీరు మీ జ్ఞాపకాలు నాతో షేర్ చేసుకోవాలి, కానీ మిస్ అయ్యారు నో ప్రాబ్లం, మరి చాలా చాలా టైం అయితే ఉంది కాబట్టి మీతోనే నేను ఈవినింగ్ వరకు నైట్ వరకు ఉంటాను కాబట్టి సో హ్యాపీగా మనం మాట్లాడుకుందాం. మరి ఈ పాటతో ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం. వింటున్నానండి 102 FM.

వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ ప్రోగ్రామ్ యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి యువవాణి ఈరోజు మన యువవాణి కార్యక్రమంలో మిషన్ లెర్నింగ్ అంటే దానికోసం తెలుసుకుందాం. కృత్రిమ మేధ ఏఐ రాకతో ఏదో ఒక రంగం కాదు, ఏకంగా ప్రపంచమే కొత్త ఉంతలు తీసుకొస్తుంది. ఆ ఏఐకి సంబంధించిన మిషన్ లెర్నింగ్ అంటే ఎంఎల్ ఇప్పుడు ప్రస్తుతం మన నిత్య జీవితంలో భాగంగా మారింది కదండి. స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ వరకు ప్రతి చోట తెలియకుండానే మనం దాన్ని యూజ్ చేస్తున్నాము. గతంలో ఐటీ రంగానికి పరిమితమైన ఎంఎల్ ఇప్పుడు విద్యార్థుల చదువును చాలా ఈజీ చేసేందుకు, ఉద్యోగ అభ్యర్థులకు సరికొత్త అవకాశాలు అందించేందుకు ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం మిషన్ లెర్నింగ్ గురించి తెలుసుకునే ముందు సూపర్ హిట్ ట్రాక్ తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి 102 FM.

0: ఎస్, గలగల బ్యాచ్ అంటూ మన సాంగ్ రంగ మూవీ నుంచి విన్నాం కదా. అండ్ ఇలాంటి ట్రాక్స్ వింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది, మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అండ్ జోస్ఫుల్గా ఉంటుంది. ఈ టైం మరి స్టూడియోలో చూపిస్తుంది 5 గంటల 7 నిమిషాలు. మరి ఇలాంటి ట్రాక్స్ వింటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మరి నేనున్నాను కదా మీ అందరికీ విషయాలన్నీ తెలపడానికి. మరి ఇప్పుడు మనం మిషన్ లర్నింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి అంటే ఏది తప్పో ఏది ఒప్పో మనకు అనుభవాల ద్వారా తెలుస్తుంది. అలాగే కంప్యూటర్లు కూడా ప్రోగ్రామ్ ప్రకారం కాకుండా స్వీయ అనుభవంతో నేర్చుకుంటే ఆ ప్రక్రియనే సాంకేతికంగా మిషన్ లెర్నింగ్ అని పిలుస్తుంటారు. స్పష్టమైన ప్రోగ్రామింగ్ అంటూ ఏదీ లేకుండానే కేవలం మనం ఇచ్చిన డేటా ఆధారంగా అదే సొంతంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, అంచనాలు వేయడం అన్నమాట. ఉదాహరణకు ఒక చిన్నపిల్లాడికి కొన్ని పులుల ఫోటోలు చూపించి ఆ తర్వాత వాటిలాగే ఉండే మరో పులి చిత్రాన్ని చూపితే హే ఇది పులి అని గుర్తుపట్టడమే మిషన్ లెర్నింగ్ అన్నమాట. అయితే ఇక్కడ పిల్లాడు ఆ బొమ్మలను కాకుండా వాటి ఆకారం, హావభావాలు, ప్రవర్తన తదితర అంశాలు, ప్యాటర్న్ని చూసి నేర్చుకుంటాడు. ఈ ML కూడా అదే చేస్తుందండి. మనం ఇచ్చే డేటా లేదా సూచనలతో సొంతంగా రకరకాల ఆల్గారిథమ్స్ని తయారు చేసుకొని నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట. ప్రస్తుతం మన ఫోన్లో వాడుతున్న సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటివన్నీ ఈ పరిజ్ఞానంతోనే పనిచేస్తూ ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, మరి చాలా విషయాలైతే ML గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.
1: Shakalaka baby, shakalaka baby.

వండర్ఫుల్ ట్రాక్ అయితే మనం విన్నాం కదండి. మరి నెక్స్ట్ మనం ఎంఎల్ గురించి తెలుసుకుంటున్నాం, మిషన్ లెర్నింగ్ గురించి. ఐటీలోనే కాకుండా విద్య, వైద్య, ఆర్థిక, రక్షణ, వ్యవసాయం, రిటైల్, అలా అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఎంఎల్దే హవా అండి. అందరూ నిపుణులు. కేవలం ఎక్కువగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే పైథాన్, ఆర్ ప్రోగ్రామ్లో పట్టు సాధించాలి అంటున్నారు నిపుణులు. అలాగే కొందరికి చదివించి వెంటనే అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవాళ్ళు, లేదా మరికొందరికి కొంచెం లేట్గా అర్థమైనా సరే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయేలాగా ఈ ఎంఎల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట.

అలాగే అర్థమైనా అర్థం అవ్వకపోయినా సరే వాళ్ళకి ఈజీగా ఉండేటట్లు ఈ ఏఐ యాప్స్ అనేవి మనకి బెస్ట్ గైడ్గా చేస్తుంది ఈ ఎంఎల్. సో ఇంకా ఎంఎల్ గురించి తెలుసుకునే ముందు సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ చిరుత.

వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీ ట్యూన్ చేసుకుంటున్నారు 102 FM. ఇదో రెయిన్బో సాగరిక అలరించే కిరణం ఆలకించు ఆనందించు అందరికి పంచు. వండర్ఫుల్ ట్రాక్ అయితే విన్నాం కదా. అండ్ మనం ఇప్పుడు మరి యువవాణి కార్యక్రమంలో ఎంఎల్ గురించి అంటే మిషన్ లెర్నింగ్ గురించి చాలా నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం కంపెనీలు చాలా వరకు అభ్యర్థుల రెజ్యూమ్ని వడపోసేందుకు ఈ ఎంఎల్ ఆల్గారిథమ్ని ఎక్కువగా వాడుతున్నారంట. అందుకే మీ రెజ్యూమ్ని తయారు చేసేటప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో మనం పెట్టుకోవాలి. కంపెనీల నోటిఫికేషన్ ఇచ్చేట్టుకు అంటే కంపెనీలకు మనం రెజ్యూమ్ ఇచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు ఎంఎల్ని ఆధారిత రెజ్యూమ్ బిల్డర్ ఉపయోగపడుతుంది. అలాగే ప్రొఫైల్లో కీలకమైన కీవర్డ్స్ని ఎక్కడెక్కడ ఎలా వాడాలో సూచిస్తుంది.

ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఉమా పదం మీ భావం. ఈ కార్యక్రమంలో నేను ఇచ్చిన పదం ఏంటి అంటే ఎక్కడ అనే పదంపై మీరు మీ భావాన్ని, అంటే మదిలో మెదిలే ఈ టైంలో వెంటనే మీ మదిలో మెదిలే భావాన్ని కవితగా రాసి మాకు పంపించవచ్చు.

4767436 నెంబర్కి పంపించినట్లయితే మీ కవితలను ఈ టైంలో నేను చదివేస్తాను అన్నమాట. మరి మన శ్రోతలు అయితే ముందుగా నేను చెప్పాను కాబట్టి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, మనం చదివేద్దాం ఏం పంపించారనేది. ఎక్కడ ఎక్కడ ఉన్నా నాకు ఆ రామయ్యకు లాగే, నేను ఎక్కడున్నా నాకు ఇష్టమైన ఆకాశవాణి రేడియోలో ఒక్క మెసేజ్ పెట్టి ఎన్ని జన్మల బంధమో నాకు తెలియదు. మన రేడియో ద్వారా ఎక్కడెక్కడున్న ఫ్రెండ్స్ అయ్యారు. ఎక్కడెక్కడ ఉంది మెసేజ్ పెట్టిన పుట్టినరోజుకి పెళ్లి రోజులకు ప్రతి బంధంలో తోడుండి తట్టు మన ఆకాశవాణి రేడియోలో ప్రతి ఆర్జే ఎక్కడ ఉంటారు మాకు తెలియదు, కానీ అడగంగానే చక్కగా చదివి వినిపించి పాట వేసి మా పదం మీ భావం మెసేజ్ పెట్టినప్పుడు దాన్ని చక్కగా వివరించి చదివి వినిపిస్తారు. ఓకే, చాలా చాలా పెద్ద మెసేజ్ అయితే చేశారు. ఈ మెసేజ్ ఎవరు చేశారు అంటే రమణ గారు, సీతమ్మ గారు నాగుల పల్లి నుంచి మెసేజ్ చేశారు, చాలా చక్కగా రాశారండి. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దామా. ఎక్కడ అంటే కనుమరుగైన పల్లెటూరు ప్రశాంతత ఎక్కడ, మనసు కోరుకునే ఆ కాస్త విశ్రాంతి ఎక్కడ, కల్మషం లేని స్వచ్ఛమైన స్నేహం ఎక్కడ, అంతేకాదు మనకు ప్రతిరోజు వాడుకలో ఉండేదే ఈ పదం ఎక్కడ. చాలా బాగా రాశారండి. అడారి నాగేశ్వర గారు మెసేజ్ చేశారు మునగపాక నుంచి. నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దామా. వెలుగులు కనుమరుగవుతూనే మత్తెక్కిన కనురెప్పలు, వాలి తలుంచుకు గడ్డకట్టిన గతం ఎక్కడ, నది తీరాల వెంట నగ్నంగా నడక సాగిస్తాయి, అప్పుడో ఇప్పుడో ఆగి లోపలి వెచ్చదనం ఆస్వాదిస్తున్న మైమరుపులకి తేలి పరవలిస్తుంటే విసిరిన మోహపు వలలో చిక్కిన చుక్కలు విలువల్లాడుతూ రహస్యపు కలలు జిగేలను. ఓకే, చాలా టిప్పికల్గా ఉన్నా సరే చాలా బాగా రాశారు. బీశెట్టి సుమలత గారు అండ్ వైఫ్ ఆఫ్ గంగాధర్ గారు, వైఫ్ ఆఫ్ గంగాధర్, సో వారు మెసేజ్ చేశారు. ప్రాంతం పేరు అయితే రాయలేదు, కొంచెం చూసుకోండి అది ఎక్కడి నుంచి పంపిస్తారు అనేది కంపల్సరిగా రాయాలి. నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారు అంటే కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ బుచ్చరాజపాలెం రెడ్డి వీధి నుంచి, ఎన్ఏడి నుంచి మెసేజ్ చేశారు. ఎక్కడ అని అడిగితే నీ జ్ఞాపకం ఉన్న చోట నా లోకం, నీ నవ్వు వినిపించే చోట నా మనసుకి మధురమైన గమ్యం, ఎక్కడ వెతికినా కనిపించని ఆనందం ఒక్కసారి నీ పలుకులో దొరికింది, ఎక్కడ చూసినా నిన్నే చూసేలా నా చూపు కొత్త అర్థం వచ్చింది, దూరం ఎంత ఉన్నా మనసులు దగ్గరగా ఉంటే చాలు, ఎక్కడున్నావు అన్న ప్రశ్నకు నీ హృదయంలోనే అన్న సమాధానం చాలు. చాలా బాగా రాశారండి. మరి మీరు కూడా ఇలా రాయాలి అనుకుంటే వెంటనే నాకు మెసేజ్ రూపంలో మీ పేరు ప్రాంతంతో పాటుగా మీ భావాన్ని నాకు పంపించవచ్చు. మరి ఈ సూపర్ హిట్ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూనే అండి 102 FM.

ఎస్, చక్కని సాంగ్ అయితే వీరా చిత్రం నుంచి విన్నాం కదండి. మరి నెక్స్ట్ మన మా పదం మీ భావం కార్యక్రమంలో మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఎక్కడ మాటలు ఆగిపోతాయో అక్కడ భావాలు మొదలవుతాయి, ఎక్కడ చూపులు మాట్లాడతాయో అక్కడ ప్రేమ మొదలవుతుంది. సంధ్య గారు మెసేజ్ చేశారు ఊర్వశీ జంక్షన్ నుంచి. చాలా చక్కగా చిన్నదిగా చాలా బాగుందండి. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఎక్కడ ఎక్కడ నిన్ను నేను ఎక్కడ చూశానంటే నాకు అది గుర్తుకు వచ్చింది. నీవు షాపింగ్ మాల్లో నీవు షాపింగ్ చేస్తుండగా నిన్ను నేను చూశాను. నేను సరిగ్గా అక్కడి నుండే నేను నీకు ఫోన్ చేశాను. నీవిప్పుడు నాకు ఏం చెప్తావని అనుకున్నాను, కానీ అప్పుడు నువ్వు నిజంగా నీవు ఉన్న ప్రదేశం గురించి చెప్పావు. దానికి నాకు నీ మీద మరింత విశ్వాసం పెరిగింది మిత్రమా. బాగుందండి, చాలా చక్కగా రాశారు. గోపాలరావు గారు, హేమలత గారు, ఉషా గారు, టోనీ గారు విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఎక్కడ ఒకే ప్రశ్న కాదు, వెతికితే జవాబు కూడా దొరుకుతుంది. వేదికే క్రమంలో మూలాల్ని తవ్వుకుంటూ ఒక్కో మూలపు దాచుకుంటూ సాగే అన్వేషణకి ఎక్కడో ఒక ముగింపు దొరుకుతుంది ఖచ్చితంగా. బహుశా జీవితం అంటే ఒక తడుములాట, నిట్టూర్చే వెతుకులాట. ఈ సంఘర్షణలోంచే ఎక్కడ ఎలాగా ఎప్పుడులాగా ఏదోలాగా సమాధాన రూపంలో పరిష్కారం సాక్షాత్కరిస్తుంది. అదే కదా అసలైన అంతరంగిక వీక్షణం. మరి ఇది పంపించిన వారు ఎవరు అంటే, మానాపురం రాజ్ చంద్రశేఖర్ గారు, బాబామెట్ట, విజయనగర్ నుంచి మెసేజ్ చేశారు. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఎక్కడో

లేదు దైవ్యం, ఎక్కడో లేదు సత్యం. పారే నది అలల నడిలో, కూసే పక్షి గొంతుకలో, నిర్మలమైన నీ మనసులో వెతికే కన్ను నుండాలే గాని విశ్వమంతా ఆ దైవమే. కలల లోకం ఎక్కడుంది? కరుణ గుణం ఎక్కడుంది? మనిషి మనిషిని ప్రేమించే మమతల ఊరు ఎక్కడుంది? స్వార్థపు నీడల లోకంలో స్వచ్ఛమైన స్నేహం ఎక్కడుంది? నీ చూపు పడిన చోట నా మనసు నిలిచింది, నువ్వు నడిచిన బాటలో నా ప్రాణం కొట్టుకుంది. నువ్వు లేని చోట ఎక్కడ? నా ఊహల్లో నీవే ఎక్కడ చూసినా. కోటి రూపాయల సంపద ఉన్నా, ధనం దాచే పెట్టెలున్నా, కొనుక్కోలేని ప్రశాంత ఎక్కడ? అది అమ్మ ఒడిలోనే ఉంది, ఆకలి తీరిన గుడిసెలోనే ఉంది. మరి ఇదెవరు మెసేజ్ చేసిన వారంటే, సత్యనారాయణమూర్తి గారు, ప్రసన్న కుమారి గారు సుందరపల్లి నుంచి మెసేజ్ చేశారు. చాలా చాలా బాగా రాశారండి. మరి ఫ్రెండ్స్, మనం విన్నాం కదండి, ఇంకొక పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వింటున్నానండి 102 FM.

సో హీ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ మురారి నుంచి విన్నాం కదండి. మరి నెక్స్ట్ మన మా పదం మీ భావం కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, మనసుకి నచ్చిన క్షణమే, మనసు ఉన్న చోటే ఆనందం ఎక్కడా అని చిన్న షార్ట్ అండ్ స్వీట్గా సురేష్ గారు మెసేజ్ చేశారు. ప్రాంతం పేరైతే డిక్లేర్ చేయలేదు. ఐమ్ సో సారీ అండి. నెక్స్ట్ నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ పేరు ప్రాంతం కంపల్సరిగా రాసినట్లయితే మీరు ఎవరో తెలుస్తుంది కదా. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారు అంటే, ఎక్కడ నవ్వులు వినిపిస్తాయో అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ మనసులు కలుస్తాయో అక్కడే బంధం ఉంటుంది, ఎక్కడ మాటలు ఆగిపోతాయో అక్కడ భావాలు మొదలవుతాయి, ఎక్కడ చూపులు మాట్లాడతాయో అక్కడ ప్రేమ మొదలవుతుంది. ఎవరు పంపించారు అంటే, వాణి గారు మెసేజ్ చేశారు ఐటీ జంక్షన్ నుంచి. చాలా చాలా బాగా రాశారండి. మరి నెక్స్ట్ మెసేజ్ చదివేద్దామా. ఎక్కడో పుట్టిన ఒక చిన్న కళ ఎప్పుడో నిజమైన మన ముందుకొస్తుంది, అందుకే కళలు కనడానికి ఎందుకు అనే ప్రశ్న ఎక్కడా అని మెసేజ్ చేశారు మహేష్ గారు. ప్రాంతం పేరైతే డిక్లేర్ చేయలేదు. ఓకే మరి ఫ్రెండ్స్, మనకు సమయం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా చాలా మెసేజెస్ చక్కగా చిన్నది అయిన పదాన్ని చాలా బాగా వివరించి రాశారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్యమనే చెప్పాలి, అంత చక్కగా రాసి పంపించారు. మరి సమయం కూడా అయిపోయింది కాబట్టి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం. వింటూనేనండి 102 FM.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో సమయం 5:54:57 ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదువుతున్నవారు పద్మ.

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు: ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన: భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి: సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జీఎస్టీ రోడ్ చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మడ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1 లేదా 2

చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదని, రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండవద్దని తెలియజేశారు. ఇక కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రారంభమైన 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపవేటకు వెళ్లకూడదని హెచ్చరిక. ఇక రాగల 3 రోజుల వరకు మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ కాలేదు. ఇవి ఇంతవరకున్న వాతావరణ సమాచారం.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి

0: లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
1: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ది విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగురేటుకి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్టంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఖచ్చితంగా వినియోగదారులకి పామాయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ల ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలం. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని రోజున మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయించి చేశారు.
0: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత

0: ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అనెయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12 తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్టేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలు అందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కొందల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. भारत बेल्जियम देशयोः व्यापारो द्विगुणी भविष्यति. प्रधानमन्त्रिणा मोदिना बेल्जियम मन्त्रिणा बार्ट डी वेबर इत्यनेन सह नवदेहल्यां विहिता शिखर वार्ता. रक्षाक्षेत्रे नवीकरणीय ऊर्जायां च हस्ताक्षरंगताः प्रमुखाः सन्धयः. रक्षामन्त्रिणा राजनाथसिंहेन बेल्जियम मन्त्रिणा थियो फ्रेड्कन इत्यनेन सह क्षमता निर्माणाय कृता मन्त्रणा. न्यूयॉर्क नगरे समायोजितायां गोष्ठ्यां वित्तमन्त्रिणा निर्मला सीतारामन इत्यनया भारतस्य आर्थिक सामर्थ्यं प्रदर्शितम्. तया कृत्रिम प्रज्ञा क्षेत्रे सूचना संग्रह केन्द्रेषु च भारते विद्यमानानां संभावनानां विवरणं प्रस्तुतम्. अपि च किदाम्बी श्रीकान्तः चीन मास्टर्स बैडमिंटन स्पर्धाया अंतिमाष्ट चक्रम प्राविशत। अथ वार्ताः विशदीकृत्य। भारत बेल्जियम देशाभ्याम् अद्य रक्षा सहयोग विषयकेण आशयपत्रेण साकं नवीकरणीय ऊर्जा अन्ताराष्ट्रिय अपराध दमनम् राजनैतिक प्रशिक्षणम् चेत्यादिषु क्षेत्रेषु सहमति पत्राणि हस्ताक्षरितानि। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य अपराह्णे नवदिल्ल्यां बेल्जियम देशस्य प्रधानमन्त्रिणा बार्ट डी वेबर इत्यमुना सह द्वैपाक्षिकीं मन्त्रणाम् अकरोत्। उभौ नेतारौ द्वैपाक्षिक सम्बन्धानां समग्र पक्षैः सह परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक विषयानां विशदतया समीक्षां विहितवन्तौ। स्वकीये वक्तव्ये प्रधानमन्त्री मोदी प्रावोचत् यत् सम्पूर्णं विश्वं महतः विप्लवस्य संघर्षस्थितेश्च कालखण्डेन गच्छदस्ति। खाद्य इंधन आपूर्ति श्रृंखलादिषु सर्वेषु क्षेत्रेषु अनिश्चिततायाः प्रभावो दृश्यते, किन्तु एतादृशे काठिन्यमये वातावरणे अपि भारतस्य अर्थव्यवस्था स्वकीयां गतिशीलतां रक्षयति। विगत त्रैमासिके भारतेन 7.8% आर्थिक वृद्धिः समंकिता। सः न्यागादीत् यत् भारतस्य विकास यात्रा अद्य विश्वस्य कृते विश्वासस्य नूतनावसराणां च स्रोतभूतो विद्यते।
3: हम अगले 5 वर्षों में द्विपक्षीय व्यापार को डबल करने का लक्ष्य साकार कर लेंगे। फ्रेंड, रक्षा और सुरक्षा सहयोग हमारे संबंधों का एक प्रमुख स्तंभ है। आज हमने दोनों देशों के बीच मिलिट्री एक्सचेंज और ट्रेनिंग सहयोग बढ़ाने पर सहमति बनाई है। हमारी सरकारों और डिफेंस इंडस्ट्रीज के बीच हुए एग्रीमेंट से डिफेंस को डेवलप और को प्रोडक्शन के नए अवसर खुलेंगे।
2: सेमीकंडक्टर क्षेत्रे बेल्जियम देशस्य विशेषज्ञता अथ च भारतस्य विपुल विस्तारः परस्परं पूरकौ स्तः। अस्मिन् सन्दर्भे बेल्जियम देशस्य आईमेक संस्थानं भारतस्य सेमीकंडक्टर परिवेशेन सह संयोजयितुं कार्यं करिष्यति। अपरत्र बेल्जियम प्रधानमन्त्री बार्ट डी वेबर भारतं विश्वस्य बृहत्तम लोकतांत्रिक देशत्वेन तीव्रतम प्रवर्धमान अर्थव्यवस्था रूपेण च श्लाघमानः प्रमुख वैश्विक महाशक्तित्वेन च अभिहितवान्। इतः प्राग् अद्यैव रक्षामन्त्री राजनाथ सिंहः स्वसमकक्षेन बेल्जियम रक्षामन्त्रिणा थियो फ्रेडकेन इत्यमुना सह शिष्टमण्डलस्तरीय वार्ताम् अकरोत्। वित्तमन्त्री निर्मला सीतारामनः न्यूयॉर्क नगरे वैश्विकानां उद्योगपतीनां गोष्ठ्यां भारतस्य आर्थिक सामर्थ्यं प्रदर्शितवती। सा अवोचत् यत् प्रथमे त्रैमासे 7.8% विकासेन भारतमद्य अपि विश्वस्य द्रुततम वर्धमाना अर्थव्यवस्था अस्ति। प्रधानमन्त्रिणः मोदिनः मार्गदर्शने कृताः आर्थिक परिष्काराः व्यापार सुगमतां वर्धितवन्तः। वित्तमन्त्रिणा वैश्विक अनिश्चिततासु अपि भारतस्य वित्तीय अनुशासनस्य प्रतिबद्धता दृढीकृता। वाराणसी संसदीय क्षेत्रे वर्धमान जलौघं विलोक्य प्रधानमन्त्री मोदी मण्डलाधिकारिणं दूरभाषेण आहूय सकलां स्थितिं पपृच्छ। तेन आपद उद्धार कार्याणि त्वरितुम् आदेशो निर्गतः। अन्यत्र उत्तर प्रदेश मुख्यमन्त्रिणा योगिना फरुखाबाद मण्डले आप्लाव विभीषिकां समीक्षितुम् आकाशीय यात्रा विहिता। पीड़ित जनेभ्यः च भोजन वैद्यकीय सहायता प्रदानाय निर्देशो दत्तः। केन्द्रीय गृह सचिवः गोविन्द मोहनः अद्य हिमालयीय राज्यानां अधिकारिभिः सह उच्चस्तरीय समीक्षोपवेशनं कृतवान्। तेन हिम सरोवराणां विस्फोटेन संभाव्यमान जलाप्लावनस्य हिमस्खलनस्य च विपद सम्मुखीकरणाय सतत सतर्कता पालनाय निर्देशो दत्तः। సచివేన సంసూచితం యత్ ఆపద్ ప్రబంధన దళైః సంకటగ్రస్త క్షేత్ర

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా?
1: మీరే తెలుసుకోండి.
0: మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా?
2: మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి.
0: మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఈఎస్ ఫ్రైన్స్ మరి స్టూడియోలో అయితే సమయం 6:32 అయిపోయింది, 2 మినిట్స్ లేట్ అనమాట. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కార్యక్రమం ఏంటి, మిక్స్డ్ మస్తీ. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ మస్తీ షో, మిక్స్డ్ మస్తీ. మరి ఈరోజు మన మిక్స్డ్ మస్తీలోని ఫిలిం బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి నేనైతే క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే కాలర్ కూడా కాలర్స్ లైన్ లైన్గా వచ్చేసినాయి అనమాట క్వశ్చన్ అడగకముందే. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వజ్రం, ఒక మ్యూజియం, ఒక అద్భుతమైన మిషన్, అక్కడి నుంచి గతంలోకి వెళ్ళి ప్రయాణం. ఇప్పటికే మీకు ఆ మూవీ ఏంటో చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. మరి ఈ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే నాతో చెప్పాలి అనుకుంటే, అందరికీ వినిపించాలి అనుకుంటే కాల్ చేసేయండి 0891-272-288 అండ్ 272-7244. మరి ఫస్ట్ కాల్తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: అమ్మా బంగారు తల్లి, బాగున్నారమ్మా?
0: నేను చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
1: అమ్మా నేను కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి అమ్మా పలక సత్యనారాయణ బాబాయ్ అని మాట్లాడుతున్నాను.
0: అబ్బాయి గారు బాగున్నారు?
1: చాలా చాలా బాగున్నాడమ్మా. మీరు ఫుల్ ఎనర్జీతో అందరిని పలకరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందమ్మా.
0: మీరు హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది.
1: మీరు అందరినీ కూడా అలా ఉంచుతున్నారు. మీరు కూడా చాలా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు సరదాగా. బాగుందమ్మా.
0: ఓకే,
1: క్వశ్చన్ చెప్పండి అమ్మా ఒకసారి.
0: క్వశ్చన్ చెప్పానా? అంతా చెప్పేస్తారు మీరు వెంటనే. ఒక వజ్రం, ఒక మ్యూజియం, ఒక అద్భుతమైన మిషన్, అక్కడి నుంచి గతంలోకి వెళ్ళి ప్రయాణం.
1: అది ఇచ్చే 369 అమ్మా.
0: అలాగా అదే అంటారా?
1: అదే సినిమా. మరి సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్, ఇళయరాజు గారు సంగీతం, బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు.
0: నేను క్వశ్చన్ ఒకటే అడిగితే మొత్తం హిస్టరీ అంతా చెప్తున్నారు. సూపర్ సూపర్ అండి. మరి నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్తారో వినేద్దాం, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, చూసారా నేను ఇలా చెప్పడమే లేటు, మా లిస్నర్స్ చక్కగా చెప్పేస్తారు అబ్బా ఆన్సర్స్ అన్ని. బట్ నెక్స్ట్ కాలర్ కూడా వినేద్దాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాధా ఫ్రమ్ తిరుపతి.
0: ఓకే రాధా గారు, మరి విన్నారా క్వశ్చన్?
2: విన్నాను విన్నాను. ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ ఆన్సర్, ఆదిత్య 386.
0: కొంచెం ఆలోచించాలి కదా, మరి చెప్పేస్తే అలా కొంచెం ఆలోచించండి.
2: అదే అదే, ఇంకా
0: టైం కూడా ఎవరు అనమాట.
2: కాదు, ఉంగరం ఉంగరం కోసం వచ్చింది కొంచెం జగదేకి వీడు అట్లా సుందరం చెప్పిందాం.
0: సో చక్కగా అంటే ఇంకా నేను అడిగే ఫ్లో కూడా మీరే చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగకుండా
2: తరుణ్ చిన్నప్పుడు నటించిన పిక్చర్.
0: ఓకే, సూపర్ సూపర్ అనమాట. ఎస్, మరి నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్తారో విందాం, ఆ తర్వాత మరి సూపర్ సాంగ్ విందాం. ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదండి ఇంత హింట్ ఇస్తే చాలన్నమాట. నేను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతానో అనేది కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. సూపర్ మా లిజినర్స్. అయితే నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో వినేద్దాం. హలో.
3: హాయ్ కావ్య. సుక్రియా.
0: సుక్రియా, ఎలా ఉన్నారు?
3: సూపర్ గా ఉన్నాను.
0: ఎక్కడికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం?
3: అలా తిరిగి వచ్చాను, శ్రీకృష్ణ అష్టమి కదా.
0: ఓకే, మరి విన్నారా క్వశ్చన్?
3: విన్నాను.
0: ఏంటి ఆన్సర్?
3: ఆదిత్య 369 డైమండ్.
0: బాగుంటుంది కదా,
3: చాలా పాటలు ఏ పచ్చాల చూసాను.
0: మీరు 10 సార్లు, నేను 100 సార్లు అబ్బా. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా చాలా హుషారుగా మరి గేమ్ అయితే ఆడుతున్నారు. ఏంటి కావ్య ఎంత ఈజీ ఇచ్చేసింది అని అనుకుంటున్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ అలానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చాలా బాగా ట్రై చేశారు. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ, మరి లిజినెస్ అందరూ ఫిక్స్ అయిన మూవీ నుంచే మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూనే 102 FM.

ఎస్ ఫ్రెండ్స్, చక్కటి గీతాన్ని ఈ సమయంలో వింటుంటే ఎలా ఉంటుంది? అలాంటి పాటలను మరలా మరలా గుర్తు చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఎలా ఉంది, సూపర్ కదా? మరి అలాంటి ట్రాక్స్ అయితే ప్లే చేయడానికి ఇంకా ఇంకా వెయిట్ చేస్తున్నాను మీ అందరి కోసం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట కాలర్స్, మరి అడిగేద్దామా? క్వశ్చన్ ఏంటి అంటే, ఒక పుస్తకం కోసం మొదలైన వేట ఆ వేటలో అడుగడుగునా ఒక కొత్త ప్రపంచం.

0: ఓ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి సాగిన అద్భుతమైన ప్రయాణం. వెతకని చోటు లేదు, అడిగని వ్యక్తి లేడు. ఆ పుస్తకం కోసం ఎన్నో సవాళ్ళు, ఎన్నో మలుపులు, ఎన్నో ప్రయత్నాలు. చివరికి లాలించి, మెప్పించి, ఒప్పించి తన గమ్యాన్ని చేరుకుని చివరికి దక్కించుకున్నారు. మరి ఆ పుస్తకం ఏంటి? మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ కావ్య.
0: వాసి గారు, విన్నారా మరి?
1: విన్నాను. అంటే అలీ గారిది చెమలేమో అనుకుంటున్నాను నేను.
0: ఎమలీలా అని అనుకుంటున్నారు. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ ఛాన్స్ ఇద్దామా?
1: ఛాన్స్ ఇద్దామమ్మా, నాకు తెలియదు, వాళ్ళని చెప్తారు కదా.
0: హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా మాట్లాడుతున్నాను.
0: గోపి గారు, విన్నారా అయితే క్వశ్చన్?
2: మేడం,
0: మరి ఆ పుస్తకం సినిమా ఏంటి?
2: మరి ఫస్ట్ మేడం గారు చెప్పేశారు కదా, 100% ఎమలీలా.
0: ఎమలీలా అనుకుంటున్నారు?
2: పక్కా.
0: నేను కాదనుకుంటున్నాను అబ్బా, అంత ఈజీగా ఎలాగిచ్చేస్తాను?
2: లేదు మేడం, 100%
0: అదే అంటారా? మరి నెక్స్ట్ కాలర్ కూడా చూస్ చేసి అప్పుడు చెప్దాం, ఓకేనా?
2: ఓకే ఓకే
0: ఓకే అండి. హలో,
3: హలో,
0: నమస్తే అండి.
3: కళల కావ్య గారు బాగున్నారండి?
0: చాలా చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
3: ఇందాక నేను వినాయకుడి దానికి కూడా నా పూజ చేసుకుని నేను అప్పుడు వేరే దానికి వెళ్తాను, అంత శుభం కలిగేలా చూసుకుంటాను.
0: ఇందాక చెప్పలేదని ఇప్పుడు మాట్లాడేస్తున్నారా?
3: చెప్పడానికి ఏంటండి?
0: చెప్పండి చెప్పండి, పర్వాలేదు.
3: మీరు టాపిక్ ఇచ్చారు కదా, లైన్ రెండు మూడు కాల్స్ తీసుకున్నారు కదా మీరు, అందుకే చెప్తాను అనమాట.
0: ఓకే, మరి ఆన్సర్ ఏంటి?
3: ఇప్పుడైతే నా పేరు అడ్రాడు, నేను బ్లైండ్ లో చిన్నంబాబు నుంచి మాట్లాడుతున్నాను. అది ఖచ్చితంగా 100% యమలీలా.
0: ఆ పుస్తకం పేరేంటి? ఫోన్ చెప్పండి.
3: ఏంటండి
0: ఆ పుస్తకం పేరేంటి?
3: భవిష్యవాణి.
0: వావ్, సూపర్. అయితే
3: భవిష్యవాణి.
0: ఓకే, ఇంత పక్క బల్ల కొట్టినట్లు చెప్పకుంటే మరి నేను చెప్పకుండా ఉండగలనా?
3: అది
0: కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, చూడండి, నేను ఎంత కష్టంగా ఇచ్చినా చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అనమాట. సో ఇంకా ఇంకా క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అదే చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

కర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ.

0: ఎస్ ఫ్రెండ్స్, మై ట్రాక్ ఫ్రమ్ ద మూవీ యమలీలా చిత్రం నుంచి మనం విన్నాం కదండి. అలాగా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా మన బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా ఆ గొంతుకు సరిపడేలాగా మనకి మనసుకు నచ్చేలాగా చక్కగా వినిపిస్తారనమాట. అలాంటి అద్భుతమైన పాటల్లో ఈ పాట ఒకటి మీ అందరి కోసం ప్లే చేశాను. మరి నెక్స్ట్ మన క్వశ్చన్ రౌండ్ కాబట్టి ఫిలిం బేస్డ్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆ నిధి భూగర్భంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన నిధి, ఎవరికి పడితే వారికి ఆ నిధి దొరకదు, అర్హత ఉన్నవారికే దాని దారి తెరచుకుంటుంది. అందుకే ఆ నిధిని వెతికే ప్రయాణం కేవలం ఒక వేట కాదు, అర్హత నిరూపించుకునే ఒక సాహసం. ఎస్, మరి నా లిజనర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆన్సర్ చెప్పేద్దామని వారితో మాట్లాడేద్దాం. ఓకే నెక్స్ట్ కాలర్, హలో, కంటిన్యూస్లీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సో క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది కదా, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ కావ్య గారు.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
0: ఓకే ఆదిలక్ష్మి గారు, మరి చెప్పండి ఆన్సర్.
1: సాహసం మూవీ అండి.
0: సాహసం,
1: సాహసం మీరు చెప్పే కోసమే ఉంది సాహసం అని.
0: వినాలని ఇంకా బాగా వినాలి, బట్ ట్రై చాలా బాగా ట్రై చేశారు. నెక్స్ట్ కాలర్ కి ఇద్దాము, ఆన్సర్ ఏం చెప్తారో విందాం. హలో
2: హలో హలో, హని పలకృష్ణ. అజయ్, కావ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా?
0: చాలా బాగున్నాను, చెప్పండి ఆన్సర్.
2: పెట్టండి పసలపూడి.
0: చెప్పండి ఆన్సర్, మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం.
2: సాహసం గోపికే.
0: ఏంటండి
2: సాహసం గోపికే? ఉంది కదండి, అదేమే
0: అదే అనుకుంటున్నారు. ఓకే కాదన్నమాట. బాయ్ బాయ్. ఓకే జస్ట్ ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు? ఓకే హలో,
3: హలో
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: కావ్యమ్మ గారు, నమస్కారం అండి. అమ్మ

0: నమస్తే అండి, ఎవరు?
1: మంగళపాదం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నామ్మా.
0: ఓకే సత్యనారాయణ గారు, క్వశ్చన్ విన్నారా అండి?
1: మీరు అడిగిన ప్రశ్నకు సినిమా భైరవ ద్వీపం అనుకుంటున్నానమ్మా. మరి నేను
0: భైరవ దీపం అనుకుంటున్నారా?
1: అవునమ్మా.
0: అస్సలు కాదు. ఓకే, వెల్ ట్రైడ్ అండి, థ్యాంక్ యూ. ఎస్, మరి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను గోపాలపట్నం వెంకటలక్ష్మి అండి.
0: ఓకే, చెప్పండి ఆన్సర్.
2: సాహసం మేడం గారు.
0: సాహసం అని అనుకుంటున్నారా?
2: అవునండి, గోపిచంద్ గారు. ఈవిడైన ఆవిడ పేరేంటి, హీరోయిన్ మర్చిపోయాను.
0: ఓకే,
2: తాప్సి గారండి.
0: ఓకే, బట్ చాలా బాగా ట్రై చేస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు, బట్ ఫుల్ నేమ్ అయితే చెప్పడం లేదు. ఓకే, వెల్ ట్రైడ్, థ్యాంక్ యూ. ఎస్, మరి చాలా చాలా మా నెక్స్ట్ కాలర్ కూడా మాట్లాడేద్దాం, మరి వారితో వినేద్దాం. హలో. ఓకే, మరి ఆన్సర్ నేను చెప్పనా, మీరు మీరు చెప్తారా? హలో. ఓకే, ఈ కాల్ తీసుకొని మరి సాంగ్ అయితే వినేద్దాం. హలో,
3: హాయ్ కావ్య గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: శిరీష ఫ్రమ్ నాయుడుపేట.
0: ఓకే శిరీష గారు, కమ్ ఆన్ ట్రై చేయండి.
3: సాహిత్య వీరుడు సాగర కన్య అనుకుంటున్నా నేను.
0: చాలా డౌట్ఫుల్ గా చెప్తున్నారు.
3: అంటే మరి సాహసం కాదు అని చెప్పారు, తనకి సీక్వెల్ గా ఇది కూడా ఉంటది కదా, అదే సాగర్ కన్య తనకి మాత్రమే సాధ్యం కాగలదు కదా, అందుకే ఇలా గెస్ట్ చేశాను.
0: ఓకే, సూపర్ అన్నమాట, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈస్
3: థ్యాంక్ యూ,
0: ఇదే అన్నమాట. ఓకే సూపర్, లాస్ట్ కాల్ అయినా సరే చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ
3: మేడం.
0: ఎస్, నేను చెప్పాను కదా ఫస్ట్ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేస్తారు అని. ఎస్, లాస్ట్ కాలర్ అయితే చాలా చక్కగా చెప్పారు, మరి అదే సినిమా అన్నమాట సాహస వీరుడు. మరి అందరూ సాహసం దగ్గరికి ఆగిపోయారు కదా, సో ఈ మూవీ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను ఈ సాంగ్ అనమాట. మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చెప్పేద్దాం, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం. వింటూనే అనండి 102 FM.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 తెలుగులో సినీ చిత్రగీతాలు వింటారు. 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దుబాయ్లో భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 యొక్క వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి ఈ వ్యాఖ్యానం రేడియో సెట్స్లో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మిగతా మన రోజువారీ కార్యక్రమాలను వినవచ్చు. 7:30 తెలుగు సినీ చిత్రగీతాలు కొనసాగుతుంటాయి. 8:00 మెలోడీ మ్యాచ్ సూదింగ్ సాంగ్స్ విత్ స్లీపింగ్ టిప్స్ను వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:30 స్వరమాలిక తెలుగు సినీ చిత్రగీతాలు వింటారు. 10:00 ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమం వింటారు. 11:00 న్యూస్ ఇన్ హిందీ. 11:00 ఆంగ్లంలో వార్తలు వింటారు.

రేపటి కార్యక్రమాల విశేషాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే వందే బృందగానం, రచన శ్రీ గౌరీపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీకృష్ణ లీల తరంగిణి వింటారు. 6:30 చింతన ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ మక్కూల్బ్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు చెప్పే ప్రసంగం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. 7:15 ఉదయ సమీరాలులో భాగంగా నేటి మాటలో దాదాబాయి నవరోజీ, భారత జాతీయ నాయకుడు వారి యొక్క జీవిత విశేషాలను వింటారు. అలాగే కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవల రచయిత గారి జీవిత విశేషాలు వింటారు. ఉదయ సమీరాల్లో 2వ భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ఆహారంతోనే ఆరోగ్యం డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం వింటారు. 8:00 పాటల పల్లకి కార్యక్రమం వింటారు. 10:00 నషాముక్త్ అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి అదితి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి కార్యక్రమాలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల యొక్క విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరుదేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్డ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల

రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఔర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఔర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్రదేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ ఔట్రీచ్ జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం

0: చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయ్యుక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM. ఇది అలరించే కిరణం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఇప్పుడు సమయం 7:16. మనకి స్టార్ట్ అవుతున్న కార్యక్రమం తెలుగు సినీ గీతాలు. మరి అలా అలా మనసుకి నచ్చే గీతాలను వింటూ మన హుస్సారు జోరైన పాటలతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేద్దాం. మరి ముందుగా గడిగడు చిత్రం నుంచి ఈ గీతం మీ అందరి కోసం.

వావ్, వాట్ ఎ ఫీల్ గుడ్ సాంగ్ కదా. చాలా రోజుల తర్వాత వింటుంటే ఎంత చక్కగా ఉంది. మరి శక్తికాంత్ కార్తిక్ సంగీతంలోని ఫిదా చిత్రం నుంచి, అలాగే హేమచంద్ర మాళవిక పాడిన పాట ఇది, చాలా బాగుంది కదా. మరి అలాంటి ట్రాక్ గ్యాంగ్ లీడ్ చిత్రంలో నుంచి అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాట మీ అందరి కోసం వింటూనేనండి 103.2 FM.

ఎస్ ఫ్రెండ్స్, సూపర్ హిట్ ట్రాక్ అయితే మనం విన్నాం కదండి. నెక్స్ట్ మరి అలాంటి సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నాను. మరి ఆ మూవీ ఏంటి అంటే తెరు, అనుదీప్ అండ్ కృష్ణకాంత్ పాడిన పాట మీ అందరి కోసం.

ఎస్, సో ఈ ట్రాక్ అయితే మనం విన్నాం కదా తిరు చిత్రం నుంచి. మరి నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే సుప్రీం చిత్రం నుంచి రేవంత్ అని చిత్ర గారు పాడిన పాట మీ అందరి కోసం.

వావ్, వాట్ ఏ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ టాక్సీ. వాళ్ళ నుంచి మంచి సూపర్ హిట్ ట్రాక్స్ అయితే మనం వింటున్నాం కదా సుప్రీం. అండ్ ఇప్పుడు అయితే మిమ్మల్ని అందరినీ ఇంకొక సాంగ్ అనమాట. ఈ సాంగ్ వింటుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది, మీరు విన్నాక అనుకుంటారు చెప్పింది కరెక్టే అని. మరి ఆ సాంగ్ ఏంటి అంటే థ్యాంక్ యూ చిత్రం నుంచి జోనితా గాంధీ పాడిన పాట. మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూనే అనండి 102 FM.

0: మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఇప్పుడు 7:45 నుంచి దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్.

0: उनकी एल्बो थी वो एक्सटेंड नहीं हुई, उन्होंने बंद एल्बो से वो शॉट खेला. अगर वो
1: గణేంద్రరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ మూసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ నుంచి నరేష్ వారి కుటుంబం
2: వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరిసాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరిసాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
3: అవును సార్.
2: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
3: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPT

0: నదికి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ మూడు రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వా రంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
0: అవును సార్.
1: ఇక ఈ ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
0: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 8, 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
0: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
0: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
0: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
0: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
0: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
0: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామే రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్ గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్ గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడిందే, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలేమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపోనెంట్ లో 2 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ కు ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపోనెంట్. 2వ కాంపోనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపోనెంట్కు వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్ గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళా ట్రాన్స్

0: ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ అన్ని అంశాలలో ఏ ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారి అందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్ లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్ ఇది. దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్లు కానీ చేపలు పట్టేవాళ్లు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలా మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలా మంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వేగంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికి రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది.

0: లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్లు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం. ఇది రెయిన్బో సాగరికి దాల్చి కెరడం ఆనకించు ఆనందించు అందరికీ పంచు. వెల్కమ్ టు అవర్ మైండ్ఫుల్ ప్రోగ్రామ్ మెలోడీ మ్యాచ్. సూదింగ్ సాంగ్స్ వింటూ హెల్దీ టిప్స్ తెలుసుకుంటూ ఈరోజు మన మెలోడీ మ్యాచ్ని బాగా జరుపుకుందాం. అండ్ ఈరోజు మీ మెలోడీ మ్యాచ్లో నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం. ఎన్ని గంటలు నిద్రపోయామన్నది కాకుండా ఎంత గాఢంగా నిద్రపోయామన్నది ముఖ్యం. అలా నిద్ర పట్టాలంటే బెడ్రూమ్ కూడా కొంచెం సౌకర్యంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అందుకోసం మన పడక గదిని ఎలా మార్చుకోవాలో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు ఈ బ్యూటిఫుల్ ట్రాక్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. వింటనేనని 102 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్ మెలోడీ మ్యాచ్. మరి సూథింగ్ టిప్స్ వింటూ మంచి సాంగ్స్ వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మరి నెక్స్ట్ మనకి నిద్ర రావడానికి మెల్టోనిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇది కేవలం చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే విడుదలవుతుందండి. అందుకే పడక గదిలో చీకటి ఉండేలా మనం చూసుకోవాలి. కొన్ని రకాల రంగులు నిద్ర రావడానికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గులాబీ, నీలం, వంగపండు రంగులు కళ్ళకు ప్రశాంతతనిస్తాయంట. అందుకే పడక గదిలో ఈ రంగులతో పెయింట్ వేస్తే చాలా మంచిది అంటున్నారు. మరి మీరు కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. మరి మీ అందరి కోసం జెమిని చిత్రం నుంచి దిల్ దివానా పాడుతూ వినేయండి, వచ్చేస్తుంది.

యస్ ఫ్రెండ్స్, సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జెమినీ నుంచి విన్నాం కదండి. ఇలాంటి ట్రాక్స్ వింటూ ఉండే మనసుకి ఎంతో హాయిని అందిస్తాయి కదా. సో నెక్స్ట్ మనం నిద్ర ఎలాగ బాగా పట్టాలి అనే గురించి మనం చాలా నేర్చుకుంటున్నాం కదా. అలాగే పరుపు మీద దుప్పట్లు, దిండ్ల విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సిల్క్ వాటికి బదులు కాటన్ వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే కాటన్ బ్లెండ్ అని అలాంటి వాటికి చాలా వస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసి, మన దగ్గర ఉన్న సిల్క్ కూడా వాటిని అవాయిడ్ చేసి కాటన్ క్లాత్కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినట్లయితే చాలా మంచిది అంటున్నారు. అలాగే పరుపుని ఎప్పటికప్పుడు ఒకే దిశలో కాకుండా అటు ఇటు మారుస్తూ ఉండాలి. అంటే ఒకే వైపు ఉంటే మన బరువు ఒకే వైపు పడుకున్నప్పుడు అది కొంచెం ఫ్లాట్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఎప్పటికప్పుడు మీకు వీలున్న సమయంలోనే అటు ఇటు మారుస్తూ ఉండాలి. అలాగే మనల్ని నిద్రలోకి తీసుకువెళ్ళే అంశాల్లో వాసనది చాలా ప్రధాన పాత్ర కదా. సో మనకి అంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ మన రూమ్లో అలా వస్తూ ఉన్నట్లయితే మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, దానివల్ల మనకి నిద్ర సరిగ్గా పట్టదు. అలాంటి టైంలో మీకు తెలిసిన అంటే మనకి మార్కెట్లో చాలా చాలా ఫ్లేవర్స్ అనేవి మనకి దొరుకుతున్నాయి. అలాగే మన ఇంట్లో సాంబ్రాన్ ఉంటుంది, అలాగే మంచి లవంగం స్మెల్, కర్పూరం స్మెల్, ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా రూమ్ని డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ పరిమళాలు కొంచెం మన బెడ్రూమ్ చుట్టూ వేసుకొని పడుకున్నట్లయితే అది మతి ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ మోతాదులో తీసుకొని మనం పెట్టుకున్నట్లయితే కొంచెం మంచిదన్నమాట. మరి మీ అందరి కోసం సాయి చిత్రం నుంచి ఈ సాంగ్

ఎస్ ఫ్రెండ్స్, శుభహిట్ ట్రాక్ అయితే మనం విన్నాం కదండి. మరి నెక్స్ట్ నిద్ర బాగా పట్టాలంటే మరి టిప్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సరిగ్గా నిద్ర పట్టడానికి మనం పడుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుందండి. బోర్లా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులపై భారం పడుతుంది. అదేవిధంగా ఎడమవైపు తిరిగితే గుండెపై ప్రభావం పడుతుంది. మీరు ఒక పక్కకు తిరిగి పడుకోవాలనుకుంటే కుడివైపునకు తిరిగి పడుకోవడం మంచిది అంటున్నారు. కానీ వీటన్నిటికంటే మహిళలకు వెళ్ళకిలా పడుకోవడం ఉత్తమం. దానివల్ల శరీర భాగాలపై పడే ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంటుందంట. మరి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది. వింటూనే ఉండండి 102 FM.

ఎస్ ఫ్రెండ్స్, మరి చక్కటి సాంగ్స్ అయితే మనం మెలోడీ మ్యాచ్లో తెలుసుకున్నాం కదండి. మరి చివరిగా, సాధారణంగా పడక గదిలో ఒక చిన్న టీవీ లేదా కంప్యూటర్ లాంటివి పెట్టుకోవడం చాలామందికి అలవాటు. కానీ వాటి వల్ల నిద్రపోవడం అనేది వాటితో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. సో రెండు నిద్రకి చాలా ఆటంకమే అని అంటున్నారు. కాబట్టి మనం ఎంత లైట్ తక్కువగా వాడుకున్నట్లయితే అంత కళ్ళకి నిద్రకి మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మంచి టిప్స్ అయితే మెలడీ మ్యాచ్లో తెలుసుకున్నాం కదండి. మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి కొత్త కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేద్దాం.

0: మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే పదేళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ
2: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధం కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వయుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహమ్ హిస్సా హై. ఆజ్ డెమోక్రటిక్ వెల్యూస్, మార్కెట్ ఇకోనమీ ఆర్ గహరే పీపుల్ టు పీపుల్ టైస్ హమే నేచురల్ పార్ట్నర్స్ బనాతే హై. ఆంధ్రప్రదేశ్ కే కాకినాడా మే హమ్ దునియా కే సబ్సే బడే గ్రీన్ అమోనియా ప్రోజెక్ట్స్ మే సే ఏక్ డెవలప్ కర్ రహే హై. ఆజ్ భారత్ కీ గ్రోత్ స్టోరీ దునియా కే లియే.
1: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో

0: ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 7.8% వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2/3 మార్కెట్ వాటాను పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: మేకింగ్ ఇండియా a $30 trillion economy by 2047, which will have a very large share of international trade. We are in an important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
0: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా, ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట పారిశ్రామిక అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कम्प्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कम्प्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
0: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ది సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

0: రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్ లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. 1940లో ఒక గ్రామం చిత్రం నుంచి సి రమణ, పల్లవి సూరి పాడిన పాట.

నేనున్నాను చిత్ర నుంచి చిత్ర పాడిన పాట విన్నారు శ్రోతలు. స్వరమాలిక సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత సిరి సంపదలు చిత్రానికి పి సుశీల, ఎస్ జానకి, చిక్కీ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమంలో సలీం అల్లావాలే గజల్ లలిత సంగీతం, ఆ తర్వాత గోపాల్ సింగ్ కీచి రాజస్థానీ జానపద సంగీతం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Yui tomorrow in the men's singles quarterfinals at the China Masters Super 750 in Shenzhen. Srikanth beat Canada's world number 9 Victor Lai 21-18, 21-19 in pre-quarterfinals today. In women's cricket, India women defeated Hong Kong by 137 runs. India had set a target of 194 for Hong Kong in their second Group A match in the 2020 Asia Cup at Dubai International Stadium in UAE tonight. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:08. 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు యాప్ ద్వారా ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.